శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 14వ రోజు, శక సంవత్సరం 2026 అక్టోబర్ 6వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 44 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించినవాడు. రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుని సింహాసనాన్ని కంపించినవాడు. చిన్న నిప్పురవతో లంకానగరాన్ని అగ్నిలో అలికినవాడు. త్రేతాయుగంలో రామునికి నీడయ్యాడు. ద్వాపరయుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎవ్వరు దూరమైనా, ఏది పోయినా, ఆఖరిన ధర్మం కోసం నిలబడిన ఆ శ్రీరామచంద్ర స్వామివారిని ఆదర్శంగా తీసుకున్న శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం వింటారు.

0: వీటి వలన మనిషి పొందే లాభాలేమిటనేది మనం తెలుసుకుందాం. వాస్తవంగా శ్రీ సాయి సచ్చరిత్రను మనం గమనించినట్లయితే సిరిడి సాయిబాబా క్షమాగుణానికి దయాగుణానికి ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలను ఇస్తూ భక్తులను క్షమా దయాగుణాలతో లాలిస్తూ వారిలో మార్పు తీసుకుని వస్తూ ఎంతో చక్కగా ముందుకు తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. సాయిబాబా జీవితంలో ఒకనొక సందర్భంలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. బాబా ద్వారకా మాయి అనేబడే ఒక పాడుపడినటువంటి మసీదులో నివసిస్తున్న సమయంలో ఒక రోహిల్లుడు ఉన్నాడట. అతను బాబా యొక్క విధానాన్ని చూసి ఓర్వలేకపోతాడు. ఎందుకంటే ముస్లింలకి సంబంధించినటువంటి మస్జిద్లో హిందూ పూజలు చేస్తున్న ఈ బాబా, ఈయన వల్ల ఇదంతా అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి ఈయన మనం చంపివేస్తే మంచిదేమో అన్న ఉద్దేశంతో కాపు కాస్తాడు. ఒకరోజు బాబా భిక్షాటనం చేసుకుని సాయంత్రం ఆయన మధ్యాహ్నం పూట భిక్షాటనం చేసుకొని ఆ రోజు కార్యక్రమాన్ని ముగించుకొని మరల సాయంత్రం ఆయన వాహ్యాలకే వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో ఉండగా నడుచుకుంటూ వస్తుండగా చీకటిలో రోహిల్ల అకస్మాత్తుగా ఒక పెద్ద కర్రతో ఎదురుబడి బాబాను చంపేందుకు ప్రయత్నం చేస్తాడు. వెంటనే బాబా అతని కుడి చేతి మణికట్టును కాస్త గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారి ఎప్పుడైతే సాయినాథుని యొక్క దివ్యమైన పవిత్రమైన ఆ స్పర్శ అతనికి తగిలిందో వెంటనే అతను నిశ్చేష్టుడైపోయి బిగుసుకుపోతాడు. సాక్షాత్తు సాయినాథుల్లో దివ్యమైనటువంటి ఒక ప్రకాశాన్ని చూసి అతను ఆశ్చర్యపోయి భయపడిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది, సాక్షాత్తు ఈ సాయే మా అల్లా, మేము అనవసరంగా తప్పు చేశామే, ఎంత తప్పు చేశామని క్షమించు బాబా అని చెప్పి ప్రాధేయపడ్డప్పుడు ఎంత గొప్ప అంశమంటే చంపటానికి వచ్చిన తనని ఆ రోహిల్లుణ్ణి బాబా క్షమించేస్తాడండి. ఒరే నాన్న, ఇటువంటి తప్పులు ఎప్పుడూ చేయకు, అందరిలో దైవాన్ని చూసే ప్రయత్నం చేయి అని బుజ్జగించి తనతో పాటు తను నివసించే ద్వారకామాయికి సాయిబాబా తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతూ. అంటే ఇది ఎంత గొప్ప అంశం అంటే తనను చంపడానికి వచ్చేవారిని కూడా బాబా క్షమించి అతనిలో మార్పు తీసుకుని వచ్చి ఒక మనిషిని చేసి అతన్ని చక్కగా తనతో పాటు మరలా తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. ఇది సాయిలో ఉన్నటువంటి క్షమాగుణం. అదేవిధంగా దయాగుణాన్ని చూసినట్లయితే భూతదయ బాగా ఉండేది. ప్రతి జీవిని బాబా తరచి చూస్తూ ఉండేవాడు. ఏ జీవికి కష్టం వచ్చినా తాను ముందుండి ఆపన్నహస్తాన్ని అందిస్తూ వారి సమస్యలను దూరం చేస్తూ ఉండేవాడు. ఒకనొక సందర్భంలో సాయిబాబా ద్వారకామాయిలో ఉన్నట్టుండి ఒక్కసారి వీపు మీద అబ్బా నాకు నొప్పిగా ఉందిరా, ఎవరు నన్ను కొట్టారు అంటాడు బాబా. ఉన్న భక్తులందరూ ఆశ్చర్యపోతారు, బాబా మేము ఇక్కడే ఉన్నాం కదా, ఎవరయ్యా నిన్ను కొట్టింది అని. అంటే నేను అబద్ధం చెప్తున్నానా, చూడండిరా నా వీపు మీద వాత ఎలా ఉందో అని చూపించినప్పుడు భక్తులు ఆశ్చర్యపోతారు, ఇదేమిటి మనమందరం ఇక్కడ ఉండగా ఇదెలా జరిగిందని. అప్పుడు బాబా వెంటనే అంటాడు, పోయి కృష్ణాజీని పిలవండిరా అంటాడు బాబా. ఈ కృష్ణాజీ ఎవరంటే సాయిబాబా వద్ద ఉన్నటువంటి గుర్రము శ్యామకర్ణి అనే గుర్రానికి అతను శిక్షకుడు. ఆ కృష్ణాజీ పరుగు పరుగున బాబా దగ్గరకు వచ్చి బాబా తమరు పిలిచారట ఏమిటి కారణం అని అడుగుతాడు. ఒరేయ్ నన్నెందుకు కొట్టావు అంటాడు బాబా. కృష్ణాజీ ఆశ్చర్యపోతాడు, నేను నిన్ను కొట్టడం ఏమిటి బాబా అన్నప్పుడు చూడరా నా వీపు మీద వాత ఎలా పడిందో అనగానే కృష్ణాజీ నిశ్చేష్టుడైపోయి భోరుమని విలపిస్తాడు. వాస్తవంగా జరిగింది ఏమిటంటే ఆ శ్యామకర్ణి గుర్రము మాట వినట్లేదని చెప్పి కృష్ణాజీ కొరడా పెట్టి గుర్రాన్ని కొడితే ఆ దెబ్బను సిరిడి సాయిబాబా తీసుకోవటం అనేది జరిగింది. చూడండి ఎంత గొప్ప కదో. కాబట్టి శ్రోతలరా, మనం నేర్చుకోవలసింది దయ, నేర్చుకోవలసింది క్షమ. ఈ రెండు గుణాలు ఏ మానవుడిలో అయితే పరిపూర్ణంగా ఉంటాయో ఆ మానవుడి ప్రపంచంలో ప్రతిదీ జయించటం అనేది జరిగి తీరుతుంది. అటువంటి క్షమా దయాగుణం మీ అందరికీ కలగాలని ఆ పరబ్రహ్మ స్వరూపుడు సాయినాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జయ సాయినాథ్.
1: మీరింతవరకు క్షమ అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ సాయి విశ్వ చైతన్య గురూజీ.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో క్షమ అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ సాయి విశ్వ చైతన్య గురూజీ.
1: స్టార్ట్ చేసేనా? సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుదాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రోతలారా, ఈరోజు మనం క్షమ మరియు దయాగుణం, ఈ క్షమా దయాగుణం ఒక మనిషికి ఎంత ఆవశ్యకత ఉంది

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM రైతుకు సందేశం కార్యక్రమంలో బాలింత ఆవులకు వచ్చే కిటోసిన్ వ్యాధి వివరాల గురించి తెలుసుకుంటారు.

ఇవాల్టి కార్యక్రమంలో బాలింత ఆవులకు వచ్చే కీటోసిస్ వ్యాధి వివరాలు వింటారు. మన దేశంలో సంకరజాతి ఆవుల అభివృద్ధి జరిగిన తరువాత బాలింత ఆవుల జబ్బులు ఎక్కువయ్యాయి. ఈయన ఆవు పాలు ఇవ్వడం లేదంటాడు ఒక రైతు. ఇంకొక పాల ఉత్పత్తిదారుడు పాలు పెరగడం లేదంటాడు. మరొక ఆసామి మేత తినడం లేదంటాడు. ఇంకొక పెద్ద ఆయన ఆవు నలతగా ఉందని మందు కావాలంటాడు. ఈ విచారణలు అన్నీ నిజమే, సబబైన ఫిర్యాదులే. ఆవు ఈనిన తరువాత అది తినే ఆహారం, పోషణ, పాలన, పరిసరాలు అన్నీ ఆవు ఆరోగ్యానికి, పాల ఉత్పత్తికి, రోగ నిరోధక శక్తికి, ప్రత్యుత్పత్తికి చాలా అవసరం. ముఖ్యంగా మొదటి 45 రోజులు ధీటుగా ఉండాలి. బాలింత సమయంలో వచ్చే వ్యాధులన్నింటికీ ఎంతో కొంత సంబంధం కలిగిన మహమ్మారి రోగం కీటోసిస్. కీటోసిస్ అనేది బాలింత ఆవులకు జీవక్రియ అపశృతి వలన వచ్చే వ్యాధి. సాధారణంగా ఈనిన 2 వారాల లోపు వస్తుంది. 6 వారాల వరకు రావచ్చు. ఆకలి వేయదు, మందంగా ఉంటాయి, తెలివి తక్కువగా ప్రవర్తిస్తాయి. ఏ వస్తువునైనా తినే ప్రయత్నం, నాకే ప్రయత్నం చేస్తాయి. మీద మీదకు రావడం, దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తాయి, పొగరు చూపిస్తుంటాయి, అడుగులు తడబడడం, అరవడం, ఇలాంటివి ఇతర లక్షణాలు. ఊపిరి తీయటి వాసన వేస్తుంది. డొక్కలు లోనికి పీక్కుపోయి ఉంటాయి. నెమరవేయడం తగ్గిపోతుంది. పేడ పెంటికల మాదిరిగా ఉంటుంది. ఈ వ్యాధి ఈనబోయే ముందు వచ్చే అవకాశం కూడా ఉంది. బాలింత ఆవు అధికంగా పాలు ఉత్పత్తి చేయాలి. నిజానికి పాల ఉత్పత్తి 2.5-3 నెలలు వచ్చేంత వరకు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. పాల ఉత్పత్తికి గ్లూకోజ్ కావాలి. 1 కిలోగ్రాము పాలు తయారవ్వడానికి 72 గ్రాముల గ్లూకోజ్ అవసరమవుతుంది. పాలు తీయగా, రుచికరంగా ఉండడానికి లాక్టోజ్ కారణం. ఈ లాక్టోజ్ అనబడే చక్కెర గ్లూకోజ్ ప్రతిరూపం. రక్తములో తిరుగాడే గ్లూకోజ్ క్షీర గ్రంథులలో లాక్టోజ్గా మారి పాలలోకి వస్తుంది. మీ ఆవు రోజుకు 20 కిలోల పాలు ఇస్తే సుమారు 1440 గ్రాముల గ్లూకోజ్ పాల ఉత్పత్తి చేయడానికి కావాలి. ఎక్కడి నుండి లభ్యమవుతుంది? ఆహారం నుంచి రావాలి. కానీ బాలింత ఆవులో 90% అలా జరగదు. అవసరాలకు సరిపోయే గ్లూకోజ్ ఆహారం నుండి రానప్పుడు శరీరం ఏం చేస్తుంది? శరీరంలోని కొవ్వును ఉపయోగించుకొని పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండగలందులకు ప్రయత్నం చేస్తుంది. శరీరంలోని కొవ్వును కాలేయము కీటోన్ నలుసులు మార్చుకొని గ్లూకోజ్ అవసరాన్ని తీర్చుకుంటుంది. అవస్థానాంతర సమయము అనగా ఈనుటకు ముందు 3 వారాలు, ఈనిన తరువాత 3 వారాలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయాన్ని ఫెరిఫార్చ్యూరియంట్ పీరియడ్ అని కూడా అంటారు. ఒట్టిపోయిన ఆవు పాలు ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సమయం. ఈ సమయంలోనే సంక్రమణ వ్యాధులు, జీవక్రియ రుగ్మతలు ఆవరిస్తాయి. కీటోసిస్ మాయ వేయకపోవడం, పాల జ్వరం, గర్భాశయ వాపు, అబోమజం పక్కకు జరగడం ప్రధానంగా వచ్చే ఇబ్బందులు. రోగ నిరోధక వ్యవస్థ తక్కువగా ఉండటం ఇతర సంక్రమణ వ్యాధులకు కారణం. శరీర స్థితి తరుగుదలలో ఉండడం, పెరుగుతున్న పాల ఉత్పత్తి, చాలని శక్తి కీటోసిస్ రావడానికి మూల కారణాలు. అప్పుడు కొవ్వును కరిగించి శక్తిని చేకూర్చే ప్రయత్నంలో కీటోన్ లేశములు పుడతాయి. అవి రక్తములో నిండిన తరువాత మూత్రం పాలల్లోకి దిగుతాయి. వాటిని గుర్తించి కీటోసిస్ వ్యాధి నిర్ధారణ చేస్తారు. మేత పాలన మీద ఆధారపడి ఈ వ్యాధి ప్రబలడం జరుగుతుంది. అధికంగా పాలిచ్చే ఆవులలో 11-12% ఉంటుంది. విదేశీ సంతతి సంకరజాతి ఆవులలోనూ అధికం. అధిక పాల ఉత్పత్తి, ఆహార పుష్టి మధ్య వ్యత్యాసం

కలుపుకోలేక ఆవులు క్యూటోసిస్ వ్యాధికి గురవుతాయి. క్యూటోసిస్ వచ్చినప్పుడు కొవ్వు కాలేయంలో పేరుకుపోతుంది, అనారోగ్యానికి దారితీస్తుంది. క్యూటోసిస్ రెండు రకాలుగా వ్యక్తమవుతుంది. రోగ లక్షణాలు బహిర్గతం కానప్పుడు సబ్ క్లినికల్ క్యూటోసిస్ అని, లక్షణాలు కొట్టి వచ్చినప్పుడు క్లినికల్ క్యూటోసిస్ అంటారు. ఎస్సీకే పరీక్షల ద్వారా వ్యక్తమవుతుంది. రక్తము, మూత్రము, పాలు ఏదో ఒకటి పరీక్షించినప్పుడు అందులో కీటోన్ బాడీస్ ఉంటాయి. క్లినికల్ కీటోసిస్ రోగ లక్షణాలు పొడచూపుతాయి. కృషించడం ఒక రకమైతే ప్రకోప గుణం రెండవ రకం. కృషించడం ఎక్కువ పశువులలో అగుపిస్తుంది, ఆహారం తీసుకోవు, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, తినడానికి ఇష్టపడవు, తిన్నప్పుడు దానాలు ముట్టవు, ఆ తరువాత పచ్చగడ్డి మానుకుంటాయి, ఎండుగడ్డి మాత్రము అరకొరగా తింటాయి. రెండవ రకము ప్రకోప లక్షణాలు వింతగా అకస్మాత్తుగా ఉంటాయి, గుండ్రంగా వలయాకారంలో తిరుగుతాయి, కాళ్ళు తడబడతాయి, గోడలాంటి గట్టి వస్తువులకు తలలు ఆనించి నిలబడతాయి, కనుచూపు మందగిస్తుంది, అనాలోచితంగా అటూ ఇటూ నడవడం, ఏదో ఒక వస్తువును శరీర భాగాల్ని చర్మాన్నైనా అదే పనిగా నాకటం చేస్తుంటాయి. ఆ సమయంలో శక్తి రుణావేశంలో ఉంటుంది, అంటే జీవక్రియలు, పాల ఉత్పత్తి జరుపుకోవడానికి కూడా అవసరమైన శక్తి చాలడం లేదని అర్థం. ఆ పరిస్థితికి కారణాలేంటంటే, ఒకటి తగినంత తినలేకపోవడం, రెండోది ఆహారంలో పిండి పదార్థాలు లోపించడం, మూడోది చాలినన్ని పోషక పదార్థాలు లేకపోవడం, నాలుగవది అనారోగ్యం, ఐదవది బరువు ఎక్కువ తక్కువలు, ఆరవది యజమాని పాడి పశువుల అవసరాలు గుర్తించకపోవడం మొదలగు కారణాలుంటాయి.

మీరింతవరకు రైతుకు సందేశం కార్యక్రమంలో బాలింత ఆవులకు వచ్చే కిటోసన్ వ్యాధి వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS-1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే FSS-5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించారు.

0: నిర్వహించిన బడా ఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: और मैं उन वीर जवानों के प्रति भी सम्मान व्यक्त करता हूं जो तूफान, धूप और हर परिस्थितियों में समुद्री सीमाओं की सुरक्षा में लगे हुए हैं. मैं आपको, आपके परिवारों को भी आभार व्यक्त करता हूं जो लगातार आपका हौसला बुलंद रखते हैं, आपको हिम्मत देते हैं, आपको ताकत देते हैं. और साथियों, आप जानते हैं जब एक नौसैनिक समुद्र में देश की रक्षा करता है तब उसका परिवार घर पर देश के लिए एक और मोर्चा संभालता है. आपकी सेवा और आपके परिवारजनों का त्याग दोनों ही सचमुच इस देश की बहुत बड़ी पूंजी है.
0: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 110,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలోకి ఎదగాలి. ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే సాగర్మాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థల్లో 445 మందికి పైగా

0: నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల రూపకల్పన రాజ్యాంగబద్దంగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రచారాలు తగదని మంత్రి పేర్కొంటూ,
1: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐ జరుగుతుంది. ఆనాడు ఎవరు ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలేదే. అది ఒక ప్రక్రియ. రద్దయిన ఓటర్లు ఎవరన్నా, బదిలైన ఓటర్లు కానీ, మరణించిన ఓటర్లు కానీ, లేదా ఏదైనా డూప్లికేట్ ఓటర్లను కానీ తరలించే ప్రక్రియ ఎస్ఐఆర్లో భాగం. ఏ రకంగా పేరు తొలగించగలరు? ముసాయిదా పెట్టారు. ముసాయిదాలో ఎవరు డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ముసాయిదా మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్కి, అప్పీల్స్ కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలేనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్టంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు ఆహారం ఆరోగ్యం హెల్త్ బేస్డ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కాకినాడ జిల్లా సమాచారలేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ పివివి వరప్రసాద్. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో రాష్ట్రీయ పోషణ్ మహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు. ఈ అంశం గురించి పొదిలి ఐసీడీఎస్ సిడిపిఓ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ ప్రసారమవుతాయి. 8:35 మనసు పలికే లైవ్ ఫోన్ అండ్ ఫిల్మ్ సాంగ్స్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మమతల నిలయం కథానిక ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి నల్లూరి లక్ష్మీకాంతా.

అనంతరం క్రొషెట్ అలికల్లో నేర్పరి శ్రీమతి కె స్వప్నికారాజ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అలాగే 10:25 వివిధ్ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం 4:50 పాటల పరవళ్ళు కార్యక్రమంలో సినీ గీతాలతో పాటు ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఎడ్యుకేషన్ అనే అంశం గురించి ప్రసారమవుతుంది. ఇక వార్తా ప్రసార విషయాలకు తెలుసుకున్నట్లయితే 6:00 రాత్రి 11:00 హిందీలోను, 6:05 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 7:00 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తా ప్రసారం, 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 స్వరమై పలికే భక్తి కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:00 ఆహారం ఆరోగ్యం ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో డ్రోన్ వినియోగం, వెస్ట్ గోదావరి జిల్లా గూడెం విఆర్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 మై మరచలే సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ ప్రసారమవుతాయి. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. సుధీర్ వర్మ బర్త్డే స్పెషల్ ప్రోగ్రాం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 అలనాటి మధురాలు గోల్డెన్ మెలడీస్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కపురం 101.5 FM. ఆహారం ఆరోగ్యం, ప్రతి అక్షరంలో ఆరోగ్య సందేశం, ఇదే మా ఆకాశవాణి లక్ష్యం. కార్యక్రమంలో దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు, కానీ ప్రతి మనిషికి జీవించటానికి అవసరమైన కొన్ని వరాలను మాత్రం ప్రసాదిస్తారు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆహారం మరియు ఆరోగ్యం. కడుపు నిండితే ఆకలి తీరుతుంది, ఆరోగ్యం ఉంటే జీవితంపై ఆశ పెరుగుతుంది. రుచికరమైన ఆహారం కంటే పోషకమైన ఆహారం ముఖ్యం, సంపద కంటే ఆరోగ్యం ముఖ్యం. మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, ఆ ఆహారం మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది, ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకునే అందమైన ప్రయాణమే ఈరోజు మన ఆహారం ఆరోగ్యం కార్యక్రమం. మరి కార్యక్రమంలోకి వెళ్ళినట్లయితే, ఆహారం మన జీవనానికి ఆధారం, అది అందరికీ తెలిసిన విషయమే. మనం తీసుకునే ఆహారం మన శరీరానికి శక్తినివ్వడమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా ఆహారాన్ని

పెంచుకోవడం ఎంతో ముఖ్యం. సమతుల్యమైన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి మన ఆరోగ్యానికి బలమైన పునాది. మన రోజువారీ ఆహారంలో పప్పులు, ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, అలాగే పాలు లేదా వాటికి సమానమైన పోషకాహార వనరులు ఉండేలా చూసుకోవాలి. ఒక్కో ఆహార పదార్థం మన శరీరానికి ఒక్కో రకమైన పోషణాన్ని అందిస్తుంది. అందుకే ఒక రకమైన ఆహారానికి పరిమితం కాకుండా వివిధ రకాల సహజ ఆహార పదార్థాలను మితంగా తీసుకోవడం మంచిది. ఉదయం అల్పాహారం రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. అల్పాహారాన్ని తరచుగా మానేయడం కంటే పోషకాలు కలిగిన ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. ఇడ్లీ, ఉప్మా, దోశ, పొంగల్ వంటి సాంప్రదాయ అల్పాహారాలతో పాటు కూరగాయలు, పండ్లు వంటి పోషక పదార్థాలను కూడా చేర్చుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు మన ఆహారంలో ఎంత ముఖ్యమైనవి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి తగిన విధంగా వండుకొని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రంగురంగుల కూరగాయలను ఆహారంలో చేర్చడం ద్వారా వివిధ రకాల పోషకాలను పొందవచ్చు. పండ్లు కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగమే. కాలానుగుణంగా లభించే పండ్లను తీసుకోవడం మంచి అలవాటు. పండ్ల రసాల కంటే పండ్లను సహజ రూపంలో తినడం ద్వారా వాటిలోని ఫైబర్ కూడా లభిస్తుంది. అయితే ఏ ఆహారమైనా అవసరానికి మించి తీసుకోకుండా మితంగా తీసుకోవడం ముఖ్యం. మన శరీరానికి నీరు కూడా ఎంత అవసరం. రోజు తగినంత నీరు తాగడం ద్వారా శరీరంలోని సాధారణ కార్యకలాపాలు సక్రమంగా సాగేందుకు సహాయపడుతుంది. దాహం వేసినప్పుడు నీరు తాగడం కాకుండా రోజంతా తగిన వ్యవధిలో నీటిని తీసుకోవడం మంచి అలవాటు. తగినంత నిద్ర, శారీరక చలనం కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. అధికంగా నూనె, ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవడం తగ్గించడం మంచిది. ప్యాకెట్ ఫుడ్స్, అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో ఆ స్థానంలో వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారం విషయంలో మితమే మేలు అనే మాటను గుర్తుంచుకోండి. ఆహారం తీసుకునే విధానం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తొందరగా తినడం కంటే నెమ్మదిగా తినడం, ప్రశాంతంగా భోజనం చేయడం మంచిది. టీవీ, మొబైల్స్ చూస్తూ భోజనం చేయడం తగ్గించి మనం ఎంత తింటున్నామో గమనిస్తే తినే అలవాటు చేసుకోవాలి. అలాగా ఆహారం శరీర అవసరాలను గమనించి తగిన ప్రమాణంలో ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతి. మీరింతవరకు ఆహారం ఆరోగ్యం కార్యక్రమం విన్నారు.

ಆಕಾಶವಾಣಿ ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్

షిప్యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్యార్డ్లో ఆధునీకరించిన స్లీప్వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యక్షులు జాన్ మహమాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్

ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా, 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్క్లో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఎస్, సిడిపిఓ శ్రీమతి పి సుధామార్గ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం

0: ఖచ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
0: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశుమరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018 ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషలోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ఐసీడీఎస్ ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యమేమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ఐసీడీఎస్ సిడిపిఓ గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
9: నమస్తే సార్.
8: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
9: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి

ఈ రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోపు పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోపు పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ బచ్చా ఔర్ శిక్ష, అంటే మహిళల ఆరోగ్యం బాలల విద్య, ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసో

0: మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళ బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేమందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు బాలింతలు పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలుపెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
1: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
0: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోపపోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురసదనం వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోపపోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోపపోషణ, కురసదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్ళలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్ళకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారు అనే విషయాన్ని వాళ్ళకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య ఆరోగ్యం, వీళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికీ అవగాహన కల్పిస్తాము. 2వది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యని నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. 3వది సమాజ భాగస్వామ్యం. ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టినా ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు. దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యులను చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి కల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. 5వది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం, అంటే గర్భవతి

0: ఈ ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలోకి జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అంటే శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు, అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి. ఇవి అన్నీ ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గతకాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దానివల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే కానీ మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. కానీ ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేమో, ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో, మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే బిల్డింగ్ బ్లాక్స్ అంటారు ఇంగ్లీష్ లో మనం ప్రోటీన్ ని శరీరానికి బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. ఈ ప్రోటీన్ అనేది లేకపోతే మన శరీరం ఇటుక లేకుండా కట్టిన భవంతిలాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికి వస్తుందంటే శరీర నిర్మాణం చేయడానికి అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి, వాటిని మన శరీరం మరమ్మత్తు చేసుకుంటుంది. ఆ మరమ్మత్తు చేసుకోవడానికి కావలసిన రసాయనాలు లేదా ఎంజైమ్లు తయారు కావడానికి, అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి, అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్.
1: మేడం, మరి ఈ ప్రోటీన్ లేదా మాంసకృత్తులు కేవలం ఒక మాంసం ద్వారానే ఉంటాయా, మిగతా ఆహారంలో కూడా ఈ మాంసకృత్తులు ఉండేదానికి అవకాశం ఉందంటారా?
0: మాంసకృత్తులు అంటే మాంసంలోనే అందేవి కాదండి, ఇంగ్లీష్ లో అందుకే ప్రోటీన్ అని చెప్తున్నాను నేను. మాంసకృత్తులు మన శాకాహారంలో కూడా దొరుకుతాయి. అన్ని రకాల మాంసాల్లోనూ కూడా మంచి ప్రోటీన్ ఉండదు. చికెన్ బ్రెస్ట్ అంటారు చూసారా, కోడికి సంబంధించిన ఛాతీ భాగం, అది కనుక మనం 100 గ్రాములు ఉడికించిన చికెన్ బ్రెస్ట్ తీసుకుంటే మనకి దాదాపు 31 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఇంకా చేపలలో సాల్మన్ లేదా ట్యూనా ఫిష్ ఇది తీసుకుంటే గనక ప్రతి 100 గ్రాముల్లో 20 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. మనకు కోడిగుడ్డు, ఒక ఉడికించిన కోడిగుడ్డు అంటే 50 గ్రాముల కోడిగుడ్డు ఉందనుకోండి, దానిలో 6 నుంచి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇంకా జంతు సంబంధమైన వాటిల్లో పాలు పదార్థాలు, పనీర్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి. ప్రతి 100 గ్రాముల ప్రోటీన్ లో కూడా 18 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఇది మాంసాహారం కింద మనం పరిగణించము. అలాగే మన శాకాహారంలో ఉన్న అన్ని రకాల చిక్కుడు జాతి గింజలు ప్రోటీన్ ఇస్తాయండి. ఇందులో సోయాబీన్స్, చాలా ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి. అలాగే మనకి కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు వీటన్నిటిలో కూడా ప్రతి 100 గ్రాములకి 15 నుంచి 20 గ్రాముల

0: ప్రోటీన్ని మనం అందుకోవచ్చు. కాబట్టి మాంసకృత్తులు అంటే మాంసాహారం నుంచి మాత్రమే వచ్చేవి కాదు, శాకాహారం నుంచి కూడా వస్తాయి. శాకాహారులు మాంసాహారులు కూడా వారి వారి ఆహారంలో, ఇప్పుడు నేను చెప్పిన విధంగా మాంసాహారులు అయితే ఫిష్ కానీ కోడిగుడ్డుని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే, శాకాహారులు పనీరు మరియు పప్పు ధాన్యాలు ప్రతిరోజు ఆహారంలో గనక వారి భాగం చేసుకుంటే తప్పనిసరిగా ప్రోటీన్ లోపం నుంచి మనం బయటపడవచ్చు.
1: యావత్ భారతదేశంలో కూడా చాలా మందికి సరైన పోషకాహారం అందటం లేదు. అయితే మీరు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఆదేశాల మేరకైతేనేమి మీ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు, ఈ లోపపోషణ నివారణ కార్యక్రమాలు చేపడుతున్నారు. మీ శాఖ ద్వారా ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు లోపపోషణ కోసం?
0: లోపపోషణ నివారించడానికి మా శాఖ చాలా ప్రయత్నాలు చేస్తోందండి. అసలు మొట్టమొదట మా శాఖ ద్వారా జరిగేదే సమగ్ర పోషణ గురించి, సంపూర్ణ పోషకాహారం వాళ్ళకి ఎలా అందాలనే విషయం గురించి మేము తీసుకునే చర్యల్లో మొట్టమొదటిది సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అంటే అనుబంధ పోషక ఆహారం. ఇంట్లో వారికి అందే పోషణ తక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ పోషణ సరిపోదు కాబట్టి ఒక గ్యాప్ని ఫిల్ చేయడం కోసంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలకి రకరకాల పదార్థాలను మేము అందజేస్తాము. అందులో భాగంగా గర్భవతులు, బాలింతలకి ప్రతి నెల ఒక రేషన్ కిట్, అంటే 1 కేజీ కందిపప్పు, 3 కేజీల బియ్యము, 1/2 లీటరు నూనె, 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలు, ఇలా గర్భవతులకి బాలింతలకి మేము టేక్ హోమ్ రేషన్ ద్వారా అందజేస్తాము. ఇందులో మేము కందిపప్పు ఎందుకు అందజేస్తామంటే, వారికి అందవలసిన ప్రోటీన్, ప్రతిరోజు వాడికి అందవలసిన 30 గ్రాముల ప్రోటీన్ వాళ్ళకి అందేలాగా చూడడం కోసంగా 1 కేజీ కందిపప్పుని వారికి అందజేస్తాము. తద్వారా వాళ్ళలో ప్రోటీన్ లోపం నివారించడానికి జరుగుతుంది. ఇంకా ఇది కాకుండా పాల ద్వారా, మేము అందించే కోడిగుడ్ల ద్వారా కూడా వారికి ప్రోటీన్ అనేది శరీరానికి అందుతుంది గర్భవతులు, బాలింతలకి. అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాలామృతం అనే ఫోర్టిఫైడ్ వీనింగ్ ఫుడ్, మంచి పోషకాలు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్నీ కలిసిన బాలామృతం అనే ఒక ప్యాకెట్, 2.5 కేజీ ప్యాకెట్ని అందజేయడం జరుగుతుంది. దానితో పాటుగా 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు ఇవి అందజేస్తాము. ప్రతిరోజు వీటిని అందించడం వల్ల వారి శరీరానికి కావలసిన ప్రోటీన్, అనగా మాంసకృత్తులు ప్రతి బిడ్డకి, తల్లికి కూడా అందుతాయి. ప్రతిరోజు వీరి ఆహారంలో ఇది భాగం చేసుకోవాలి. ఇంతేకాకుండా అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం, ఈసారి మా 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో ఇది కూడా ఒక భాగం అండి. తాజా వేడి భోజనం మన అంగన్వాడీ కేంద్రంలో అనే నినాదంతో తల్లిదండ్రులందరినీ కూడా పిలిచి, ఈ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ప్రీ స్కూల్లో వాళ్ళకి తాజా వేడి భోజనం ప్రతిరోజు మేము అందజేస్తాము. దాని రుచి చూపించడం ద్వారా, దానిలో మేము ఏ పదార్థాలు పెడుతున్నాం అనేది తెలియజేయడం ద్వారా కూడా తల్లిదండ్రుల అవగాహన కలిగించి, మా అంగన్వాడీ కేంద్రంలో పెట్టే భోజనం పైన వారికి అవగాహన కలిగించడం జరుగుతుంది. ఈ ఆహారంలో మేము ప్రతిరోజు కందిపప్పు వండించి పెట్టిస్తాము. అది పప్పుగా కానీ లేదంటే సాంబార్ రూపంలో కానీ ప్రతిరోజు పిల్లలకి పప్పు అందుతుంది, అంటే మాంసకృత్తులు అందుతాయి. ప్రతిరోజు పొద్దునే ఉడికించిన కోడిగుడ్డు వారికి అల్పాహారంగా అందజేయడం జరుగుతుంది. తద్వారా కూడా వారికి 1.8 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. వారికి అందించే 17 గ్రాముల పప్పు ద్వారా కూడా వారికి ప్రోటీన్ అందుతుంది. అలాగే వారంలో 2 రోజులు ఉడికించిన శనగలు అందించడం ద్వారా కూడా వారికి ప్రోటీన్ అందుతుంది. ప్రతిరోజు సాయంత్రం పిల్లలు ఇంటికి వెళ్లే సమయంలో 100 మిల్లీలీటర్ల పాలు ప్రతిరోజు పిల్లలకు అందజేయడం ద్వారా కూడా వారికి ప్రోటీన్ అందుతుంది. ఈ విధంగా ప్రోటీన్ లోపం నుంచి నివారించడానికి మా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం.
1: గౌరవ ప్రధానమంత్రి గారు, సేవా సంకల్ప అభియాన్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, అభియాన్ కార్యక్రమంలో భాగంగా మీ శాఖ ద్వారా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: మంచి ప్రశ్న అడిగారండి. సేవా సంకల్ప్ అనే కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు 25 సంవత్సరాల ప్రజా సేవ మరియు సుపరిపాలనను పురస్కరించుకుని దేశం మొత్తంలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మా డిపార్ట్మెంట్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈ సేవా సంకల్పల భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు రకరకాల కార్యక్రమాలు చేస్తాము. అందులో భాగంగా అంగన్వాడీ ఉత్సవం అనేది జరుపుతున్నాం. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి అంగన్వాడీ సెంటర్ నుండి 2 లేదా 3 తల్లుల చేత వారు లబ్ధి పొందుతున్న ప్రభుత్వ పథకాలు, ఉదాహరణకి మా ICDS ద్వారా సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అవనివ్వండి, ప్రధానమంత్రి మాతృవందన యోజన అవనివ్వండి, ఇలాంటి కార్యక్రమాల గురించి, అట్లాగే పిల్లలకి అందిస్తున్న టీకాల గురించి, ఈ సేవల గురించి వారి యొక్క అనుభవాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు వీరందరి సేవలను గుర్తించి వారిని సన్మానించడం జరుగుతుంది. ముఖ్యమైన ప్రభుత్వ పథకాలను, సేవల గురించి ప్రజల్లో ఈ 3 రోజుల పాటు ప్రతిరోజు అవగాహన కల్పిస్తారు. గౌరవ ప్రధానమంత్రుల వర్యుల వారు ఈ సందర్భంగా వారు ఒక ప్రశంసా లేఖను పంపబోతున్నారు ప్రతి అంగన్వాడీ కార్యకర్తకి. అది అందుకుని అందరికీ వినిపించడం జరుగుతుంది. అలాగే పిల్లలందరికీ ఆటపాటల పోటీలు నిర్వహించి, రకరకాల కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించి, ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా జరుపు

0: జరుగుతుందండి. సేవాక్ సంకల్ప్ అభియాన్లో భాగంగా ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత భారత్లో భాగంగా ఈ వివిధ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. మన జాతి అనేది పటిష్టంగా ఉండాలంటే మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచి పోషణ కలిగి ఉండాలి, మంచి ఆలోచన విధానం కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అనే ఈ మూడు అంశాలని భాగంగా చేసుకునే వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మాకు పోషణ్ బి పడాయి బి, స్వస్థ మహిళ స్వస్థ పరివార్ అనే ఈ నినాదాలన్నింటినీ మా కోసం తీసుకొచ్చారు ముందుకి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ఉదయకిరణాలు కార్యక్రమంలో రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి ICDS DCPO శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఆదినారాయణ రెడ్డి.

0: ఒక్క పాట చాలు మూడు మారిపోవడానికి,
1: ఒక్క బీట్ చాలు జ్ఞాపకాలు మళ్ళీ పలకరించడానికి.
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
1: మీ మనసు తోచుకున్న పాటలు, మీ పెదవులపై చిరునవ్వు తెచ్చే పాటలు, మధురమైన గీతాలు,
0: అన్నీ ఒకే చోట వినడానికి రెడీనా?
1: అయితే మీ ఫేవరెట్ పాటలతో మీ ఫేవరెట్ స్టేషన్లో
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
1: మీకోసం ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రతిరోజు ఉదయం 7:40
0: తప్పక వినండి.
2: ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కార్యక్రమంలో వినబోతున్న పాట ఒక లైలా కోసం చిత్రానికి గాను ఎస్పి చరణ్ దివ్య పాడిన పాట వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గోవిందా గోవిందా చిత్రానికి గాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం రాజ్కోటి, సాహిత్యం సిరివెన్నెల.

మీరు వింటున్నారు హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట బాహుబలి ది కంక్లూజన్ చిత్రానికి గాను సోనీ మరియు దీపు పాడిన పాట వింటారు. సంగీతం MM కీరవాణి.

కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాట ఆనందం చిత్రానికి గాను మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల.

మీరింతవరకు హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: In football, after Brazil, India face another South American giant in Uruguay friendly at the Salt Lake Stadium, reports the Indian Express. And finally, Nobel for Medicine spotlights research on interplay between brain and light, states the Economic Times. German-US scientists win honor in medicine for using light to unravel secrets of the brain, writes the Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Sarabjit. In some more news, the Indian Embassy in Bucharest has informed that all three Indian nationals aboard the commercial vessel MV Royad Mamadov are safe. The vessel came under attack in the Black Sea, leading to reported deaths of two foreign nationals. And now, before we end the bulletin, the headlines once again. Polling begins for by-elections to five assembly constituencies in Tamil Nadu, Puducherry in West Bengal, and lone Lok Sabha seat in Assam. BJP announces names of eight candidates from Uttar Pradesh for Rajya Sabha elections. President Draupadi Murmu to be on a three-day visit to Himachal Pradesh beginning today. India voices support for Afghanistan's sovereignty, unity and territorial integrity, reaffirms its commitment to welfare of Afghan people. Yemen's internationally recognized government launches major military offensive against Houthis, and in men's cricket, first T20 international of the five-match series between India and West Indies to be played in Lucknow today. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పివి వరప్రసాద్.
3: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన, భారతీయం కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పోలీస్ కానిస్టేబుళ్ల పెరేడ్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్, వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు వంటి పలు అంశాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించారు. సెప్టెంబర్ 21-22 తేదీల్లో జరిగిన పర్యటనలో భాగంగా పిఠాపురం వనం నగర వనాన్ని ఆయన ప్రారంభించారు. 1,83,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన పిఠాపురం వనంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్క నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అటవీకరణ, జీవవైవిధ్య పరిరక్షణ ఇతర కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి గోల్లపూలు ప్రాంతంలో పర్యటించారు. మురుగు కాల్వలు పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందజేసిన అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పిఠాపురం వాకపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. నవఖండ్రవాడ, కొండెవరం, వాకపల్లి తదితర గ్రామాల్లో వాహనం దిగి పారిశుద్ధ్యం, మురుగునీటిపారుదల వ్యవస్థలను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు, సాగునీరు తదితర అంశాలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 3rd బెటాలియన్లో 2025-26 బ్యాచ్ 2nd బేసిక్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ దీక్షాంత పెరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై పెరేడ్ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. 9 నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 280 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు మంత్రి అభినందనలు తెలిపారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతాయుతమైన సేవని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలు, విలువలను భవిష్యత్తు విధుల్లో కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే విద్యారంగంలో గొప్ప ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు కూడా తోడైతే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా విధానం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావు వంటి వారి ప్రవచనాలు ప్రజల్లో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. సముద్ర జీవరాశుల రక్షణ కోసం తీర ప్రాంత

0: తలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా సూర్యాపేటలోని ఎన్టీఆర్ బీచ్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం 2026తో పాటు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ జి బిందుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీర ప్రాంతంలో సుమారు 500 కిలోల చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో పట్టు పరిశ్రమపై పురుగుమందుల ప్రభావాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మల్బరీ తోటలకు సమీపంలోని మిర్చి తదితర పంటలకు అధికంగా పురుగుమందులు వాడడం వల్ల పట్టు పురుగులు గూళ్లు అల్లుకోలేకపోతున్నాయని, దీంతో పట్టు ఉత్పాదకత దాదాపు 50% తగ్గుతోందని తెలిపారు. మల్బరీ సాగు ప్రాంతాల్లో పురుగుమందుల వినియోగంపై నియంత్రణతో పాటు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ సమస్యపై అధ్యయనం చేసి తగిన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్లో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వర్షపాతం, జలాశయాలు, చెరువులు, డ్రైనేజీలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రహదారుల పరిస్థితిని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. ఇప్పటివరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గంగోత్రి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాళవిక పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మనసు పలికే లైవ్ ఫోన్ అండ్ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడి కోడ్ 08596. మరొకసారి మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడి కోడ్ 08596. కార్యక్రమంలో ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మనసు పలికే.
2: బాగున్నారా మేడం?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం.
1: చెప్పండి, ఏ చిత్రంలోంచి కావాలి పాట?
2: సినిమా పేరు అశోక్ మేడం.
1: అశోక్ చిత్రంలోంచి ఏ పాట వేయమంటారు?
2: ఏ పాట వేసినా మేడం పర్వాలేదు మేడం. నా పేరు పూజారి ధనంజయ మేడం.
1: ధనంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. మీరు కోరిన చిత్రం నుంచి పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీరు వింటున్నారు మనసు పలికే లైవ్ ఫోన్ ఇన్ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో.
5: హలో,
4: గుడ్ మార్నింగ్ అండి.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మీ మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
5: ధనలక్ష్మి మేడం.
4: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు ధనలక్ష్మి గారు?
5: నిన్నే పెళ్ళాడతా సినిమాలో మేడం.
4: అందులో ఏ పాట ప్లే చేయమంటారు?

0: కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల ఆళ్ళగడ్ నుంచి పాలెంపోలని మాట్లాడుతున్నాను మేడం. మున్సిపాలిటీ మౌన జీతానికి స్వాగతం, సుస్వాగతం మేడం.
0: మేము స్వాగతం చెప్పాలండి మీకు, వెల్కమ్ చెప్తున్నాము మున్సిపాలిటీ ప్రోగ్రామ్ కి.

0: చిత్రం నుంచి పాట వింటారు.
1: ఈరోజు స్వాతి వచ్చే మూవీ నుంచి మనసు పలికే మౌన గీతముని
0: తప్పకుండా ప్లే చేస్తాను పోలయ్య గారు.
1: స్వాతి వచ్చే మా పాట మేడం, మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం
0: చెప్పండి.
1: మార్కాపు నుంచి అశోక్ గారు, సల్మాన్ రాజు గారు, డ్రైవర్ బాబు గారు, చిన్నప్ప గారు, వీరందరి కోసం మేడం.
0: అందరి కోసం ప్లే చేస్తున్నారండి, వినేసేయండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
2: హలో మేడం, బాగున్నారా మేడం?
1: గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగున్నాను. మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం అండి మీకు.
2: అవును మేడం,
1: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు? నాగేశ్వరరావు గారి పాట కదండి? ఓకే అండి, మీకోసం ఈ పాట ప్లే చేస్తాను. చెప్పండి. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి. ఓకే అండి.
2: ఓకే మేడం. సరే,

0: మనసు పలికే లైవ్ ఫోన్ ఇన్ ఫిల్మ్ సాంగ్స్ ప్రోగ్రాంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రీనివాసులు.
0: శ్రీనివాసులు గారు,
1: ఈ ఏటగాళ్ళలో

0: పంపించండి.
1: వేటగాడులో సాంగ్ వేస్తానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: నేను మార్కాపురంలోనే ఉండా.
1: మార్కాపురం నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే అండి. వేటగాడు చిత్రంలో ఏ పాట వేయమంటారు? ఆకుచాటు పిందె తడిసేనా? ఓకే అండి. మీరు కోరిన పాట వచ్చేసింది, వినేసేయండి. ఇలానే కాల్ చేస్తుండండి శ్రీనివాసులు గారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మనసుకు నచ్చిన మధుర గీతాల వేదిక మనసు పలికే. మీకిష్టమైన సినిమా పాటలను మీకిష్టమైన వారితో పంచుకుంటూ మీ మనసులోని మాటను మా ఫోనిన్ ద్వారా మాతో చెప్పండి. మీ కోరిన పాటలు ఏదైనా కావచ్చు, మీ అనుభూతి ఏదైనా కావచ్చు, మీకోసం ఆ పాటను వినిపిస్తాం. మీరు కూడా కార్యక్రమంలో భాగం కావాలంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నాను హరినాథ్ గారు, ఎలా ఉన్నారు మీరు?
2: బాగున్నాం మేడం. మీ అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరు కూడా నమస్కారాలతో మేడం.
1: నమస్కారం అండి.
2: రథసారథి మేడం సినిమా పేరు.
1: అందులో ఏ పాట వేయమంటారు?
2: నర్మదా నర్మదా అనే పాట మేడం.
1: తప్పకుండా ప్లే చేస్తానండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే సాల్మన్ గారు.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: అవును మేడం, నాని స్నేహితుడా.
0: తప్పకుండా ప్లే చేస్తానండి. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కాల్ చేసి మీరు.
1: అవును మేడం, కష్టపడట్లేదు. అందులో ఈ మధ్య కొద్దిగా మా నాయన చనిపోయి బిజీగా ఉన్నా మేడం.
0: ఓకే ఓకే అండి. స్నేహితుడా చిత్రంలోంచి ఏ పాట వేయమంటారు?
1: ఇంతకు నువ్వెవరో వరుసకు నేనెవరు మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తానండి. మీరు కోరిన
1: పోలయ్య, డైవర్ బాబు, అశోకు, చిన్నప్ప, శేషిరెడ్డి, రామయ్య,
0: అందరి కోసం ప్లే చేస్తున్నాను. వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం. మార్కాపురం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మార్కాపురం రమేష్ బాబు మేడం.
0: రమేష్ గారు,
1: నమస్తే మేడం.
0: మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం అండి మీకు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: తూర్పు వెళ్లే రైలు మేడం.
0: తూర్పు వెళ్లే రైలు, అందులో ఏ పాట వేయమంటారు?
1: కో అంటే కోయిలమ్మ కోప్పు అనే సాంగ్.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను.
1: ఇది మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం మేడం రేడియో స్టేషన్ లో.
0: అన్ని చిన్నప్పటి నుంచి ఉన్న సాంగ్స్ ఏనండి ఎక్కువగా మనసు పలికేలో ప్లే అవుతాయి. మీరు కోరిన పాట వచ్చేసింది.

దరగ దొకడికి ఆశ చావ దొకడికి ఆకలార దొకడికి కాసుకో కో అంటే కోయి నమ్మ కో అంటే కోడి పుంజు కొప్పర.

0: పావులంత కర్ర పట్టుతో
1: కోంట మెలక
0: కో అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో ఏమన్నా ఏదాలు చెబుతాను రాసుకో రాసుకో కాసుకో కో అంటే కోయిల

తూరు పింటి అంకాలమ్మ కో కో, పడమ తింటి పోలేరమ్మ కో కో కో, దక్షిణాన గంగానమ్మ కో కో, ఉత్తరాను కోరమ్మ కో కో కో. కో అంటే కోటి మంది అమ్మ తల్లులున్న పంట చేను కాపలాడుకు నేను ఎందుకు కాసుకో అకో.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు విజయ్ మేడం.
0: విజయ్ గారు? విజయ్ గారు, మీ రేడియో మ్యూట్ చేసుకుని మాట్లాడాలి, లేకపోతే మీ లైన్ కట్ అవుతుంది.
1: ఓకే, సరే మేడం.
0: సౌండ్ తగ్గించేసేసుకోండి, పూర్తిగా చెప్పండి. ఏ చిత్రంలోంచి పాట కావాలి? తప్పకుండా ప్లే చేస్తానండి, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు.
1: ఈ పాట
0: చెప్పండి. ఓకే ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేసింది, వినేసేయండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు మేడం.
0: రాముడు గారు, మనసు పలికే ప్రోగ్రామ్ కి స్వాగతం అండి మీకు.
1: థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. మన ఆర్జే అనౌన్సర్స్ అందరికీ, ప్రియమైన సోదరులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటే కూడా ప్రణామాలు మేడం.
0: మీకు గుడ్ మార్నింగ్ అండ్ ప్రణామాలు చెప్తున్నాము. ఏ చిత్రంలోంచి పాట వేయమంటారు?
1: మిర్చి చిత్రంలో క్లైమాక్స్ గానంలో మా అయ్యకు మా అయ్యా మా తోడుకు అనే చాలా బాగుంటుంది మేడం పాట.
0: కైలాష్ కేర్ గారిదా? పండుగల దిగి వచ్చావు సాంగ్ కదండి. తప్పకుండా ప్లే చేస్తాను,
1: వినేసేయండి.
0: ఓకే చెప్పండి.
1: రుద్ర గణేష్, రుద్ర తేజ, రుద్ర నేత్ర, మాడబోయిన సత్యనారాయణ గారు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక

0: సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మీ మనసుకు నచ్చిన పాటలతో సాగిన మనసు పలికే ఇంతటితో ముగుస్తుంది. మీ కోరిన పాటల కోసం మళ్ళీ కలుద్దాం, మీ మాట కోసం మళ్ళీ మాట్లాడుకుందాం. 101.5 FM, మీ పాట మీ మాట మీ మనసు పలికే. మీరింతవరకు మనసు పలికే లైవ్ ఫోన్ ఇన్ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమం విన్నారు.

0: మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మమతల నిలయం కథానిక వింటారు. పఠనం శ్రీమతి నల్లూరి లక్ష్మీకాంత. అనంతరం క్రొషెట్స్ అల్లికల్లో నేర్పరి శ్రీమతి కె స్వప్నికారాజ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: పలకం ప్రశాంత నిలయంపై చెయ్యి వేసి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తడిమి తడిమి చూసుకున్నాడు. అది ఎన్నో ప్రేమల చర్చల జ్ఞాపకాల నిలయం. ప్రశాంత నిలయాన్ని కట్టడానికి ఎంత కష్టపడ్డారు, పేరు పెట్టడానికి అంత తర్జన భర్జన పడ్డారు. ఇల్లు మొదలవగానే నా పేరుండాలి, నా పేరుండాలి అని నలుగురు సరదాగా గొడవలు పడేవారు. ప్రసాద్, శారద, అంకిత్, తీర్థమయలు. చివరకు వయసుల ప్రకారం వారి పేర్లలో ఉన్న మొదటి అక్షరాలతో ప్రశాంత నిలయం అన్న పేరు గేటు పక్కన గోడపైకి చేరింది. ఇల్లు చిన్నదిగా ఉన్నా పర్లేదు, కానీ ఇంటి చుట్టూ మొక్కలు పెంచడానికి చోటుండాలి, గాలి వెలుతురు ధారాళంగా ఉండాలన్న శారదానే నెగ్గింది. సంవత్సరం నాడు ఆ ప్రశాంతతనంతటిని శారద తనతో పాటే తీసుకుపోయింది. శారద పోయిన దగ్గర నుండి భారంగా, దిగులుగా, ఆశా నిరాశ, నిస్పృహల మధ్య సాగుబోతుకుల ఆలోచనలతో రోజులు గడుస్తున్నాయి. ప్రసాద్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు. శారద రచయితగా, హౌస్ మేనేజర్గా. అంటే ప్రసాద్కు పిల్లలు నీకేమమ్మా హౌస్ మేనేజర్వి అని ఎక్కిరించేవాళ్ళు. ఇది కనపడని మోయలేని బాధ్యత అనేది శారద నవ్వేది, ఇంటి బాధ్యతలు నిర్వహించేది. అంకిత్ సాఫ్ట్వేర్గా, తీర్థమయ డాక్టర్గా అమెరికాలో స్థిరపడుతున్నారు. తమతో రమ్మని పిల్లలెంత బ్రతిమాలినా, ఏడ్చినా, కోప్పడినా అమ్మ జ్ఞాపకాలతో అమ్మ ప్రేమించిన ఇంటిని, మొక్కలను చూసుకుంటూ ఇక్కడే ఉంటానని చిరంగా చెప్పాడు. చెప్పడమైతే చెప్పాడు, కానీ రాను రాను అమ్మ జ్ఞాపకాలతో ఒంటరితనంతో బాధపడుతున్నాడని పిల్లలు అమెరికా రమ్మన్నప్పుడల్లా ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళితే అక్కడ అంతా నిశ్శబ్దమే కదా అని బాగున్నాననే చెప్పేవాడు. పైగా అమెరికా తనకి అస్సలు నచ్చలేదు. శారద ముఖం చూసి నిద్రలేసేవాడు, ముఖం చూస్తూ నిద్దట్లోకి వెళ్ళేవాడు. ఇప్పుడైతే తినే టేబుల్ దగ్గర నుండి బెడ్ వరకు బయటకు వస్తే ప్రతి మొక్కలో శారద ముఖమే కనిపిస్తుంది. నిజంగా తను ఉన్నప్పుడు ఈ వస్తువుల ఇలువ కానీ ప్రాధాన్యత కానీ తెలియదు. జీతం తెచ్చి ఇవ్వడం, కొనడానికి తోడు వెళ్లడం తప్ప సెలక్షను, బేరాలాడటం అన్నీ శారదకే వదిలేసేవాడు. తనకు తన పాఠశాల, విద్యార్థులు, పాఠాలు అంతే అనేవాడు. ఫ్రెండ్స్, కొలీగ్స్, బంధువులు ఇంటికి రావడమే కానీ తండ్రి తనంత తానుగా బయటికి కూడా వెళ్ళడం లేదని మధ్యలో తీర్థమై వచ్చి వెళ్ళింది. 2 నెలల క్రితం అంకిత్ వచ్చినప్పుడు తండ్రి ఉత్సాహం తెచ్చిపెట్టుకున్నదేనని, ఒంటరిగా ఉండడం కష్టమని రమ్మని బ్రతిమలాడాడు. తండ్రి సంగతి తెలిసిందేగా. అమెరికా వెళ్ళిన తర్వాత

నలుగురు చర్చించుకుని సిటీలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి వెబ్సైట్లో ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేశారు. విద్య సాహితీవేత్తలున్న ఓ హోమ్ను సెలెక్ట్ చేశారు. తండ్రిని తీసుకెళ్లి చూపించమని ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేశారు. 2-3 సార్లు క్యాబులు బుక్ చేసి తండ్రినే వెళ్ళి చూసిరమ్మన్నారు. 10 రోజులకో 20 రోజులకో ఓసారి ఇల్లు శుభ్రం చేయించుకోవచ్చని ఇంటి చుట్టూ బాగు చేసి మొక్కలకు నీరు పోసి నైట్ వాచ్మెన్గా ఇంటి దగ్గర ఉండేటట్లు నమ్మకమైన ఒక అతన్ని పెట్టుకున్నారు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉండనే ఉన్నాయని తండ్రిని ఒప్పించారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ల నంబర్లు తీసుకున్నారు. హోమ్ ఎలా ఉంటుందో, అక్కడి వారు ఎలా ఉంటారో, తెలియని మనుషులు, తెలియని పరిసరాలు, అలవాటు లేని వంటలు ఎలా ఉంటాయోనని బెంగగానే ఒప్పుకున్నాడు. మనుషుల మధ్య కేర్ టేకర్ల పరిరక్షణలో ఉంటారనే పిల్లల ఆశ ఆనందాలను వారికి ఇద్దామని కూడా. అలా బోలుడని అనుమానాలతో ప్రసన్నలతో ప్రసాద్ గారు హోమ్కు వచ్చారు. వంటామె వెళ్ళిన తర్వాత దాదాపు రోజంతా ఒంటరిగా ఉన్నట్లే అనిపించేది. సాయంత్రం ఎవరో ఒకరు వచ్చిన దాకా తన ఫ్రెండ్సే కాదు పిల్లల స్నేహితులు కూడా వచ్చి వెళుతుండేవారు. హోమ్కు వెళ్ళిన పిల్లలు, మనోసంతానం ఎవరికి వీలుంటే వాళ్ళు వీడియో కాల్ చేస్తూనే ఉన్నారు. బాగున్నానని చెబుతున్న తండ్రి గొంతులో వేదన, దిగులు, విచారం కనిపించేవి. తండ్రిని బలవంతంగా ఒప్పించామా అని పిల్లలు మదనపడుతున్నారు. ఆ మాటే అడిగితే ముఖంలోకి తెచ్చిపెట్టుకున్న సంతోషంతో లేదు లేదు బాగున్నాను అనేవాడు. కావలసినవన్నీ ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. పిల్లలు బాధ్యతగానే ఉంటున్నారు. ఎన్ని చేసినా శారదలేని తనం తెలుస్తుంది. ఒక్కొక్కసారి శారద నన్ను వదిలిపెట్టి ఇంత తొందరగా ఎందుకు ప్రకృతిలోకి వెళ్ళిపోయో అనుకునేవాడు బాధగా. పిల్లలు ఇక్కడున్నా ఇంత దిగులుండేది కాదేమో అని బెంగపడేవాడు. అయినా పిల్లల, వారి పిల్లల భవిష్యత్ ముఖ్యం. తనదేముంది, 5-6 ఏళ్ళు, మహా అయితే 10 ఏళ్ళు. శారదలాగా ఎంత తొందరగా పోతే అంత మంచిదన్న ఆలోచనలతో కూడా హోమ్కు వచ్చాడు. రోజులు గడిచిపోతున్నాయి. అవి ఎవరికోసం, దేనికోసం ఆగవుగా. అయితే విచిత్రంగా ఈ మధ్య ప్రసాద్ గొంతులో హుషారు, ముఖంలో నవ్వు, ఆనందం కనిపించి పిల్లలు సంతోషపడుతున్నారు. కారణం ఏదైతేనేం, తండ్రి ఆనందంగా ఉంటే చాలనుకున్నారు. తీర్థమై ఉండబట్టలేక తండ్రి దగ్గర ఉన్న సనువు కొద్దీ, నాన్న మీ ముఖంలో కొద్దిగా ఆనందాన్ని, సంతోషాన్ని అమ్మపోయిన తర్వాత ఇప్పుడే చూస్తున్నాం. మేము ఇక్కడున్నా మా బాధ అంతా మీ గురించే నాన్న. మీరు ఇంకొంచెం హ్యాపీగా ఉంటే మాకు కూడా ఇక్కడ ఆనందం. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటామంది. అవునా అని అప్పటికి నవ్వి ఊరుకున్నాడు ప్రసాద్ గారు. తీర్థ మాటలు నిజమే, నాకు కూడా తెలుస్తుంది. ఎందుకు, కారణం ఏమిటి, ఏమై ఉంటుంది ఆలోచిస్తున్నాడు. క్రమంగా పరిసరాలకు, పద్ధతులకు, వంటలకు అలవాటు పడడం, అక్కడి మనుషులతో స్నేహాలు చేయడం, ముఖ్యంగా ప్రముఖ రచయిత జర్నలిస్ట్ అయిన సురేష్ గారితో పరిచయం పెరగడం. అతని పిల్లలిద్దరూ విదేశాల్లోనే స్థిరపడ్డారు. భార్యాభర్తలు 6-7 ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్నారు. సురేష్ గారి భార్య సుమతి క్యాన్సర్తో 6 నెలల క్రితం పోయారు. ఆ విషాదం నుండి సురేష్ గారు తన ఆలోచనల వలన తొందరగానే సర్దుకోగలుగుతున్నారనిపించింది. ముఖ్యంగా తనను బిజీగా ఉంచుకోవడం నచ్చింది, అందరితో మాట్లాడటం నచ్చింది, తనపై సురేష్ గారి ప్రభావం కనిపిస్తుందనిపించింది. అవును, ఖచ్చితంగా కనిపిస్తుంది అనుకున్నాడు. 7 గంటలలోపే టీ పొడితో పాటు జామ ఆకులు, నిమ్మకాయ, తేనె వేసిన గ్రీన్ టీ వస్తుంది. 7 గంటలకు చిన్న చిన్న ఎక్సర్సైజులు, కొద్దిగా డ్యాన్స్ స్టెప్లాగా సమూహ యోగా మొదలవుతుంది. కొనసాగించడం వారి వారి ఇష్టం. ఆ తర్వాత పేపరు, స్నానాలు, టిఫిన్లు పూర్తి చేసుకుని చదవటం, రాయటం, మాట్లాడటం చేస్తాడు సురేష్. ఆ మాటల్లో ఎంత విజ్ఞానం, వాస్తవాలు, ఆలోచనలుంటాయి. అందరికీ స్ఫూర్తిదాయకంగానూ ఉంటాయి. మనుషులు తప్పితే జంతువులు, పక్షులు, కీటకాలు ఏదైనా సరే ప్రాణమున్న ప్రతి ఒక్కటి కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని బ్రతకమని వదిలేస్తాయి. వాటిని చూసి మనం నేర్చుకోవాలి అంటాడు. తను దిగులుగా ఉండటం చూసి బ్రతుకు తెరువు కోసం పిల్లలకు రెక్కలొచ్చాయి. కావలసిందదే కదా, ఇప్పటిదాకా వారి కోసం కష్టపడ్డాం, ఇప్పటికైనా మన కోసం మనం బ్రతుకుదాం. చావు బతుకులు ప్రకృతి సహజం, కాకపోతే ముందు వెనక అంతే. మిగతా ప్రాణుల కన్నా మనకు ఆలోచనలున్నాయి. పిల్లల భవిష్యత్తును వారు ఆలోచించుకోవడం సహజం. మాట్లాడటానికి ఫోన్లున్నాయి, చూడాలనిపిస్తే వెళదాం. మనం వాళ్ళ జోలికి పోకుండా ఉంటే వాళ్ళు, మనం కూడా హ్యాపీ అన్నారు. మరోసారి మాట్లాడుతున్నప్పుడు జంతువులు, పక్షులు కూడా సమూహాలుగానే బ్రతుకుతున్నాయి కదా అన్నాను. మీరన్నమాట నిజం, కానీ చిన్న తేడా ఉంది. అవి నా అనే స్వార్థం లేకుండా ఉంటాయి. ఆహారం రక్షణ ప్రధానం. ఆకాశంలో ఎగిరేటప్పుడు పక్షుల్ని గమనించ

0: అండి. విమానం రెక్కల ఆకాశంలో ఎగరటం గమనిస్తాం. కడుపు నిండా ఆహారం దొరికితే చాలు వాటికి. కానీ మనం, నేను, నా కుటుంబం అన్న స్వార్థంతో బ్రతుకుతాం. కడుపు నిండితే చాలు అనుకోం. కుప్పలు కుప్పలుగా కూడబెట్టాలనుకుంటాం. కూడబెట్టాలంటే దోచుకోవడమే అన్నారు. అయినా మనం సమూహంలోనే ఉన్నాం, దానికోసమేగా ఇక్కడ ఉండడం. మనిషి సంఘజీవి, నలుగురితో మాట్లాడదాం, నలుగురితో కలిసి పనిచేద్దాం, కలిసి చదువుకుందాం, రాసుకుందాం, తోట పని చేద్దాం. తీరిక ఓపిక ఇష్టం ఉంటే వంటింట్లోకి వెళ్ళి వంట చేద్దాం, వంట వారికి సహాయం చేద్దాం, వారికి కొంత విశ్రాంతి దొరుకుతుంది కదా అన్నారు. బయట ప్రపంచంలోకి విహారయాత్రలకు వెళదాం, ప్రకృతిని ఆస్వాదిద్దాం, సమాజాన్ని చూద్దాం. ఇవన్నీ సమూహమే కదా, బోల్డంత జ్ఞానం కూడా వస్తుంది. ఇలా బోల్డన్ని విషయాలు సురేష్ గారి మాటల్లో వస్తాయి. హఠత్తుగా ఓనాడు, మీకు టీచింగ్ ఇష్టం కదా అన్నాడు. అవునని తల ఊపాను. ఇక్కడున్న వారికి ఒక గంట ఏదన్నా చెప్పండి, నలుగురిని కూర్చోబెట్టి కథలు చెప్పండి, మీకు మంచి ఇంగ్లీష్ ఉంది, దాన్ని ఉపయోగించండి. మీ శారదా గారు కూడా సంతోషిస్తారు, తన ఆలోచనల నుండి కొద్దిగా డైవర్ట్ అవుతారు అన్నాడు. అవును, నిజం కదా. నేనెందుకు అలా ఆలోచించలేకపోతున్నాను? నా విద్యార్థులు ఒక్కొక్క తరగతి పెరుగుతూ పాఠశాలను వదిలి పెడుతుంటే ఎంత బాధగా ఉండేది. పై తరగతులకు వెళుతున్నారన్న సంతోషంలో ఆ బాధను మరిచిపోయేవాళ్ళం. ఇది అంతేగా, ఉంటే ఇద్దరం తోడుగా ఉండేవాళ్ళం. శారద ఒక్కటి ఉన్నా ఇలా ఒంటరిగా ఇంకెంత బాధపడేదో. పిల్లల భవిష్యత్తు వాళ్ళు చూసుకోగలరు. నా తర్వాత ఆ ఇల్లు వాకిలి పిల్లలిష్టం. ఇద్దరికీ సమానంగా వీలునామా రాయాలి. నాకు శారద ఆలోచనలున్నాయి, చుట్టూ సమూహం ఉంది. సురేష్ గారు చెప్పినట్లు జీవితం అంటే నవ్వులు, ప్రేమలు, కన్నీళ్లు, చావులు, పుట్టుకల జ్ఞాపకాలు అంటూ ఎన్నో ఇస్తుంది. అన్నిటినీ అనుభవిస్తూ పోవలసిందే. 4 రోజుల నాడు సురేష్ గారు ఓల్గా గారి కథలోని ఓ మగాడా, నీ ధైర్యం నీది కాదు, అది సమాజం ఇచ్చిందే, నువ్వు ఒంటరిగా బ్రతకలేవు అన్న డైలాగులు చెప్పి ఇది నిజం కదూ అని అడిగారు. ఆ పుస్తకం ఇచ్చాడు చదవమని. అదే కాదు, ఎన్నో పుస్తకాలను ఇస్తున్నాడు చదవమని. ఆ పుస్తకాల నుండి ఎన్నో నేర్చుకుంటున్నాడు. వృత్తిలో విద్యార్థుల కోసం నేర్చుకున్నట్లు ఇప్పుడు నా కోసం నేను నేర్చుకుంటున్నా అనుకున్నాడు. అవును, నా సంతోషానికి సురేష్ గారు, సాహిత్యం, ఇక్కడ సమూహ జీవితమే కారణం. ఈ నూతన ఆలోచనలు, నూతన జీవితమే నా ఆనందం అని తృప్తిగా నవ్వుకుంటూ తోటలోకి వెళ్ళి శారదకిష్టమైన కాశీరత్నం రాధామనోహరం మొక్కల చుట్టూ పాదులు చేస్తూ
1: స్త్రీలు అభిరుచిగానో ఉపాధిగానో లేదా మక్కువతోనో ఈ కుట్లు అల్లికలు అనేవి చేస్తూ ఉంటారు. అలాంటి కుట్లు అల్లికల్లో గిన్నిస్ రికార్డ్ సాధించారు మార్కాపురం వాసి కొండెపోగు స్వాప్నికా రాజ్ని. మరి వారితో పరిచయ కార్యక్రమం ఈరోజు విన్నాం. నమస్కారం స్వాప్నికా రాజ్ని గారు.
2: నమస్కారం మేడం.
1: స్వాప్నికా గారు, ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు చెప్తారండి.
2: మా నాన్నగారు కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ గారండి. గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్గా చేసేవారు. ఆయన మంచి కవి, రచయిత అన్నమాట. ఆయన రాసిన పుస్తకాలలో ఒకటి కూడా 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో తీసుకున్నారు, ఆకుపచ్చ శోకం అనేసి. ఇంకా మమ్మీ వచ్చేసి టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. మార్కాపూర్లోనే ప్రాపర్ అన్నమాట మాది. అన్నయ్య ఉన్నారు. అన్నయ్య ప్రిన్స్ ప్రత్యూ శేషస్వి. తను ఎంటెక్ చేశారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవారు. ఇంకా డాడీ 2020లో ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకా అందరము హైదరాబాద్ నుంచి మార్కాపూర్ వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాము.
1: మరి స్వాప్నికా రాజ్ని గారు, మరి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఏం చదువుకున్నారు?
2: నేను ఎంఫార్మసీ ఎంబీఏ చేశాను మేడం. మార్కాపూర్లోనే చేశాను, జార్జ్ ఫార్మసీ కాలేజ్లో. ఎంఫార్మసీ వచ్చేసి అనాలిసిస్ డిపార్ట్మెంట్లో చేశాను. ఎంబీఏ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చేశాను మేడం.
1: ఓకే. ఎంబీఏ డిస్టెన్స్ అండి లేకపోతే కాలేజ్ అయినా?
2: కాలేజ్కి వెళ్ళాను రెగ్యులర్.
1: వృత్తిరీత్యా మీరు ఏం చేస్తూ ఉంటారండి?
2: ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఫార్మసిస్ట్ అండి. దూపాడులో పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను.
1: ఈ కుట్లు అల్లికల మీద మీకు అభిరుచి అనేది ఎలా వచ్చిందండి?
2: మా అమ్మమ్మ గారు క్రోషా వేసేవారండి. క్రోషా అనే కాదు, ఆల్ టైప్ ఆఫ్ ఆర్ట్స్లో తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, క్రోషా. క్రోషాలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట, టాటింగ్ అని, హెయిర్ పిన్ లేస్ అని, ఇవన్నీ తను చేసేవారు. తన దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. నా సమ్మర్ హాలిడేస్లో అలా వెళ్ళినప్పుడు అమ్మమ్మ దగ్గర నేర్చుకునేదాన్ని. 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను నేను నేర్చుకున్నాను.

0: చెప్పుకోవడము. ఆమె వాళ్ళ టీచర్స్ దగ్గర నేర్చుకున్నారు. ఆమె టీచర్గా చేసి రిటైర్ అయ్యారన్నమాట. తోటకూరి క్రిస్టియానమ్మ తన పేరు.
1: మరి ఈ కుట్లు అల్లికలు మీద గిన్నీస్ రికార్డ్ అనేది సాధించాలని మీకు అసలు ఎందుకు అనిపించిందండి?
0: అంటే అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న దాన్ని నేను ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలి, స్కిల్స్ ఇంకా బాగా నేర్చుకోవాలి అని ఉండేది నాకు. అలా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేను చేసేదాన్ని అనమాట. డ్యూటీ అయిపోయిన తర్వాత వీక్ ఆఫ్స్లో కానీ సండేస్ అలా హాలిడేస్ ఉంటాయి కదా, టైం కొంచెం మనకి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, క్రియేటివిటీగా ఉంటుంది అనేసి నేను అది ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. దాంట్లో కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంటుంది అని నాకు అసలు ఐడియా లేదు మేడం. అది మహిళా మనోవికాస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, మాధవి సూర్యభట్ల గారని ఆ మేడం గారు ఫౌండర్ అన్నమాట. తను నేను చేసిన క్రోషా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేదాన్ని. అవన్నీ చూసి ఆ మేడం నన్ను కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి ఇలా క్రోషేలో కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని నన్ను ప్రోత్సహించారు.
1: ఈ గిన్నీస్ రికార్డ్ సాధించడానికి మీకు ఎంత సమయం పట్టిందండి?
0: 8 మంత్స్ పట్టింది మేడం. అరౌండ్ మాకు వాళ్ళు స్క్వేర్స్ చేయమని చెప్పారనమాట. స్క్వేర్స్ వాళ్ళు చెప్పిన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట, దాని ప్రకారం మనం చేయాలి. ఇట్లా 7x7 inches అని డైమెన్షన్స్ చెప్తారు, కలర్స్ చెప్తారు, డిజైన్స్ చెప్తారు. మనము చేసిన డిజైన్ మళ్ళీ రిపీట్ కాకూడదు అనమాట. గిన్నీస్ వాళ్ళు మాకు ఇచ్చిన లిమిట్ టార్గెట్ వచ్చేసి 20,000 squares అన్నమాట, క్రోషే స్క్వేర్స్. కానీ మేము అందరం ఒక ఆర్గనైజేషన్లో ఆ మేడం ద్వారా ఒక టీమ్గా ఫామ్ అయ్యి మొత్తం 450 members పార్టిసిపేట్ చేశారు. ఇందులో అందరూ కలిసి 20,000 టార్గెట్ అయితే మేమందరం కలిసి 58,112 squares చేసామన్నమాట. చేసి ఆ రికార్డ్ సాధించాము. ప్రతి స్క్వేర్ డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది.
1: ఓకే, అంటే మీరు ఏ మోటివ్స్ చేశారండి మీ రికార్డ్లో భాగంగా?
0: అది అందరూ స్క్వేర్సే చేయాలి మేడం. స్క్వేర్స్ చేసి దాంట్లో డిఫరెంట్ టైప్స్, నేను 100 squares చేశాను, ఆ 100 కూడా డిఫరెంట్ స్క్వేర్స్ అన్నమాట, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్, నో టూ ఆర్ సేమ్ అన్నమాట.
1: మరి మీరు క్రోషియాతో మీ అభిరుచి కదండి, యూజువల్గా మీరు ఏం చేస్తూ ఉంటారు క్రోషియాలో?
0: క్రోషియాలో అన్నీ ట్రై చేస్తూ ఉంటానండి. దాంట్లో ఫ్రాక్స్ వేస్తాను, హెయిర్ యాక్సెసరీస్ వేస్తుంటాను, డెకరేటివ్ ఐటమ్స్ వేస్తుంటాను, బొకేస్ వేస్తుంటాను, వ్యాలెట్స్, పౌచెస్, ఇంకా ఇట్లా షాల్స్, టాప్స్, పోన్చోస్. క్రోషియాలోనే మళ్ళీ డాల్స్ అని చేస్తారు, వాటిని అమిగ్రుమి అంటారు, సాఫ్ట్ టాయ్స్ లాగా ఉంటాయి అవి. అవి అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. వాటితో పాటు అమ్మమ్మ నేర్పించిన టాటింగ్, హెయిర్ పిన్ లేస్ ఇవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటానండి.
1: మరి మీ కళ అనేది కేవలం వ్యక్తిగత అభిరుచి లేదా మీకోసమేనండి, లేదా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అమ్మడం కూడా ఉంటుందా?
0: ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తుంటారు మేడం. మోస్ట్లీ నా ఫ్రెండ్ సర్కిల్లోనే అడుగుతూ ఉంటారు, ఎవరన్నా కావాలి, ఈ మోడల్ కావాలి నాకు, ఇలా చేసి ఇవ్వు అంటే నేను చేసిస్తుంటాను మేడం. ఆర్డర్స్ మీద కూడా చేసిస్తుంటాను. కొంతమంది క్లాసెస్ చెప్పండి అని కూడా అడుగుతూ ఉంటారు.
1: ఇంత చక్కగా నైపుణ్యం అనేది మీకుంది క్రోషేలో, మరి నెక్స్ట్ వాళ్ళకి నేర్పించడానికి మీరు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా?
0: ప్లాన్ చేయాలి మేడం, నాకున్న టైం చూసుకుంటూ నేను ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను అండి.
1: ఆన్లైన్ క్లాస్ ఈ రోజుల్లో చూస్తే ఆన్లైన్ క్లాసెస్కి డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అంటే ఎక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడానికి వీలవుతుంది ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. మరి మీ ఈ ప్రయత్నం సఫలం అవ్వాలని కోరుకుంటున్నాం.
0: థ్యాంక్ యూ మేడం.
1: క్రోషేలో ఉపాధి అవకాశాలు ఏమన్నా ఉంటాయండి?
0: క్రోషేలో ఉపాధి అవకాశాలు అంటే ఉంటాయండి. ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ సేల్స్ చేస్తున్నారు, క్లాసెస్ చెప్తూ ఉంటారు, చాలానే ఉన్నాయి మనకి తెలియదు. కానీ ఇప్పుడు నాకు మహిళా మనోవికాస్ మాధవి మేడం గారు పరిచయం అయింది కూడా ఒక సోషల్ మీడియాలోనే, ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అయ్యారు. మోస్ట్లీ సేల్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ప్యాటర్న్ టెస్టింగ్ అని ఉంటాయి, ఇలా చాలా ఉంటాయండి.
1: స్వప్నిక గారు, ఈ కుట్లు అల్లికలు కాకుండా మీకు ఇంకా ఏ అభిరుచులు ఉన్నాయండి?
0: నేను కూచిపూడి డ్యాన్స్ వేసేదాన్ని అండి.
1: ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారండి?
0: అది నా చిన్నప్పుడు నేర్చుకున్నానండి. నేను 5 ఇయర్స్ చైల్డ్గా ఉన్నప్పుడు నేర్చుకున్నాను. కడప జిల్లాలో నేర్చుకున్నాను అన్నమాట.

0: అక్కడ నేర్చుకున్న తర్వాత ఇంకా ఒక 2 ఇయర్స్ ఏమో నేర్చుకున్నాను. తర్వాత ఇంకా నేను పర్సనల్గా ఇంకా కంటిన్యూ చేశాను ప్రాక్టీస్ అనేది. ఎంఫామ్సీలో ఉన్నప్పుడు యూత్ ఫెస్టివల్స్ అని జరిగాయి, యువజనోత్సవాలు. దాంట్లో భాగంగా నేను కూచిపూడి పర్ఫామ్ చేశాను. దాంట్లో మన జిల్లాకి సెలెక్ట్ అయ్యాను, స్టేట్లో పర్ఫామ్ చేశాను అన్నమాట. తర్వాత కరాటే నేర్చుకున్నాను మేడం. కరాటే కూడా స్కూల్ డేస్లోనే నేర్చుకున్నాను. 5th class, 6th, 7th, 8th ఆ క్లాసెస్ వరకు నేర్చుకున్నాను. దాంట్లో పర్పుల్ బెల్ట్ వరకు వెళ్ళానన్నమాట. దాంట్లో భాగంగా మార్కాపూర్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది మేడం, సాహసం చేరా డింబక అని. ఇంతకుముందు జెమినీ టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చేది, దాంట్లో నేను ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను అన్నమాట. పొట్ట మీద నుంచి బైక్ పోనిచ్చుకునేది, అది చేసినప్పుడు నేను 5th class ఉన్నాను అన్నమాట. అదొక ఈవెంట్ నేను మర్చిపోలేనిది. ఇంకా తర్వాత టైప్ నేర్చుకున్నాను. టైప్ వచ్చేసి 6th, 7th అన్నీ ఆల్మోస్ట్ 4th, 5th, 6th ఈ క్లాసెస్లోనే నేర్చుకున్నాను అన్నమాట. ఆ టైప్ నేర్చుకున్నప్పుడు కూడా నా ఏజ్ సరిపోలేదు, అందుకని మళ్ళీ నా కోసం స్పెషల్గా చైల్డ్ ఎగ్జామ్ అని మళ్ళీ ఒకటి పెట్టారు. దాని తర్వాత మళ్ళీ 8th class కూడా ఇంకొక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, లోయర్ హయ్యర్ అని ఉంటాయి టైప్లో. కానీ అవన్నీ రాయడానికి నాకు ఏజ్ సరిపోలేదు, కాబట్టి మళ్ళీ 2 special exams పెట్టారు నా కోసం. అవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లోయర్ చేశాను. అలా ఇంకా అవి మేడం నా ఇంట్రెస్ట్.
1: కుట్లు అల్లికల ద్వారా గిన్నీస్ రికార్డ్ సాధించిన కొండెపోగు స్వాప్నికారాణి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మమతల నిలయం కథానిక విన్నారు. పఠనం శ్రీమతి నల్లూరి లక్ష్మీకాంత మరియు క్రొషెట్ అల్లికల్లో నేర్పరి శ్రీమతి కె స్వప్నికారాజ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

మాటలు ముగిసినా మన అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పూట మీతో ఉన్న మీ ఆర్జే మోనికా ఇప్పుడు సెలవు తీసుకుంటుంది. మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్కారం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 10 గంటలు కావస్తుంది. ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అతిథి డాక్టర్ బి లవకుమార్, లెక్చరర్ శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం, పరిచయకర్త లావాల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: సేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: భారతదేశ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి అనే లక్ష్యంతో రూపొందించిన జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకత, పరిశోధన, వృత్తి విద్యతో పాటు విద్యలో సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఈపీ 2020 ద్వారా పాఠశాల విద్యలో వచ్చిన మార్పులు, ఆ పూర్తి వివరాలు ఏమిటి అన్న వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి లవకుమార్ గారు, పీజీటీ ఇంగ్లీష్ లెక్చరర్, కేంద్రీయ విద్యాలయం శ్రీకాకుళం నుంచి. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. సార్
1: సార్ కార్యక్రమంలో ముందుగా జాతీయ విద్యా విధానం 2020 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటారు?
2: భారతదేశంలో విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో విద్యల కంఠస్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. పరీక్షలు మరియు మార్కులపై అధిక దృష్టి, వృత్తి నైపుణ్యాలకు పరిమిత అవకాశాలు, అలాగే విద్యార్థుల సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలకు తగినంత ప్రాధాన్యత లేకపోవడం వంటి సవాళ్లు కనిపించాయి. ఇది వరకటి విద్యా వ్యవస్థ ఓన్లీ రోట్ లెర్నింగ్ మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. పిల్లలు ఏదైనా విషయంపై అనలిటికల్గా ఆలోచించి దానిపై నిర్ణయాన్ని తీసుకునే శక్తి లేకుండా చేసేది. కాబట్టి జ్ఞానం మాత్రమే కాకుండా నైపుణ్యాలు, విలువలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యత కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దే సమగ్ర విద్యా విధానం అవసరమైంది. ఈ దిశగా ఎన్ఈపీ 2020 రూపొందించబడింది. దానికోసమే ఇదివరకు విద్యా పాలసీల్లో కూడా కొన్ని మార్పులు చేపట్టినప్పటికీ ఎన్ఈపీ 2020 దానికి సంపూర్ణకత ఇచ్చింది.
1: సార్, 5+3+3+4 ఈ విద్యా నిర్మాణం అంటే ఏంటంటారు?
2: ఇంతకు ముందు ఉన్న 10+2 విధానంలో ప్రీ స్కూల్ దశ అధికారిక నిర్మాణంలో ఇంత ప్రాధాన్యత లేదు. కొత్త విధానం చిన్న పిల్లల విద్యకు కూడా పాఠశాల విద్యలో కీలక భాగంగా చూస్తుంది. ఉదాహరణకు 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్గా చేయబడింది. ఇప్పుడు 5+3+3+4 మొదటి 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్, అంటే 3 సంవత్సరాలు అంగన్వాడీ లేదా ప్రీ స్కూలు మరియు 1-2 తరగతులు అందులో ఉన్నాయి. తరువాత 3 సంవత్సరాలు ప్రిపరేటరీ స్టేజ్, అంటే ఇందులో 3, 4, 5 తరగతులు అందులోకి వస్తున్నాయి. తరువాత మరియు 3 సంవత్సరాలు మిడిల్ స్టేజెస్, 6, 7, 8 తరగతులు ఇందులో భాగంగా ఉన్నాయి. చివరిది 4 సంవత్సరాలు సెకండరీ స్టేజ్, అంటే 9, 10, 11, 12 తరగతులను ఇందులో మనం ఇవ్వడం జరిగింది. అయితే ఇది వరకు 10+2 అని సెపరేట్గా 10 వరకు పాఠశాల, +2 కాలేజీ చదువు దానిలో భాగంగా ఉండేది. ఇప్పుడు 5+3+3+4లో కంప్లీట్గా 12వ తరగతి వరకు, ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు ఒకే దానిలో, ఒకే అంబ్రెల్లా కిందకు, ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడం జరిగింది.
1: లవ్కుమార్ గారు, మనం చూస్తూ ఉన్నాము ఈ ఎన్ఈపీ 2020లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, FLN అని ఉంది కదా సార్, సో దీనిపై ఎందుకు ప్రత్యేక దృష్టి సారించారంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారు సార్. సార్, FLN అంటే చదవటం, రాయటం మరియు బేసిక్ ప్రాథమిక గణిత నైపుణ్యాలు విద్యార్థి భవిష్యత్ అభ్యాసానికి పునాది.

0: ఎవరైనా విద్యార్థి జీవితంలో అతను సక్సెస్ అవ్వాలంటే బేసిక్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ ఒక చిన్న విద్యార్థి ప్రాథమిక స్థాయిలో చదివిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే తర్వాత తరగతుల్లో మిగతా సబ్జెక్ట్స్ అంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ వంటి ఇతర విషయాలు సమర్థంగా నేర్చుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఎన్ఈపి 2020 ప్రాథమిక దశలోనే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సాధించడాన్ని అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా చూస్తుంది. దీని ఉద్దేశం పూర్తిగా అది అందులో క్రోడీకరించబడింది. ఆ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థికి నైపుణ్యాలు అలాగే భవిష్యత్తులో నేర్చుకోబోయే జ్ఞానానికి అభ్యాసనంకి పునాదిగా మాత్రమే ఇది ఉంటుంది.
1: సార్, మాతృభాష లేదా స్థానిక భాషల్లో బోధనకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
0: మాతృభాష విధానంపై ఎన్నో రకాల చర్చలు ఈ మధ్య జరిగాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మాతృభాష లేనిదే పరభాష అంటే విదేశీ భాష నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చిన్నారికి మాతృభాషలో పదాలు ముందు పరిచయం అవుతాయి. పరిచయం అయ్యాకే ఏ భాష అయినా కానీ వేరే భాష భావాలు ఏదైనా కానీ అర్థం చేసుకోగలరు. అందువల్ల భాష విద్యకు అడ్డంకా కాకుండా అభ్యసనానికి వంతెనగా ఉండాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ముందు మనం విదేశీ భాష నేర్చుకోలేదు, మాతృభాషలోనే మనకి చిన్న చిన్న పదాలు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తారు, రండి కూర్చోండి అని అంటాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఆ రండి కూర్చోండి అనే పదాన్ని మనం తెలుసుకున్నాం. ఆఫ్టర్వర్డ్స్ తరువాత మనం ప్లీజ్ కమ్ అండ్ బీ సీటెడ్ అని నేర్చుకుంటున్నాం. అంటే మాతృభాష మనకి తెలియకుండానే మనలో ఒక ఇంటర్నల్ పార్ట్గా మనకి అయింది. కాబట్టి మాతృభాష ప్రాధాన్యం అనేది చాలా అవసరం. అది లేనిదే పరభాష విదేశీ భాష నేర్చుకోవడం హైలీ ఇంపాసిబుల్. అలాగే ఎన్ఈపి 2020 ప్రకారం సాధ్యమైన చోట కనీసం 5వ తరగతి వరకు, ప్రాధాన్యంగా 8వ తరగతి వరకు మాతృభాష లేదా స్థానికంగా ఏ భాష ఉంటే ఆ భాషని నేర్చుకోవాలని ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్ఈపి 2020 సూచించడం జరిగింది. అదే సమయంలో ఇతర భాషలను కూడా నాణ్యంగా నేర్చుకునే అవకాశాలు కల్పించాలి. మన మాతృభాషే కాదు పరభాష మనకు వద్దు అని అనడం కూడా చాలా తప్పు. పరభాష కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో విద్యార్థుల్లో అవగాహన, భాషా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం మరియు బహుభాషా సామర్థ్యం పెరగవచ్చు. సో మాతృభాష అనేది ప్రాధాన్యత లేకుండా ఏ స్కూల్ కానీ, అంగన్వాడీ స్కూల్ కానీ, ఏ పాఠశాల కానీ ఎక్కడా కూడా మాతృభాషకు ప్రాధాన్యం లేకుండా పరభాష కోసం ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అసహజం. అది సరైనది కాదు.
1: లవ్కుమార్ గారు, ఎన్ఈపి 2020లో మనం చూస్తే కనుక కంఠస్థ విద్యకు బదులుగా క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కొలాబొరేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో ఇటువంటి నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చారు కదండి, మరి ఎందుకు వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు ఎన్ఈపి 2020లో?
0: కరెక్ట్గా అడిగారు సార్. ఎన్ఈపి 2020లో క్రిటికల్ థింకింగ్, 3 C's అండి, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా అవసరం. పూర్వం రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో కంఠస్థ చేయడం, ఆ ప్రశ్న వస్తేనే ఆ జవాబు రాయడం జరిగేది మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఒక ప్రశ్నకి ఆ జవాబు అని ఇప్పుడు లేదు. ఆ ప్రశ్న ఆ ప్రశ్నగానే పరీక్షల్లో అడగట్లేదు. ఆ ప్రశ్నను ఏ విధంగా అయినా కానీ అడగవచ్చు. దానికి విద్యార్థి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ జవాబు రాసే విధంగా ఉండాలి. అందుకే నేటి ప్రపంచంలో ఒక విద్యార్థికి పుస్తకంలోని సమాచారాన్ని గుర్తుంచుకోవడం మాత్రమే సరిపోదు. ఆ జ్ఞానాన్ని కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి. అది చాలా అవసరం. ఇంకో ఉదాహరణ ఏంటంటే ఒక సమస్యకి సమాధానం గుర్తుపెట్టుకోవడం కంటే ఆ సమస్యకు మరో పరిష్కారం ఏంటి అని ఆలోచించడం విద్యార్థిని భవిష్యత్తుకు మరింతగా సిద్ధం చేస్తుంది. అది ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు.
1: సార్, పరీక్షలు, మూల్యాంకన విధానంలో ఎన్ఈపి 2020 ద్వారా ఎలాంటి మార్పులు ప్రధానంగా వచ్చాయంటారు?
0: ఒకప్పుడు పరీక్ష అనేది మన జ్ఞాపకశక్తికి పరీక్ష. మనం చదివింది గుర్తుపెట్టుకొని పరీక్ష హాల్లో ఆ గుర్తుపెట్టుకున్న విషయాన్ని రాసేవాళ్ళం. కానీ ఎన్ఈపి 2020లో పరీక్షను కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కాకుండా అవగాహన

0: సాధన, అన్వయ సామర్థ్యం మరియు కాంపిటెన్సీ ఆధారంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందాం. విద్యార్థి ఎన్ని మార్కులు సాధించాడు అన్నది కాదు, ఏం నేర్చుకున్నాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు, అతని అభ్యాసంలో ఎంత పురోగతి ఉంది అనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీంతో పరీక్షల భయం తగ్గి అభ్యాసనం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఎన్ఈపి 2020 ద్వారా మనకి ఇలాంటి మార్పు రావడం నేటి విద్యార్థుల్ని ఒక మంచి పౌరులుగా చేసే అవకాశం ఎన్ఈపి 2020 కల్పించిందని నేను గర్వంగా చెప్తున్నాను, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక విద్యావేత్తగా.
1: సార్, పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య నైపుణ్యాభివృద్ధికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు?
0: ఇది చాలా ముఖ్యం సార్, ఎందుకంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాన్ని సృష్టించే స్థాయికి ఎదగాలి. దీని వెనుక ఉద్దేశం అది. అందుకే ఎన్ఈపి 2020లో పాఠశాల స్థాయి నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో, కొన్ని కాలేజీల్లో మీకు ఇప్పుడు వొకేషనల్ ల్యాబ్స్, రీసెంట్గా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఎన్ఈపి 2020 వాటి వెనుక ఉద్దేశం మాత్రమే. ఇవన్నీ కల్పించడం అవకాశాలు విద్యార్థికి నిజంగా ఒక గొప్ప వరం. ఇలాంటివి చాలా విద్యార్థులకు ఉపయోగపడతాయని, అందులో ఎటువంటి సందేహం లేదని నేను చెప్పగలను. అలాగే విద్యార్థి వాస్తవ జీవితంలో పనులపై అవగాహన, చేతి వృత్తుల పట్ల గౌరవం, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన మరియు ముఖ్యంగా ఎంప్లాయబిలిటీ స్కిల్ పెరుగుతుంది. దీనిలో ఎట్టి సందేహం లేదు సార్, పాఠశాల స్థాయి నుంచే వృత్తి వైద్య నైపుణ్యాభివృద్ధి తప్పనిసరిగా ఉండాలి. ఇది పాఠశాల విద్యలో ఒక భాగంగా తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది.
1: సార్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ మధ్య ఉన్న కఠినమైన విభజనలను తగ్గించడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటి?
0: ఒక మంచి ప్రశ్న అడిగారు సార్. ప్రతి విద్యార్థి ప్రతిభ ఒకే విధంగా ఉండదు సార్. మన చేతిలో ఐదు, మనకి ఫింగర్స్ ఎలాగైతే డిఫరెంట్గా ఉన్నాయో, డిఫరెంట్ టాలెంట్స్, డిఫరెంట్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో అది కూడా అలాగనే. మనకి ఏంటంటే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్లో మనకి 40 మంది ఉంటారు. 40 మంది ఒక విద్యార్థి మార్కులు, చదువులో ఎక్కువగా ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ ఒక మంచి డ్రాయింగ్ వేయగలిగే నైపుణ్యత ఉంటుంది, ఒక మంచి పాట పాడగలిగే నైపుణ్యం ఉంటుంది, ఒక మంచి ప్రాజెక్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్తో చేయగలిగే శక్తి ఉంటుంది. సో డిఫరెంట్ టాలెంట్స్ ఇన్ డిఫరెంట్ మైండ్ సార్. సో అందరూ ఒకలా ఉండరు. అలాంటప్పుడు ఒక విద్యార్థికి మ్యాథమెటిక్స్తో పాటు మ్యూజిక్ లేదా ఎకనామిక్స్తో పాటు కంప్యూటర్ సైన్స్పై ఆసక్తి ఉండొచ్చు. ఎన్ఈపి 2020లో ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్సెస్, వొకేషనల్ ఎడ్యుకేషన్ వీటి మధ్యన కఠినమైన విభజనలు తీసేయాలని, తగ్గించాలని ప్రతిపాదించడం జరిగింది సార్. అలాగే విద్యార్థులకు తమ ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా విభిన్న విషయాలను ఎంచుకునే అవకాశం కల్పించడం దీని ఉద్దేశం. ఇది నిజంగా ఒక మహత్తరమైన నిర్ణయం. సో ఇప్పుడు ఆ డిగ్రీ కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో రకరకాల డిసిప్లిన్స్తో వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యని, డిగ్రీ విద్యని చేయవచ్చు. ఇది పూర్వం రోజుల్లో ఈ అవకాశం ఉండేది కాదు. ఇది రావటం ఎన్ఈపి 2020 పాలసీ వల్లే రావటం జరిగిందని నేను నిర్భయంగా చెప్తాను.
1: సార్, డిజిటల్ టెక్నాలజీ విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకువస్తుంది ఈ ఎన్ఈపి 2020? అండ్ మనకి డిజిటల్ డివైడ్ ఉంది కదా సార్, సో ఈ డిజిటల్ డివైడ్ వంటి సవాళ్లను ఎలా అధిగమించాలంటారు?
0: ఎస్ సార్, డిజిటల్ డివైడ్, ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి డిజిటల్ డివైడ్ ఉండేది, దాన్ని కూడా మనం అధిగమించడం జరిగింది సార్. కోవిడ్ టైంలో కాలేజీలు, పాఠశాలలు మూసివేసి పిల్లలు ఇంట్లో ఉండటం, అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఇంట్లో ఉండడం అయినా కానీ వాళ్ళకి ఆ డిజిటల్ డివైసెస్ ఉన్నాయా లేదా ప్రత్యేకంగా చూసి వాళ్ళకి ఏర్పాటు చేసి పాఠాలను ఆన్లైన్లో బోధించడం జరిగింది సార్. సో డిజిటల్ టెక్నాలజీ అనేది విద్యార్థులు ఓన్లీ పుస్తకమే, పాఠ్య పుస్తకమే కాదు, వీడియోస్, డిజిటల్ ఎక్విప్మెంట్, డిజిటల్ లైబ్రరీ, ఆన్లైన్ కోర్సెస్, ఈ అనేక వనరులను ఉపయోగించగలుగుతున్నాడు. అయితే డిజిటల్ డివైడ్ అనేది ఒక వాస్తవమైన సవాలు. కానీ మనం గతసారి కోవిడే మనకు ఉదాహరణ. ఆ కోవిడ్-19 టైంలో మనం దాన్ని అధిగమించాం, ఆల్రెడీ మనం దాన్ని ప్రూవ్ చేసుకున్నాం. ప్రతి విద్యార్థికి ఒక స్మార్ట్ ఫోన్, ఒక కంప్యూటర్,

0: ఇంటర్నెట్ సౌకర్యం సమానంగా ఉండకపోవచ్చు, కానీ ట్యాబ్స్ ఇచ్చారండి, ట్యాబ్స్ ఇచ్చారు, మొబైల్స్ ప్రొవైడ్ చేశారు గతసారి, అదే మనకి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. కాబట్టి పరికరాలు అందుబాటులోకి తేవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచడం, ఉపాధ్యాయులకు డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ విద్యను సమన్వయం చేయడం చాలా అవసరం. ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది, ఉంది, కానీ మ్యాక్సిమం ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సులభతరం అయ్యింది. ఒకప్పుడు రోజులు కాదు సార్, రోజులు మారాయి, అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది, ఇంకా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. వికసిత భారత్ మన లక్ష్యం టైం పీరియడ్కి డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము, సాధిస్తామని నాకు ప్రగాఢ నమ్మకం అయితే ఉంది.
1: సరే, NEP 2020లో ఉపాధ్యాయులకు శిక్షణ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. సో ఎందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు శిక్షణను అందిస్తూ ఉన్నారు ఈ పాలసీలో?
0: ఉపాధ్యాయులకి శిక్షణ అనేది అత్యంత అవసరం అండి. ఉపాధ్యాయుడు శిక్షణ పొందలేకపోతే తను విద్యార్థుల్ని తయారు చేయలేడు. ఫ్యూచర్ విద్యార్థులను, భవిష్యత్తు విద్యార్థుల్ని తయారు చేయడం చాలా కష్టం. ఇప్పుడు టీచర్స్కి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ అనేది వాళ్ళకి కంపల్సరీ చేశారు. వాళ్ళ జీతభత్యాల్లో కానీ లేదా వాళ్ళ ఇంక్రిమెంట్ విషయంలో కానీ వాటన్నిటికీ దాన్ని డీలింగ్ చేయడం జరిగింది. సో ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు ట్రైనింగ్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. అలాగే CPDW, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని ప్రతి అధ్యాపకుడికి తప్పనిసరి చేశారు. ఇన్ని గంటలు ఆఫ్లైన్ ట్రైనింగ్, ఇన్ని గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రతి అధ్యాపకుడు చేయాలి అని ఒక సెట్ రూల్ ఫ్రేమ్ చేయడం జరిగింది సార్. మా కేంద్రీయ విద్యాలయాలు అయితే మేము 40 గంటలు ఆఫ్లైన్, 50 గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కంప్లీట్ చేయాల్సి ఉంది. ఎవ్రీ మంత్ మాకు ఒక డేటా కలెక్ట్ చేస్తారు, ఎన్ని గంటలు మీరు చేశారు, ఎన్ని గంటలు ఆన్లైన్, ఎన్ని గంటలు ఆఫ్లైన్, ఎంత ఇంకా షార్ట్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. టైం టు టైం మాకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సో ఉపాధ్యాయులకి ట్రైనింగ్ అనేది అది తప్పనిసరి. ఉపాధ్యాయుడు ట్రైనింగ్ లేకపోతే ఏదైతే ఇన్స్ట్రుమెంట్, నైఫ్, ఒక టూల్ ఉందో, ఆ టూల్ షార్పనింగ్ చేయకపోతే ఆ టూల్ వీ కెనాట్ యూజ్ ఇట్, దాన్ని మనం యూజ్ చేయలేం. ఆ టూల్ యూజ్ చేసినా కానీ అది అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రావు. సో కొత్త కరికులము, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, టెక్నాలజీ, అలాగే అసెస్మెంట్ రిఫార్మ్స్, వీటన్నిటి అంశాలకు సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపాధ్యాయులకు నిరంతర ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవసరం. అందుకే NEP 2020లో ఉపాధ్యాయులు కంటిన్యూస్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మరియు ఆధునిక బోధన పద్ధతులపై ప్రాధాన్యత ఇచ్చారు సార్.
1: సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక వెనుకబడిన వర్గాలు, బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు ఎలా కల్పించవచ్చంటారు NEP 2020 ద్వారా?
0: NEP 2020 విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ విద్యార్థి కూడా అభ్యాస అవకాశాన్ని కోల్పోకూడదని లక్ష్యంగా పెట్టుకుంది సార్. సో కాబట్టి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక మద్దతు, వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం మరియు ఇతర సహాయ చర్యలు, అలాగే ఎడ్యుకేషనల్ ఈక్విటీ సాధించడానికి విధానం దిశానిర్దేశం చేస్తుంది ఈ NEP 2020 సార్. ఇందులో అన్ని మార్గదర్శకాలు. NEP 2020 ఇస్ లైక్ ఏ రిలీజియస్ బుక్, ఇట్ ఈస్ లైక్ ఏ గాడ్స్ బుక్. నిజంగా ఒక గొప్ప పాలసీ NEP 2020. అది క్షుణ్ణంగా చదివితే నిజంగా అందులో క్రోడీకరించిన అంశాలు, భారతదేశం ఎటువైపు వెళ్తుంది అన్న ఒక ఇది కలుగుతుంది సార్. అంత జాగ్రత్తగా డ్రాప్ చేశారు. ఒక గ్రేట్ డాక్యుమెంట్ అండి అది NEP 2020.
1: లవ్కుమార్ గారు, మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన జాతీయ స్థాయి విద్యా సంస్థల వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు లభిస్తున్నాయంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు సార్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మనకి చాలా ఐఐటీలు, ఐఎంలు, ఐజర్లు స్థాపించారు సార్. ఉదాహరణకు తిరుపతిలో ఐఐటి, అలాగే విశాఖపట్నంలో ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అలాగే ఐజర్ ఒకటి తిరుపతిలో, అలాగే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మీకు వరంగల్లో వచ్చింది, అలాగే IIIT కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి సంస్థలు ఏర్పడ్డాయి సార్. రాష్ట్ర విద్యార్థులకు జాతీయ స్థాయి ఉన్నత విద్యా అవకాశాలు విస్తరించాయి. సో ఈ సంస్థలు ఏంటి, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ప్రాథమిక శాస్త్రాలు, పరిశోధన, సాంకేతిక వంటి

0: విభిన్న రంగాల్లో అవకాశాలు అందిస్తున్నాయి సార్. ఈ సంస్థల స్థాపనకు సంబంధించి అధికారిక వివరాలను కేంద్ర ప్రభుత్వం కూడా నమోదు చేసింది. ఇవన్నీ టైం టు టైం వాళ్ళు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు, అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, మంచి విద్యార్థులను తయారు చేస్తున్నాయి అని సందేహం లేదు.
1: సార్, NEP 2020 బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో ఎలా దోహదపడుతుంది?
0: సార్, ఎన్ఈపి 2020 మీకు ఇది ఒక ఫైన్ డాక్యుమెంట్. ఇందులో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, రీసెర్చ్, అలాగే టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, అలాగే క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చింది సార్. అలాగే ఐఐటి టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, ఐఐఎంస్, ఐజర్స్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అలాగే ఎన్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి రంగాల్లో విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐటి తిరుపతిలో బీటెక్తో పాటు ఎంఎస్, పిహెచ్డి, ఎంటెక్, ఎంఎస్సి మరియు మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వంటి విభిన్న కార్యక్రమాలు అభివృద్ధి చెందాయి. ఇది నిజంగా ఒక కొత్త తరహా విద్యా అవకాశం అండి. ఐఐటి తిరుపతిలో మీకు బీటెక్ అనుకుంటాం మనం, దాంతోపాటు ఎంఎస్ ఉంది, పిహెచ్డి ఉంది, అలాగే ఎంటెక్, అలాగే మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ఈ అన్ని రంగాల్లో కూడా మీకు ఐఐటి తిరుపతిలో అన్ని తరహా డిగ్రీలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి.
1: సార్, కార్యక్రమంలో చివరగా NEP 2020లోని విద్యా సంస్కరణలు దేశాభివృద్ధి మరియు సేవాభావంతో ఎలా అనుసంధానమవుతాయంటారు?
0: సార్, విద్యార్థులు జ్ఞానం పెరగడం ఒక దశ మాత్రమే సార్, అలాగే జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడం విద్య యొక్క మరింత గొప్ప లక్ష్యం. ఇప్పుడు మనం భారత ప్రభుత్వం చేపడుతున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ విద్యార్థుల్ని భాగస్వాములుగా చేస్తున్నారు. కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నారు. అయితే ఎన్ఈపి 2020 ద్వారా నైపుణ్యాలు, అలాగే పరిశోధన, టెక్నాలజీ వీటన్నిటికీ ప్రాధాన్యత పెరిగింది. సో కొత్త జాతీయ సంస్థలు యువతకు ఉన్నత విద్య, పరిశోధన మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. అందువల్ల విద్యార్థి తన వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం, రాష్ట్రం మరియు దేశ అభివృద్ధిని తన వంతు సేవ చేయగల పౌరుడిగా ఎదగడం ఈ మొత్తం ప్రక్రియ యొక్క ముఖ్యమైన ఫలితంగా చూడవచ్చు. దేశం నాకేం ఇచ్చింది అన్న ధోరణి విడిచిపెట్టాలండి. ఇప్పుడు నేను దేశానికి ఏం చేస్తున్నాను, ఇప్పుడు లేటెస్ట్గా మనం ఆలోచించాల్సింది అది. వాట్ ఐ కెన్ డూ ఫర్ ద కంట్రీ, ఇట్స్ నాట్ దట్ వాట్ కంట్రీ డిడ్ ఫర్ మీ. అలా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచిస్తే ఈ దేశం ఒక గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా, తప్పనిసరిగా వికసిత్ భారత్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం.
1: లవ్ కుమార్ గారు, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ బి లవకుమార్, లెక్చరర్, శ్రీకాకుళం కేంద్రీయ విశ్వవిద్యాలయం. పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు నేను ప్రేమ నుంచి. ఎవరు పాడారంటే కనుక ఏ రహమాన్ పాడగా వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:25 దాటి 15 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హార్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక రూమ్లో 4 మూలలు ఉన్నాయి, ప్రతి మూలలో ఒక పిల్లి కూర్చుంది, ప్రతి పిల్లి ఎదురుగా ఇంకో 3 పిల్లలు కనిపిస్తున్నాయి, అలాగే ప్రతి పిల్లితో ఒక మీద పిల్లి కూర్చుంది, మొత్తం రూమ్లో ఎన్ని పిల్లులు ఉన్నాయి అని అడిగాను. దానికి ఆన్సర్ చాలామంది పంపించారు. విజయలక్ష్మి పడకొండూరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు, కరెక్ట్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం హర్విల్లో నా ఆన్సర్ సౌజన్యజీ అంటూ 8 పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. సుమని పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చలమందిరం నుంచి మోనిషా అండ్ సి మాధురి తమిళనాడు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ 11 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఐఎమ్ బంగరాజు ఫ్రమ్ ఆదోర్ నుంచి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు 8 అని. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి సౌజ్ఞ మేడం గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ 20 అని పంపించారు, రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ పుట్టిపక్కల నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ పంపించారు 7 అని, రాంగ్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పవన్ పాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ రోజా 10 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే 12 అని పంపించారు నంది కొట్కూరు నుంచి కొద్దుస్ భాషా గారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే 8 అని పంపించారు, అది కూడా రాంగ్ ఆన్సర్. అమలాపురం నుండి దొర్బాబు కింగ్ జాన్ కింగ్ విక్టర్ ఉషశ్రీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజన్య శుభోదయం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి. శుభోదయం సౌజ్ఞ గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొనకొండ రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. అలాగే అతి ప్రేమ గురించి బాగా చెప్పారు అంటూ పంపించారు, థ్యాంక్ యూ అండి. ఇంకా సైకం పోతురాజు నసుగుంట నుంచి నాగలంక మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపించారు. ఆ గదిలో మొత్తం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ రాణి గారు. అలాగే హాయ్ మామ్ అంటూ దొడ్డదేవరపాడు నుంచి సుజాత శ్రీనివాస్ ఆన్సర్ అయితే పంపించారు 8 అని, రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారు. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముతుజవలి 10 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కలుపూరు నుంచి మౌలాలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గద్వాల్ జిల్లా ఎర్మిలి మండలం కే పెద్ద నరసింహ పద్మబాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 12 అని పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫైనల్.

మరి ఆన్సర్ ఏంటి అంటే గనక 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ప్రతి పిల్లి తన సొంత తోకపైన కూర్చుంటుంది కాబట్టి 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక అవ్వ దగ్గర బుట్టలో గుడ్లున్నాయి. ఒక కస్టమర్ వచ్చి సగం గుడ్డు ఇవ్వమ్మా, ఇంకో సగం గుడ్డు ఫ్రీగా ఇవ్వు అని అడిగారు. అది కూడా పగలగొట్టకూడదు అన్నారు. ఇంకా అవ అలాగే ఇచ్చేసింది, బుట్ట ఖాళీ అయిపోయింది. అసలు బుట్టలో మొత్తం ఎన్ని గుడ్లు ఉన్నాయి అదనమాట క్వశ్చన్. అయితే మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మా నెంబర్ 0866244884కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా క్రిమినల్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడారనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:42 దాటి 47 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక అవ్వ దగ్గర బుట్టలో గుడ్లు ఉన్నాయి, ఒక కస్టమర్ వచ్చి సగం గుడ్లు ఇవ్వమ్మా ఇంకో సగం గుడ్డు ఫ్రీగా ఇవ్వు, అది కూడా పగలగొట్టకూడదు అన్నాడు. అవ్వ అలాగే ఇచ్చేసింది, బుట్ట మాత్రం ఖాళీ అయిపోయింది. అసలు బుట్టలో మొదట ఎన్ని గుడ్లు ఉన్నాయి అని అడిగాను అనమాట. దానికి చాలామంది ఆన్సర్స్ అయితే పంపించారు. కలమందలపాడు గ్రామం నుండి ఖాజీ ముతజా అలీ గారు 4 అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్కి. హాయ్ మామ అంటూ దొడ్డదేవరపాడు నుంచి టైలర్ సుజాత శ్రీనివాస్ 4 అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్కి. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. పుట్టిపక్క నుండి పులిపాడి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆదూర్ నుంచి బంగారాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షేక్ గులిజర్ సాంబశివరం ఫ్రమ్ వేటపాలెం దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అంటూ పంపించారు మధుసూదన్ రెడ్డి గారు. మళ్ళీ రిపీట్ చేస్తానండి. సిఆర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ రోజా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ పంపించారు. విజయలక్ష్మి పెదకొందూరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు పోలవరం ఉడకబెట్టిన సగం గుడ్డు ఉంటుంది అని పంపించారు. బాగా ఆలోచించారండి. ఇంకా ఏమో మ్యామ్, నేను ప్యూర్ వెజ్ గుడ్లు కొనను సో మాకు తెలియదు అని పంపించారు. ఎవరు అంటే కునితలు సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. గుడ్డుతో సంబంధం లేదండి, జస్ట్ లాజిక్తోనే సంబంధం అనమాట. గుడ్ ఏం తినాల్సిన అవసరం ఏం లేదు, నేను గుడ్ తినమని చెప్పలేదు కదా. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పి మాధవరం పెద్దమోదుగుపల్లి నుంచి పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి 12 అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి అంటే కేవలం ఒక గుడ్.

మాత్రమే. ఎందుకంటారా, ఒక గుడ్డులో సగం అంటే అర్ధగుడ్డు, దానికి ఇంకో అర్ధగుడ్డు కలిపితే మొత్తం ఒక గుడ్డే కదా. సో ఒక గుడ్డు సరిగ్గా సరిపోతుంది అనమాట, పాల్గొట్టే పని కూడా లేదు కదా అదనమాట. మరి ఇంకా థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే గనక, ఒక అతను 10 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలలేదు, అది ఎలా సాధ్యం? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక అతను 10 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలలేదు, అది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0862-4888-14కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ప్రేమ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. విజయ్ యశ్దాస్ పాడగా, గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:52 దాటి 49 సెకండ్లు గా వస్తుంది. మనం హార్విల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక అతను 10 అడుగులు నిచ్చెన మీద నుంచి కిందకి పడిపోయాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. 3 క్వశ్చన్స్లో ఇదే జాన్సన్ కరెక్ట్ ఆన్సర్. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఇంకా పెదమోదుగుపల్లి నుంచి పి మాధవరావు గారు నిచ్చెన పడుకోబెట్టింది. అబ్బా కరెక్ట్ అండి మీ వర్షన్లో. రామ్ కుమారి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ, ఒక పాట ఫలానా పాటలు చాలా బాగా చెప్పారు అంటూ థ్యాంక్ యూ అండి. మురళి గారు హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి ఎక్కుతుండగా మొదటి మెట్టులో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మామ్, నిచ్చెన నిలబడి లేదు అని పంపించారు. అది కూడా కరెక్ట్ ఆన్సరే కదా. అసలు యాక్చువల్లీ నేను చెప్పే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, అతను నిచ్చెన మొదటి మెట్టు మీదే ఉన్నాడనమాట. 10వ మెట్టు మీద నుంచి పడిపోలేదు కదా, సో మొదటి మెట్టు మీద ఉన్నాడు కాబట్టి దెబ్బ ఏం తగలేదు అనమాట. ఇంకా సిరిగిరి రామ్ ప్రసాద్ మార్కాపురం నుంచి కలలో పడిపోయి ఉంటాడు అని పంపించారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి మీ ఇన్నోవేషన్కి. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్, లేడర్ వాల్కి వేయలేదు, ఇట్స్ లయింగ్ డౌన్ అంటూ వేణు ఆనంద్పూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం తల్లి అంటూ 4 పిల్లలు అంటూ ఇందాక సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఇంకా మంగళగిరి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా అతని నిచ్చినే ఎక్కలేదు అని పంపించారు. ఎక్కారండి, ఎక్కారు, ఖచ్చితంగా ఎక్కారు. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా బాసరకోడు గ్రామం నుంచి ఒక గుడ్డు అని ఇందాక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షేక్ గుల్జర్ సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మేడం, ఐఎమ్ సాయి దుర్గా ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డ్రీమ్ కాదండి, డ్రీమ్ అయితే రాంగ్ ఆన్సర్ అనే చెప్తా. హాయ్ సౌజ్ని గారు అంటూ సుజాత శ్రీనివాసరావు దొడ్డదేవరపాడు నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు 10 అడుగులను ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మార్కాపురం శివాజీనగర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు ఇసుక మీద పడి ఉంటారు అని పంపించారు. ఇందాక ఆన్సర్ అయితే

చెప్పేశాను కదా, అతను నిచ్చెన మొదటి మెట్టు మీదే ఉన్నాడు అనమాట, అక్కడ నుంచి పడ్డాడు అందుకే దెబ్బ తగలేదు. ఇంకా అనంతపురం నుంచి అండ్ర దగ్గర కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రావు అండ్ రాణి పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సైకం పోతురాజు నసుగుండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి కింద పడి ఉండరేమో కదా అని పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజన్య గారు, గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ వచ్చేసి ఆ నిచ్చెన పడుకోబెట్టి ఉంది అంటూ నాగకుమారి విజయవాడ నుంచి, అది కూడా కరెక్ట్ ఆన్సరేలే, గుడ్ మార్నింగ్ మొదటిమెట్ నుంచి అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, రామ్మోహన్ రావు రాము గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్, ఆన్సర్ నేల మీద పడలేదు అంటూ సాతుపాటి రాము పుష్ప గొల్లన్పాడు నుంచి ఖమ్మం నుంచి పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా, థ్యాంక్ యూ అండి, మీ ప్రశ్నకు సమాధానం ఈసారి వచ్చినప్పుడు చెప్తాను అంటూ మన దేశానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి అంటూ పంపించారు బొడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఈసారి ఖచ్చితంగా అడుగుతానండి. ఇంకా భాస్కర్ పెడ నుంచి సౌజ్ గారు, హర్విల్ కార్యక్రమం చాలా బాగుంది, ప్రశ్నలు అడిగారు అంటూ పంపించారు, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం, సునంద అనంతపురం నుంచి డ్రీమ్లో ఉన్నాడు అని పంపించారు. అదనమాట డ్రీమ్ ఇంకా జంప్ చేస్తాడేమో అంటూ బంగారాజు గారు పంపించారు. కాదండి, అతని నుంచి ఆన్సర్ చెప్పేశాను కదా, అతను నిచ్చిన మొదటి మెట్టు మీదే ఉన్నాడనమాట, అక్కడి నుంచి పడిపోయిన దెబ్బ ఏం తగలదు కదా, అలా అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 47 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విలకైతే బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలాగే ఈనాటి నా షోకి కూడా బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడుతురాని. యాప్ ఆధారిత వాహనాలను ఉపయోగించి మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని, కఠిన నిబంధనలు అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సూచించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే దసరా ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే లక్ష్యంగా రాష్టంలో 629 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలోని వడ్లపూడి మైదానంలో ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలతో అభివృద్ది చేసిన నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ను విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేష్ ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు ఏషియన్ గేమ్స్లో 4 స్వర్ణాలతో సహా 6 పతకాలు సాధించిన జ్యోతి సురేఖను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13 లక్షల రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా లక్నౌలోని ఎకానా స్టేడియంలో ఈరోజు భారత్ వెస్టిండీస్ తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: Shankar Dada MBBS Hey Shankar Dada MBBS

ఎస్, మీరు ట్యూన్ చేసుకుంటున్నారు రేడియో భారతీయ 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:16 అవుతుంది. నేను మీ ఆర్జే నగేష్ని మాట్లాడుతాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా చాలా చక్కగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో మీ అందరు ఆదరణతో చాలా చక్కగా ఉన్నాను. హ్యాపీగా మీతో ఎంజాయ్ చేయడానికి, ఎంజాయ్ చేయించడానికి నేనైతే వచ్చేసాను. ఇప్పటి నుంచి 5 గంటల వరకు కూడా మీతో ధూమ్ ధామ్గా ఎంటర్టైన్మెంట్తో నేను కూడా పాల్గొంటాను. సో మనమైతే సినిమా కబుర్లోకైతే మరి ఎంటర్ అయిపోయాం. మరి తెలుసు కదండి, ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ముందు మన బెజవాడలో రిలీజ్ అయ్యేది హిట్టో ఫట్టో తెలిస్తేనే అసలు ప్రపంచం మొత్తం టాక్ వచ్చేస్తుంది. సో మన శ్రోతలు, అంటే మన శ్రోతలైనా సరే, లేకపోతే మరి ఎవరైనా ఫ్యాన్స్ అయినా సరే, ముందు ఏం చేస్తారంటే కనుక ఖచ్చితంగా సినిమా రివ్యూ ఇవ్వాలి. ఫస్ట్ నేనే ఇవ్వాలి, అది కూడా నా అభిమాన హీరో గురించి, ఆ సినిమా గురించి నేనే చెప్పాలనే ఉద్దేశంతో విజయవాడలో ఫస్ట్ షో, బెనిఫిట్ షోలు ఇవన్నీ కొట్టేసిన తర్వాత రివ్యూలు ఇస్తూ ఉంటారు. సో అలాంటి సినిమాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. సో ఒక సినిమా అంటే ఒక ఎమోషన్ అనుకోవచ్చు, సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఇలా రకరకాలుగా కొంతమంది టైంపాస్ కోసం వెళ్తూ ఉంటారు, కొంతమంది ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలన్న ఉద్దేశంతోనే వెళ్తూ ఉంటారు, కొంతమంది హిట్ చేయడం కోసం కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి సినిమాల వివరాల గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. ఇప్పుడైతే మీకోసం సపరేట్ సాంగ్ అయితే వచ్చేసింది, ఆ తర్వాత మిగతా విషయాలు మాడిస్తున్నాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఎస్ శ్రీమణి రచించి దేశప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ జస్ట్ జార్జ్ మాండే సపరేట్ సాంగ్ అయితే ఖైదీ నెంబర్ 150 మూవీ నుంచి సపరేట్ సాంగ్ అయితే వేశారు. మరి సినిమా కవర్ లో మనమైతే ఉన్నాం, చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాక ఎంత కాకా పడతాయి ఏందో మరి ఆ డైరెక్టర్ మరి. సో కదిరి కాళిదాస్ అనే ఒక మంచి క్యారెక్టర్ తో ఈ సినిమాలో చిరంజీవి గారు నటించడం జరుగుతుంది. ఈ మధ్యనే ఆయన ఒక్కోటి అంటే ఏదో సినిమాకి చిరంజీవి గారు ఇట్లా హింట్లు ఇస్తూ ఉంటారన్నమాట. కాకా అంటే ఏంటి అని కాకా అని అడిగితే అప్పుడు చెప్పారు కదిరి కాళిదాస్ అని చెప్పి. సో బాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి అనురాగ్ కాశ్యప్, ఇంతకుముందు మనకి డొక్కాయిట్ మూవీలో కనిపించారు, తర్వాత మహారాజ్ చిత్రంలో నెగిటివ్ రోల్లో కూడా మెప్పించారు అనమాట. ఈయన వచ్చేసి ఒక ఒక మెప్పించిన క్రెడిట్ ని ఇంకా దాచుకోకుండా నెక్స్ట్ హై వోల్టేజ్ తో ఈ సినిమాలోనే ఒక ఎంటర్టైనర్ కు పనిచేయాలనే ఉద్దేశంతోనే కాకా మూవీకి రావాలన్న ఇది వచ్చేసింది. సో దీంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది. అసలే మెగాస్టార్ మూవీ, దానికి తగ్గట్టుగా మరి అనురాగ్ కాశ్యప్ వచ్చాడంటే ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఈ సినిమా ఉండబోతుంది అనుకోవచ్చు. సో ఈసారి అయితే మరి చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మనకైతే ఒక మంచి విందుని ఇవ్వబోతున్నారని చెప్పి అనుకుంటున్నాను మూవీ ముందు విందుని. సో ఈ క్రేజ్ అయితే ఎలా పెరిగిపోతుందంటే రోజు రోజుకి వ్యూస్ కూడా గట్టిగా వస్తున్నాయి ఈ కాకా సినిమాకి. సో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ 2027 సంక్రాంతి కానుగ్గా అంటే జనవరి 13 ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉందన్నమాట. చూద్దాం ఈసారి ఈ కాక మరి మనల్ని కాకా పడుతుందో లేదో, మరి ఎలా ఉంటుందో, కాక కాక పుట్టిస్తుందో కేక పెట్టిస్తుందో చూసేద్దాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వేస్తుంది, మిగతా విషయాలని తర్వాత మనకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి.

ఎస్ తిక్కమూలి సూపర్ సాంగ్ అయితే సార్ మీరు ట్యూన్ చేసుకుంటున్న రేవంత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:37:52 అవుతుంది. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం, మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అసలు చాలా చాలా విషయాలు అయితే మనతో ఎవరి రెడీగా ఉన్నాయన్నమాట. సో ఈ సినిమా కబుర్లో వచ్చేసి మీకు నచ్చిన మంచి సినిమాల గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇంకా జైలర్ అంటే హుకుమ్ టైగర్ కా హుకుమ్ అంటూ సో ఒక సినిమా అయితే వచ్చింది. సో ఈ సినిమాలో రజనీకాంత్ గారిని ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉందంటే, ఈ సినిమా ఎలా మేనేజ్ చేస్తారు, అసలు కథ ఏంటి, డిఫరెంట్గా ఉంది, పైగా స్పెషల్ అట్రాక్షన్ కింద మరి కొత్త కొత్త క్యారెక్టర్లు కూడా ఈ సినిమాలు దించారు కదా, మరి ఎలా వచ్చినాయి అని చెప్పి అనుకున్నప్పుడు సినిమా చాలా బాగా వచ్చింది. వన్ మ్యాన్ షో అన్నట్లుగా వచ్చినప్పటికీ మధ్య మధ్యలో మరి ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్లు ఇవన్నీ రావడం వల్ల కూడా మరి శివరాజ్ కుమార్ గారు వీళ్ళందరూ రావటం వల్ల మరి ఆ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. సైలెంట్ గా వచ్చి ఇలా ఎలాంటి హడావిడి లేకుండా మరి అటు ఫ్యామిలీకి ఇటు మాస్ పీపుల్ కి ఇద్దరికి కనెక్ట్ అయ్యే విధంగా హిట్ అయింది. ఆ దృక్పథంతోనే ఆ ఇన్స్టిట్యూషన్తోనే మరి సూపర్ స్టార్ రజనీకాంత్ మరొక సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఒక భారీ యాక్షన్ చిత్రం కింద రూపుదిద్దబోతుంది జైలర్ 2. ఆల్రెడీ నిన్నే మరి మనకి ట్రైలర్ కూడా వచ్చేసింది, చాలా చాలా బాగుందని చెప్పి అంటున్నారు. మరి ఈ మూవీ వచ్చేసి దసరా 15 కి అంటే అక్టోబర్ 50 దసరాకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంటే దసరా కంటే ముందే మరి ఆ 5 రోజులు 6 రోజులు కలెక్షన్లు ఎరగదీసే పనిలో ఉండడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయింది, మరి మంచి ఇది వచ్చింది. మరి రజనీకాంత్ గారు సేమ్ మరి జైలర్ 1 లో ఎలా ఉన్నారో 2 లో కూడా అలాగే కనిపిస్తున్నారు, కొంచెం ఎమోషనల్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ మూవీలో మోహన్ లాల్ గారు స్పెషల్ అట్రాక్షన్ అండ్ శివరాజ్ కుమార్ గారు ఆల్రెడీ యాక్ట్ చేసి మళ్ళీ ఈ సినిమాలో మరలా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కనుక హృతిక్ రోషన్ గారు మరి విజయ్ సేతుపతి వీళ్ళందరూ కూడా స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాలో ఈ రోల్స్ అన్నింటినీ. సో అసలే సూపర్ స్టార్ రజనీకాంత్ దానికి తగ్గట్టుగా మరి ఇంకా వచ్చేసి మనకి శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, పైగా హృతిక్ రోషన్ గారు, విజయ్ సేతుపతి వీళ్ళందరూ కూడా ఎవరూ తగ్గని క్యారెక్టర్లు అయితే ఈ సినిమాలో చేస్తున్నారనే విషయం అయితే మనకు తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అనేది కొద్ది కాలం ఏమీ లేదు, దగ్గరలోకి వచ్చేసాం, ఇంకొక 7 to 8 డేస్ లో మనమైతే ఈ మూవీని రీచ్ అవ్వబోతున్నాం, చూడబోతున్నాం. మరి దాని రివ్యూ కూడా ఎలా ఉందో కూడా మనం ఈ సినిమా కబుర్లోనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి చాలా ఉన్నాయండి. ఒకట జైలర్ 1ను మించి ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నా, అర్థమవుతుంది కదా నేను చెప్పిన క్యారెక్టర్లు, హీరోలు, యాక్టర్లను బట్టే అర్థమైపోతుంది ఈ సినిమా ఎలా హైప్ అవబోతుంది, ఎలా హైలైట్ అవబోతుంది, జైలర్ 2ని మనకి ఎలా చూపించబోతున్నారు అనేది అర్థమైపోతుంది. మరి చూద్దాం మరి 15వ తారీఖు ఎలా ఉండబోతుంది, నేను కూడా ప్లాన్ చేస్తున్నాను ఎలా ఉండాలనేది, మీరు కూడా ప్లాన్ చేయండి. సో తర్వాత ఆ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, ఎలా ఉంది ఆ ఎలిమెంట్స్, లేకపోతే మరి ఆ ఫ్యామిలీ స్టోరీ ఎలా ఉండబోతుంది, మాస్ పీపుల్కి ఎలా కనెక్ట్ అయిన విషయం గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ అయితే రాబోతుంది, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీకోసం మరి ఆ రోబో మూవీలోంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ.

0: టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి ఏఆర్ రెహమాన్ అండ్ సైనోరా బెండ సూపర్ హిట్ సాంగ్ అయితే శివాజీ మూవీలో నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 11:48 అవుతుంది. సో మంచి పాటలు అయితే విండో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం సినిమా కబుర్లో. మరి ఇప్పుడే అంటే అసలు విషయం ఏంటంటే ఈ 9వ తారీఖున అంటే ఇంకా 3 రోజుల లోపలనే రిలీజ్ అయ్యే సినిమా ఒకటి వాయిదా పడిందంటే మీరు నమ్ముతారా? ఒక అసలు నిజంగా అసలు నేను ఈ మాట వినగానే షాక్ గురైపోయాను. అసలు అంత షాకింగ్ న్యూస్ ఏంటో మీకు కూడా చెప్పాలని చెప్పి అనే ఉద్దేశంతో నేను కూడా ఇప్పుడే అనుకున్నాను అన్నమాట. ఇప్పుడే గుర్తొచ్చింది. అసలు యాక్చువల్గా అయితే నేను అనుకున్న దాంట్లో ఏదైతే లేనే లేదు, కానీ అనుకోకుండా నాకు ఇప్పుడు న్యూస్ తెలిసిందన్నమాట. ఏంటంటే ఈ సినిమా ఆగింది ప్రస్తుతానికి. అంటే ఎలా చెప్పాలంటే మనం ఎంతగానో ఇష్టపడేటువంటి హీరో సినిమా మరి వస్తుంది అని తెలియగానే మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మరి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి తర్వాత ఈ సాంగ్స్ గ్లిమ్స్ పోస్టర్లు ఫస్ట్ లుక్ ఇవన్నీ వచ్చేదానికి కూడా వెయిట్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారా అని చెప్పి అనుకుని సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిన తర్వాత కూడా సినిమా అనేది రిలీజ్ అవ్వదు, ప్రస్తుతానికి ఆపుతున్నాము అంటే ఎంత అసలు ఎలా ఉంటుంది సార్? కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ కారణాలని చెప్పారు. ఎంతకీ సస్పెన్స్ చెప్పకుండా సస్పెన్స్ పెట్టకుండా ఒక విషయాన్ని నిజంగా విషయం చెప్పేసి అని చెప్పి అంటారు కనుక ఆగిన ఆదర్శ కుటుంబం అనమాట. అయితే ఈ విషయం ఇప్పుడు అర్థమైపోతుంది. విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9న అంటే ఇంకా 3 రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 వాయిదా పడింది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా చెప్పడం జరిగింది అనమాట. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి. ఏమని చెప్పారంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలిన్నాయి, కొంచెం టైం చాలక మేమైతే కనుక దీన్ని ఆపాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే పోస్టర్లు ఇవన్నీ కూడా అంటించేశారు. సో దానివల్ల అనివార్య కారణాల వల్ల జరుగుతుంది. తర్వాత ఇంకా ట్రైలర్ను కూడా కట్ చేసే సమయం లేకపోవడం వల్ల ఇంకా 2 సెట్ సాంగ్స్ ఏవో ఉన్నాయంట, అవి కూడా మేకింగ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. మరి ట్రైలర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సో ఎలాగో గ్యాప్ ఇచ్చాం కాబట్టి కొంత ఎక్కువ గ్యాపే తీసుకొని ఇవన్నీ కూడా క్లియర్గా మరి అన్నిటికీ తగ్గట్టుగా పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే గ్లిమ్స్ వచ్చేసినా కానీ మిగతా అన్నీ కూడా అంటే ట్రైలర్ పార్ట్ కానీ ఆ 2 సాంగ్ సెట్స్ కానీ ఇవన్నీ రిలీజ్ చేసిన తర్వాతే సినిమాని తాయితీగా నిదానంగా మరి ఆదర్శ కుటుంబాన్ని అందరం కలిసి చూద్దామని చెప్పి మరి నాగవంశీ నిర్మాత చెప్తున్నారన్నమాట. సో అంటే దీంట్లో విషయం ఏంటంటే అంతకుముందు నూనా నచ్చిన సినిమాలో త్రివిక్రమ్ అంటే త్రివిక్రమ్ మరి వెంకటేష్ గారి కాంబినేషన్లో వచ్చింది. తర్వాత మల్లీశ్వరి కూడా అదే కాంబినేషన్లో వచ్చింది. అంటే ఎందుకనంటే అది ఆ రెండు కూడా దాదాపు ఫ్యామిలీ దగ్గరగా ఉన్న సినిమాలే. ఆ సినిమాల తగ్గట్టుగా ఈ సినిమా ఏమైనా ఇంకా డిఫరెంట్గా ఉండబోతుందా అన్నట్లుగా. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాకి మరి అందించారు మాటలు కూడా. మరి ఆ డైలాగులు ఎలా ఉండబోతాయి, అసలు కామెడీ ఎలా ఉండబోతుంది, సో సినిమా తారాగణం ఎలా వినిపించబోతుంది అనే విషయం గురించి కూడా అనుకున్నాం. కట్ కొంచెం ఏం చేస్తాం, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మరి మనం కూడా అర్థం చేసుకోవాలి. సినిమా హిట్ అయితే ఎంత బాగా ఆనందపడేవాళ్ళమో ఇప్పుడు రిలీజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పినప్పుడు కూడా అంతే అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. దయచేసి ఎవరు కూడా ఇంకేమీ అనుకోవద్దు. సో ఈ విషయాన్ని నాగవంశీ గారి స్వయంగా తెలుస్తుంది చెప్పడం జరిగిందనమాట. సో ఇది విషయం. సో ఇంకా ఎలా రిలీజ్ అవుతుంది ఏంటనేది తర్వాత వార్త వస్తున్న

అప్పుడు మిగతా ఖచ్చితంగా తెలియజేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తెలుసు కదండి. సో గంగా, గంగా 1, 2 ఇక చాలా చాలా సినిమాలు అయితే ఆయన బిజీ బిజీగా గడిపేస్తూ వచ్చారన్నమాట. సో ఈయన ప్రధాన పాత్రలో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి మైథలాజికల్ మూవీ రాబోతుంది. మైథలాజికల్ మూవీలో అంటే ఆల్రెడీ మహేష్ బాబు వేరే సినిమాలు నటిస్తున్నారు కదా చెప్పి, అంటే ఆయనది వేరు ఈయనది వేరు. ఈ సినిమాలో వచ్చేసి ఈయన మన కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా వచ్చేసి మహాభారతం తెలుసుకుంటే దాంట్లో కర్ణుడి జీవితాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఒక సిచ్యువేషనల్ సినిమా అనేది ఆయన జీవితం ఆధారంగా ఎలా ఉంది అనేది ఇంతవరకు ఎక్కువగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన పర్టికులర్గా ఆ క్యారెక్టర్ని తీసుకొని ఈ సినిమాని చేస్తున్నారన్నమాట. మరి మహావీర్ కర్ణ అనే పేరుని మరి ఈ సినిమాకి పెట్టడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది, అంటే నిజంగా రాఘవ లారెన్స్ అయినా అన్నట్లుగా అనిపించింది అనమాట. బట్ ఆ లుక్ మాత్రం అదిరిపోయింది, అంటే ఆయన ఐస్ చూస్తే కానీ కొంచెం మనం గుర్తుపడదా అవకాశం, లేకపోతే ఎవరో అని చెప్పన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. కానీ విషయం ఏంటంటే, మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా చాలా చాలా బాగుంది, అండ్ ఈ సినిమా మీద హైప్ జరుగుతుంది. అండ్ ఈ మధ్యన ఇంటర్వ్యూలో కూడా రాఘవ లారెన్స్ ఏం చెప్తున్నారంటే, ఈ సినిమాలో ఫస్ట్ టైం నటించడం అనేది ఈ అవకాశం రావడం అనేది నాకు చాలా అదృష్టవంతుంది, ఎందుకంటే పాత అంటే ఓల్డ్ మైథలాజికల్ క్యారెక్టర్ నేను నటించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. చూద్దాం, ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి ఆయనకు మంచి ఇంకా గుర్తింపు రావాలని మరి నేనైతే కోరుకుంటున్నాను, మనం అందరం కోరుకుందాం. సో ఇంకా ఇలాంటి ఎలా ఉన్నాయి మరి చెప్పాలనే సమయం లేదు. ప్రతి మీకోసం సూపర్ సాంకేతం వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశ.

వస్తాబయ్యింది గుండె చిటపటామంటూ నీకే డైలే చేసిందే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా వసతుల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ జి పద్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సిద్దార్థ మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమెకు పదోన్నతి లభించడంతో మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్గా ప్రభుత్వం నియమించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఆవాస్ ప్లస్ 2.0 పథకం కింద పార్వతీపురం మన్యం జిల్లాకు 3008 పక్కా గృహాలను కేటాయించారు. జిల్లాలోని 15 మండలాల్లో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఈ గృహాలను కేటాయించనున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 749.21 లక్షలతో 22 తాగునీటి పనులకు రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శంకుస్థాపన చేశారు. పెద్దకొట్టాల గ్రామ అభివృద్దికి ప్రత్యేకంగా 67 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. యాప్ ఆధారిత వాహనాలను ఉపయోగించే మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కఠిన నిబంధనలు అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సూచించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20 తేదీ వరకు జరగబోయే దసరా ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా రాష్టంలో 629 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా లక్నౌలోని ఎకానా స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు భారత్ వెస్టిండీస్ తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

సిక్స్టీన్స్ మూవీలో నుంచి సుద్దాల్ అశోక్ తేజ లిరిక్స్ అందించిన కుమార్ సాను బండ సుబ్రహ్మణ్య సాంగ్ అయితే వేశారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 12:26 అవుతుంది. మంచి పాటలు ఇంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. సో మరి మనమైతే మీకు తెలిసారో, మనకి తెలియని విషయం ఏదైనా ఉంది అంటే తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం మీకు తెలుసానే ప్రోగ్రాంలో తెలుసుకోవాలంటాం. మరి మీకు తెలుసానే ప్రోగ్రామ్ మీ అందరికీ స్వాగతం పలికిస్తున్నాను. సో అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, మరి ఇంత టెక్నిక్ గా మనల్ని దోమలు కొడతా ఉంటాయి కదా, మరి మీకు ఎప్పుడు అనుమానం రాలేదా ఎలా కొడతాయి? అది సూది దించేదాకా కొడుతుంది, అదే మనకు డాక్టర్ గారు నర్స్ ఇంక సిస్టర్ ఇంకెవరన్నా మరి సూది గుచ్చుతుంటే ఆటోమేటిక్ తెలిసింది. మరి ఇక్కడ చిన్న లాజిక్ ఉంది ఏంటంటే కనుక,

ఆ సూది పెద్దగా ఉంటది కదండి నగేష్. మరి ఈ సూది మరి మనకి ఏదైతే దోమ కొడుతుందో అది చిన్నగా ఉంటది కదా అని చెప్పండి. దీంట్లో కూడా చాలా ఇంజనీరింగ్ ప్రాముఖ్యత ఉందన్నమాట. సో ఎలా అంటే గనక, సో దోమ కాటు వేసే విధానంలో కూడా ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందని మీకు నాకు నినటాకు కూడా తెలియదు. సో ఈ రోజు మీకు కూడా చెప్తున్న విషయం, నేను తెలుసుకున్న విషయాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. దోమ కుట్టేటప్పుడు ఏం చేస్తుందంటే ఒకే సూదితో గుచ్చుతుందని మనం మామూలుగా కామన్ గా అనుకుంటాం, సూది గుచ్చింది రాబో. గుచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది రక్తం పీల్చేసి కుట్టిందని తెలిసినప్పుడు అప్పుడు తెలిసిందన్నమాట. కానీ అది సూది గుచ్చేటప్పుడు దాదాపు నోటి భాగంలో ఒక సూది అని మేము అనుకుంటాం కదా, కానీ ఇక్కడ ఆరు చిన్న చిన్న మైక్రో లెవెల్లో ఉండేటువంటి ఒక ఆరు చిన్న చిన్న సూదులు తన ముక్కు చుట్టూ ఉంటాయట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంత పదునుగా ఉంటాయంటే చర్మంలోకి దిగుతున్నప్పుడు అది మరి మందపాటి చర్మం అయినా తేలికపాటి చర్మం అయినా అదే పల్చటి చర్మం అయినా కానీ దిగుతున్నప్పుడు అది దిగిన తర్వాత కూడా తెలియదు అనమాట. దిగిన తర్వాత పీల్చేసి మన రక్తం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నొప్పి వస్తుందండి మనకి. సో అప్పుడు రక్తం అంటే అప్పటికప్పుడు గడ్డ కట్టకుండా ఉండేందుకు అవి ప్రత్యేకమైన లాలాజలాన్ని కూడా ఆ టైంలో విడుదల చేస్తారు. అంటే బయటకు వస్తే ఆటోమేటిక్గా రక్తం గడ్డ కడుతుంది కదా, అది పీల్చేటప్పుడు కూడా రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఒక టైప్ ఆఫ్ లాలాజలాన్ని మన బాడీలోకి పంపుతుందంట. దానివల్ల పీల్చిన రక్తం ఎలాగో పోతుంది, కానీ ఈ లాలాజలం వదలడం వల్ల మన బాడీలో కొంచెం ఇన్ఫెక్షన్ అయినట్లుగా మరి నొప్పి అనేది బొబ్బ అనేది దద్దుర్లు అనేది వస్తూ ఉంటాయి. సో ఇంత ప్రత్యేకంగా చెప్పాలా అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే మనం ఇప్పటి వరకు కూడా ఒక సూదే ఉంటుందని చెప్పడం చాలా చాలా ప్రత్యేకమైన విషయం. అంత మెకానిజం ఉంది మరి దేవుడి సృష్టిలో, ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవేనా, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో తేనెటీగలు డ్యాన్స్ చేస్తాయని మీకు తెలుసా, మరి చెప్తాను ఏ పాటకి డ్యాన్స్ చేస్తాయో, ఎలా డ్యాన్స్ చేస్తాయో, అసలు అవి డ్యాన్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటో కూడా మరికొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మీరు ఇంటో ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: Standardess. Attention. And now the match over. DJ Mott.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా మహాలక్ష్మి అయ్యారు అని శిల్పారావు బండి అద్భుతమైన పాట అయితే వేశారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి మీరు ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనమైతే మీకు తెలిసాలో చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటాం. ఇందాక ఒక మాట చెప్పానమాట, తేనెటీగలు డాన్స్ చేస్తాయని మీకు తెలుసా అంటారు. మేము ఎప్పుడు చూడలేదే, మాకు ఎప్పుడు కనబడలేదంటారా. హాయ్, నేను చెప్తాను కదండి, మీకు ఏం కావాలో నేను చెప్తా కదండి. హాయ్, మీరు కొంచెం ఎయిడ్స్ చేస్తానండి, నేను వివరాలన్నీ చెప్పేస్తానండి. అయితే విషయం ఏంటంటే తేనెటీగలు డ్యాన్స్ చేస్తాయి అని చెప్పి నాకు కూడా తెలియదు, మీలాగే నేను కూడా క్వశ్చన్ మార్క్ వేశాను. అయితే నేను కొంచెం డీప్గా ఆలోచిస్తే, మరి సెర్చ్ చేస్తే నాకు దొరికాయనమాట. అంటే ఒక తేనెటీగ అనేది ఎప్పుడైనా పూలతోటలో విహరించినప్పుడు కానీ, లేదా ఆహారం దొరికినప్పుడు కానీ, మరి తన సంతోషం వచ్చినప్పుడు కానీ, అవన్నీ తిరిగి తిరిగి మళ్ళీ గూటికి వచ్చి మిగిలిన తేనెలకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి, అంటే మాట్లాడుకోలేవు కదా అనే శబ్దం వస్తాయి, జ్జ్ అనే శబ్దంతో పాటు ఇవి గూటికి ముందు ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ని, అంటే మనకలాగా ఏదో ఎన్టీఆర్ చేసినట్టు, రామ్ చరణ్ చేసినట్టు, లేకపోతే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసినట్లు కాదండి, డిఫరెంట్గా. అది సపోజ్ చెప్పాలంటే కనుక మన జక్కన్న గారు చేపించారు చూసారు ఈగతో, అలాగే సేమ్ అనుకోండి మీకు చెప్పాలంటే. సో ఆ లెవెల్లో డ్యాన్స్ చేస్తారనమాట. ఈగ డ్యాన్స్ చేస్తే ఎవరు తెలిసింది అని చెప్పి అనుకుంటారా, తెలిసింది కాబట్టి నేను విషయం తెలియజేస్తున్నాను అనమాట. సో ఓ ప్రత్యేకమైన డ్యాన్స్ని చేస్తానమాట. సో దీన్ని వేగల్ డ్యాన్స్ అంటారు, ఏగలేసే డ్యాన్స్ వేగల్ డ్యాన్స్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. సో ఈ డ్యాన్స్ చేసే యాంగిల్ని బట్టి, దీనికి కూడా ఒక చాలా చాలా థియరటికల్ హిస్టరీ ఉందన్నమాట. అదేంటంటే డ్యాన్స్ చేసే యాంగిల్ని బట్టి, అది తిరిగే, అంటే ఆ తేనెటీగ తిరిగే స్పీడ్ని బట్టి, మరి సూర్యుని దశ నుండి, సూర్యుని ఏ దిశలో ఉందో ఆ దిశ నుంచి ఆహారం ఎంత దూరంలో ఉంది అనే సిగ్నల్ కూడా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిపోతుంది. అదే నేను తేనెటీగల మిత్రులు ఉంటారు కదా, సో మనం పొడిచి పొడిచి గుచ్చి గుచ్చి మరి ఏం చేస్తూ ఉండే వాళ్ళకి తెలిసిపోతాయన్నమాట. గూట్లో ఉన్న వాటన్నిటికీ కూడా పలానా చోట ఆహారం ఉందని చెప్పడానికి ఈ డ్యాన్స్ చేసే యాంగిల్ కానీ, డ్యాన్స్లో తిరిగేటువంటి స్పీడ్ కానీ, దాన్ని బట్టి సన్సెట్ అంటే సూర్యునికి దిశకి ఏ దిశలో ఉంది, ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఆ పూల తోట ఎక్కడుంది, ఆ పూలు ఎక్కడున్నాయనే విషయం గురించి కూడా వాడు తెలిసిపోతున్నాడు. ఆ వైపునకు వెళ్ళి ఆహారం తినేలాగా ఒక సిగ్నల్స్ని పాస్ చేస్తాయంటది. ఇది ఇన్ని ఎగ్జాక్ట్గా చెప్ప

అంటే ఒక జీపీఎస్ లాంటి ఒక టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. వీటికి ఇది పుట్టుకతోనే ఇచ్చిందంట. మరి ఈ విషయం తెలిస్తే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి మరి ఎప్పుడైనా వర్షం కురిసేటప్పుడు మేఘాన్ని గమనించారా? ఈ మేఘంలో ఎంత నీరు ఉంటుందో, ఎంత బరువు ఉంటుందో, ఈ విషయం గురించి మరి కొద్ది క్షణాలు చెప్పేస్తాను. ప్రతి మీకోసం సభ్యులు సాంగీతం వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఉదయం 12:30 వస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాత్

0: దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: వర్ష్ 2025 మే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు మినీ రత్న కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఆర్ పిఛలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ హై. ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయి కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గాంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమావేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పథకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారి

0: తీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తరువాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యక్షులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అయ్య బాబాయ్ దేవుడు మాయపడేంటే,
1: ఇలాంటి కోరికలు అయితే దేవుడి మిస్ అయిపోతాడు. సో ఓకే, సో మీరు సాంగ్ అయితే వినేశారు విజయ్ కుమార్ లిరిక్స్ అందించగా, దేవిశ్రీ మ్యూజిక్ కంపోజ్ చేయగా, మరి శ్రీనివాస్ చక్రవర్తి పడిన అద్భుతమైన పాట ఖడ్గ మూవీ నుంచి వినారు. మీరు చూం చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:45:55 అవుతుంది. మరి మీకు తెలిసేలా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో మనకు వర్షం పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఆకాశం నుంచి ఉంటారు. ఆకాశం నుంచి వర్షం పడదు మాస్టరు, ఆకాశం నుంచి కాదు మేఘాల నుంచి పడుతూ ఉంటాయి అనమాట. సో ఈ విషయాన్ని చాలా మంది తెలియదు, గమనించాలి. సో ఇంతకీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఒకసారి గాల్లో తేలాడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా మేఘాలు, ఆ మేఘాల బరువు ఎంత ఉంటుంది, అసలు అంత బరువుని ఎలా మోస్తాయి అనేది మీకేమన్నా ఐడియా ఉందా? మీకు లేకపోతే నేను చెప్తాను. సో నేను అందుకే ఉన్నాను అనమాట. సో ఆకాశంలో తేలియాడే ఒక్కొక్క మేఘం బరువు సుమారుగా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? సో నేను చెప్పేస్తాను, సమయం లేదు కాబట్టి. సో 500 టన్నుల బరువు మ్యాక్సిమం ఉంటుంది. అంటే విషయం ఏంటంటే 100 ఏనుగుల బరువుతో సమానంగా, మరి మనకు తెలియడం కోసం అనమాట, 100 ఏనుగులు ఒకే చోట గుమ్ముగూడి ఒక బరువుతో తీసుకుంటే ఎలా ఉంటుందో, అంత బరువుతో

మరి మేఘం అనేది ఉండటం జరుగుతుంది. ఇంత బరువు గాల్లో తేలడం ఏంటబ్బా, తపేయాలి మనకి కింద పడిపోవాలిగా అంటారా? దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే మరి ఈ మేఘం అనేది నీటి బిందువులుగా కొంచెం కొంచెం కొంచెం కొంచెం చిన్న చిన్న బిందువులుగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా బిందువులుగా ఉండటం వల్ల ఒకే చోట అతుక్కుని అతుక్కుని అలా ఒక పెద్ద వైశాల్యంలో విస్తరించి ఉంటాయి. సో ఎలా అంటే మరి ఏనుగులు 100 కలిస్తే అంటే ఆ ఒక్కొక్క ఏనుగు ఎన్ని నీటి బిందువులు కలిస్తే అవుతుందో మరి మన అంచనాకి ఊహకి కూడా అందనే అందం అనమాట. సో దీనివల్లే మరి ఇవన్నీ కూడా అలా గాల్లో తేలాడటం వల్ల బరువుతో పోలిస్తేనేమో 100 ఏనుగుల బరువు ఉంటాయి. మరి నార్మల్గా చిన్న చిన్న బిందువులు చూస్తేనేమో ఇంత బిందువేనా అనుకుంటారన్నమాట. మన చేతికి అంటే చూతి మనం బిందువు ఉంటుంది చూసారా, అంత బిందువులో ఉండటం జరుగుతుందన్నమాట. ఇది విషయం. ఇంకొక చిన్న విషయం అయితే చెప్పేసి నేనైతే మరి మీకు సమయం ఇచ్చేస్తాను మీ పాటలకి. మరి నెక్స్ట్ మన మెదడు ఒక కరెంటును ఉత్పత్తి చేసేటువంటి ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుందని మనకు తెలుసా? నాకు కూడా తెలియదు. సో నేను సెర్చ్ చేస్తే తెలిసి నాకు విషయం ఏంటి కనుక, మనం మేల్కొన్నప్పుడు కంటే కూడా మన మెదడు సుమారు 10 నుండి 23 వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది మనం మేల్కొన్నప్పుడు. ఈ కరెంటుతో ఏం చేయొచ్చు అంటారా? ఈజీగా చేయొచ్చు. ఏంటంటే కనుక ఒక చిన్న ఎల్ఈడి బల్బుని మనం సులభంగా వెలిగించవచ్చు. మన మెదడు సుమారుగా 10 నుంచి 23 వాట్స్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు దాంతో ఎల్ఈడి బల్బును సులభంగా మరి వెలిగించవచ్చు అనమాట. మనం ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు మన మెదడులో కోట్లాది న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు సిగ్నల్స్ ద్వారానే సమాచారాన్ని బదిలీ చేస్తుంటాయి. దీని ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ కొంత శక్తి అనేది నిల్వ ఉంటుంది. ఆ వాట్స్తో ఖచ్చితంగా ఎల్ఈడి బల్బ్ని వెలిగించవచ్చు. అండ్ మైండ్కి స్ట్రెస్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఎన్ని ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ఇవన్నీ వేస్ట్ అయిపోతే అంత శక్తి మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికో లేకపోతే ఇంకేదో చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం టెన్షన్ తీసుకోకుండా ఉండాలి. పని ఏదైనా జరుగుతూ ఉంటుంది కాబట్టి విషయాన్ని గమనించండి అండ్ టెన్షన్ తీసుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా టెన్షన్ తీసుకోవడం వల్ల పని అనేది అవ్వదు అనేది మనం గమనించాలి. సో ఇలా ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు వేస్ట్ అవ్వడం కూడా మన లోపల ఉన్న శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. బ్రెయిన్ మందకొడిగా మారిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆలోచన ఆలోచించలేము, క్షణం కూడా ఆలోచన. ఇంకొక చిన్న బెస్ట్ విషయం చెప్పమంటారా, ఒక రాత్రిపూట మనం పడుకొని లేచిన తర్వాత ఒక ఫస్ట్ ఎవరికైనా ఎంత బుర్ర ఉన్న వాళ్ళకైనా సరే ఫస్ట్ 5 సెకండ్లు అసలు బుర్ర ఏమాత్రం పనిచేయదంట. మరి దాని తగ్గట్టు అసలు ఏం చేయాలో, అసలు నిన్న ఏం జరిగిందో, ఈరోజు ఏం చేయాలనే విషయం కూడా అసలు గుర్తు రానేదంట. ఫస్ట్ 5 to 6-7 సెకండ్స్ వరకు ఆ తర్వాత నిదానంగా మైండ్ తేరుకుంటుంది అనమాట. మరి ఇది ఎలాగే ఉంటే మనం ఓవర్ టెన్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నిజంగా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది, మందకొడిగా మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ టాబ్లెట్లు డాక్టర్లు అయ్యి అని చెప్పి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో విషయాన్ని గమనించి చాలా తేలిగ్గా తీసుకొని చాలా ఈ ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకొని మరి టెక్నిక్గా చేయడానికి ఆలోచించండి, మరి ఎక్కువగా ఆలోచించమాకండి. సో ఇది ఒక చిన్న టిప్ అనుకొని మీకు తెలిస్తే తెలిసిన వారికి మరి అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడతో మీకు తెలుసా ప్రోగ్రామ్కి టాటా గుడ్ బై చేస్తారు. నెక్స్ట్ మనం అయితే ధీరలో కలుసుకుందాం. ఇప్పుడైతే మీకు సాంగ్ ఏదో వచ్చేస్తుంది, మరి మీరు ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడతి రాణి. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్ వే 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగర వనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు. పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్య భద్రత హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి కనకదుర్గ మాట్లాడుతూ

పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. రాష్టంలో పట్టాదారు పాస్బుక్ల పంపిణీ, భూముల రీసర్వే ప్రక్రియను సమర్దవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆమె ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానం చేయడం ద్వారా తీర ప్రాంత రైతులకు సకాలంలో సాగునీరు అందించే అవకాశం కలిగిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన వరుణయాగంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితా సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2025-26 ఏడాదికి ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల కేటగిరీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి నిన్న ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ సుప్రీం సాంగీత చంద్రబాబు దర్శించగా సందీప్ భూమి కంటి కౌశల్యబడిన అద్భుతమైన పాట అమ్మాయిలు అబ్బాయిల చిత్రం చూడారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 1:08:38 అవుతుంది. మంచి పాటలతో పాటు మనమైతే ధీరాలో ఉన్నాం. ధీరాలో అంటే మీకు నచ్చిన మంచి విషయాలైతే ఎస్పెషల్లీ మహిళా మండల కోసం ఈరోజు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎంతో ఇబ్బంది పడుతూ మరి వాళ్ళ ఇంట్లో అది వంట మంట ఇక రకరకాలు తంటాలు పడుతూ ఉంటారు కదా. అలాంటి వారి కోసం మంచి విషయాలైతే ఈరోజు నేను చెప్పవలసింది. అయితే విషయం ఏంటంటే ఎక్కువగా ప్రాబ్లం పెట్టే విషయం ఏదైనా ఉందంటే పొద్దున్నే పిల్లలకు కానీ లేకపోతే ఇంట్లో జాబులకు వెళ్లే వాళ్ళకి కానీ అత్తమామలకు కానీ ఎవరికైనా సరే కామన్గా ఉండే విషయం ఏంటంటే వంట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వంట చేసే విషయంలోనే ఎన్నో వివాదాలు మరి విషయాలు, మరి ఏ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది నచ్చుతుంది, మరి పిల్లలు తింటారా లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇష్టపడతారా అనే ఉద్దేశంలో చాలా కూడా ఇది చేస్తాడు. దానికి ఒక చిన్న టిప్ చెప్పిన తర్వాత మిగతా విషయాలన్నీ మన తర్వాత మాట ఎలా చేయాలి, ఏ టైం చేయాలి, లేకపోతే మల్టీ టాస్కింగ్ చేయటం వల్ల ఏంటి, తర్వాత భారం అంతా కూడా మీరే మోయాలా లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అనే విషయం గురించి మాట్లాడదాం. ముందుగా వంట. వంట అనే విషయంకి వస్తే కనుక మరి ఈరోజు చేయాల్సిన వంటని ఇప్పుడు గంట ముందే నిర్ణయించుకోవడం అనేది చాలా చాలా పొరపాటు చేసే విషయం. ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇదే. చాలామంది చేసే మిస్టేక్ ఇది ఏంటంటే ఇంకో గంటలో లేకపోతే కాసేపట్లో వంట చేయాలంటే వంట ఏం చేయమంటారు అని చెప్పి ఇంట్లో వాళ్ళని క్వశ్చన్ చేయడం అనేది ఫస్ట్ మిస్టేక్. అయితే విషయం ఏంటంటే నేను చెప్పే టిప్తో ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడినా తర్వాత వాళ్ళకి ఇబ్బంది అనేది తొలగిపోతుంది, ఈజీగా వాళ్ళ మైండ్ సెట్ని సెట్ చేస్తారు. అలా అద్భుతమైన టిప్ ఏంటంటే కనుక నెక్స్ట్ వీక్లో ఏం చేయబోతున్నాము, ఏ వంట ప్రిపేర్ చేయాలి, ఎగ్జాంపుల్ ఆదివారం చికెన్, శుక్రవారం పప్పు, ఇట్లా ఇంక మిగతా టైంలో ఆకుకూరలు, ఇంకో చోట వంకాయ, లేకపోతే బెండకాయ, ఇలా రకరకాల ఏవైతే వంటలు చేయాలనుకుంటున్నారో ఆ వంటల లిస్ట్ని 1 వీక్ బిఫోర్ ఒకేసారి సెట్ చేసుకుంటే కొంచెం కష్టమే. ఫస్ట్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, మరి కొంతమంది నచ్చకపోయినా ఇది చేయాలి. చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్గా ఎదుటి వారిని, ఇంట్లో వారిని, పిల్లల్ని సపోర్ట్, ఎందుకంటే ఇవాళ సోమవారం, ఇవాళ సోమవారం అంటే ఈరోజు బెండకాయ ఉంటుంది, మంగళవారం ఈరోజు తోటకూర గోంగూర ఏదో ఒకటి ఒక ఆకుకూరలు ఉంటుంది, తర్వాత మరి బుధవారం ఈరోజు ఎగ్ ఉంటుంది, ఇలా రకరకాల ఒకే సెట్ మైండ్ అనేది ఇంట్లో వాళ్ళకి సెట్ అయిపోతాం. ఈరోజు కూర గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుందంటే ఈరోజు ఈ కూరే వండాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఆ రోజు ఖచ్చితంగా మీ మైండ్ని చెప్తుంది ఈరోజు కూరగాయలు ఇవే వండు అని చెప్పి చెప్తుంది, ఖచ్చితంగా వండేస్తారు. ఏదైనా స్పెషల్ గెస్ట్ వస్తే ఏంటి పరిస్థితి అంటారా, స్పెషల్ గెస్ట్ వస్తే ఖచ్చితంగా స్పెషల్గా ఏదో ఒకటి తెస్తారుగా, కక్కో ముక్కో ఏదో ఒకటి తెస్తారు కదా. సో అవి వండేసేయచ్చు, వాళ్ళకి స్పెషల్గా చేసేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది కూడా ఒక కూర, ఎందుకంటే వచ్చే అతిథికి ఒకటి కాదు 2 కూరలు వేసి పెట్టే విధానం అనేది, సాంప్రదాయం అనేది మనకుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు. ఇంకొక విషయానికి వస్తే పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ, క్లాత్స్ కానీ, ఆఫీస్ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా ముందు రోజే, ఇవన్నీ వారానికి సెట్ చేయలేం కాబట్టి ఇప్పుడు స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా కొన్ని వెన్స్డే డ్రెస్, సాటర్డే

డ్రెస్ ఇలాగా వాళ్ళు చెప్తున్నారు కదా, అవి కూడా ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది కదా, అవి కూడా చేసేసుకుంటే మంచిది. ఇక్కడికి దాదాపు 60% బెడద వదిలిపోయినట్టే, మిగతాదంతా కూడా మీ పర్సనల్ లైఫ్ లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ గురించి మరికొద్ది క్షణాల్లో మాట్లాడదాం. వాటికి కూడా కొన్ని అద్భుతమైన టిప్స్ చెప్తాను. సో దీని గురించి కూడా మరికొద్ది క్షణాల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు సూపర్ సాంగీతం చేస్తుంది, ఆ తర్వాత మిగతా మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: CFM 101.3.
1: ఏయ్ పిల్లలు, మీకు కొత్త కథ చెప్తా. అబ్బా ముందు వినండ్రా, వింటే కదా తెలిసేది.

0: రాజుల కాలం కదా, వాళ్ళు కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తియుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక.
1: అవునరా,
0: కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీరా.

0: ఏడుగురు ఒకేసారి పెళ్లి చేసుకుంటా.
1: ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంక ఏడుగురు చేసుకుంటే ఇంటికి వెళ్ళడు డైరెక్ట్ గా అడవికే.
2: అమ్మో, అడవంటే సింహాలుంటాయి కదా అంకుల్.
0: అరే నో ఫియర్ యార్, అవన్నీ గ్రాఫిక్సే.
3: స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకుంటారా, నేనెందుకు ఇక్కడ తొక్కలాగా.
0: ఓకే ఓకే, నువ్వే చెప్పు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి పి. నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత చెప్పారు. వార్తల వివరాలు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో ఏర్పాటు చేసిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత సముద్ర సామర్థ్యాలు, నౌకాదళ బలం, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలపై ప్రజల విశ్వాసాన్ని ఈరోజు మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. చోళ సామ్రాజ్య కాలం నుంచే భారత్కు సముద్రయానంలో సుదీర్ఘ సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. భారత్కు సముద్రయాన రంగం అనేది కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ అనాది నుండి కీలక స్థానంలో ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: ఆజ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మే హమ్ జహాజ్ బనానే కే సాత్ సాత్

0: भारत की मैरीटाइम पावर के भविष्य की फाउंडेशन को और अधिक मजबूत कर रहे हैं। साथियों, भारत का मैरीटाइम सेक्टर दुनिया के लिए यह कोई नया नहीं है। प्राचीन काल से ही भारत का समुद्र से बहुत ही गहरा संबंध रहा है। लोथल के प्राचीन बंदरगाह से लेकर चोल साम्राज्य की मैरीटाइम ट्रेडिशंस तक भारत ने समुद्री व्यापार, नेविगेशन और मैरीटाइम कनेक्टिविटी में महत्वपूर्ण अपनी भूमिका निभाई है।
1: రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగర వనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. అటవీ ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రకృతి అందాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం ని అభివృద్ది చేయడం మన బాధ్యత. ఈ ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా నగర వనాలు ఎకో టూరిజం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నగర వన యోజన కింద మొత్తం 25 నగర వనాలు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగర వనాలని కేవలం మొక్కలు నాటే ప్రదేశాలుగా కాకుండా ప్రజలకు ప్రకృతిని మరింత చేరువ చేసి ఆరోగ్యం, వినోదం, ప్రకృతి అవగాహనకు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. వాకింగ్, ట్రెక్కింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్స్, యోగా సెంటర్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, వ్యూ పాయింట్స్ వంటి సౌకర్యాలతో ఇవి ప్రజలకి అందుబాటులో ఉండే గ్రీన్ లంగ్స్ గా రూపుదిద్దుకుంటున్నాయి.
1: రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్ లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవిల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి దుర్గేష్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో మంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని పర్యాటక వనరుల గురించి వివరించడంతో పాటు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి ఆహ్వానించనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యమిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్ఛాలయాల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు పరిధిలోని 18 ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న భద్రతా విధానంలో న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ ఉగ్రవాదంపై రాజీలేని కొత్త రక్షణ సిద్దాంతం గురించి ఈరోజు తెలుసుకుందాం. ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 4 రోజులపాటు ముంబైని బందీగా మార్చారు. ఈ దాడికి భారత్ అప్పట్లో దౌత్యపరమైన చర్యలకే పరిమితమైందని విమర్శలు వచ్చాయి. అయితే 2016 సెప్టెంబర్లో భారత సైనిక విధానంలో కీలక మార్పు కనిపించింది. భారత సైనికులు నియంత్రణ రేఖ దాటి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై దాడులు నిర్వహించి తిరిగి వచ్చారు. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడులతో ఈ విధానం మరో అడుగు ముందుకు వెళ్లింది. ఇక 2025 మేలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒకే రాత్రి 9 లక్ష్యాలపై భారత్ దాడులు నిర్వహించింది. న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్దాంతమని, ఈ సరికొత్త సిద్దాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువులకు అత్యంత కఠినమైన సమాధానం ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
3: $100 బిలియన్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లాఖ్ డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్, ఫార్మా, టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కీ స్విట్జర్లాండ్

0: निर्यात बढ़ेगी और साथ साथ भारत के बायोटेक, लाइफ साइंसेज, बैंकिंग और सस्टेनेबिलिटी जैसे महत्वपूर्ण क्षेत्रों में हम नए स्विस इन्वेस्टमेंट को आकर्षित करेंगे।
1: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల నెల చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన మంత్రి సవిత సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మావోయిస్టు ఉద్యమాన్ని వీడిన వి బాలకృష్ణం నాయుడు జనజీవన స్రవంతలోకి వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం ఎకరాపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రభుత్వ సహకారంతో సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని తెలిపారు. గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుతం ఆ మార్గాన్ని విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, అధికారుల సహకారం తనకు ఎంతో ఉపయోగపడ్డాయని బాలకృష్ణం నాయుడు ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: నేను మావోయిస్ట్ పార్టీలో 2016 చివరి ఏడాదిలోనే జాయిన్ అయ్యడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన స్రావంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీసు వారు ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నేను కుటుంబంతో పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను.
1: పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ మాట్లాడుతూ పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మ నిర్భర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

పల్నాడు బ్రహ్మనాయుడు చిత్రంలో నుంచి భోమచంద్ర గారు, లేదు సార్ నుంచి ఉదిత్ నారాయణ చిత్ర గారు పడిన అద్భుతమైన పాట ఉన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఏదు భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 1:36 దాడుతుంది. మనమైతే ధీరాలో చాలా చాలా విషయాలు మాట్లాడేసుకుంటున్నాం. ఏంటంటే మరి బిజీ లైఫ్లో ఎలా ఉండాలి, మరి ఎలా లైఫ్ని హ్యాండిల్ చేయాలి అని ఇబ్బంది పడుతున్న వారి కోసం, మహిళా మణుల కోసం, మహిళా రత్నాల కోసం మీకోసమైతే ఈ విషయాలని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంత చెప్పాను కదండి, ఒక లిస్ట్ వేయండి. అది లిస్ట్ అంటే మీ మైండ్లో వేయండి. ఈరోజు సోమవారం ఇది వండాలి, ఈరోజు మంగళవారం ఇది వండాలి, ఈరోజు బుధవారం, ఇలా 1 వీక్ ప్లాన్. తర్వాత మళ్ళీ వీక్లో సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ రోజులో మరి కూరగాయలు వండటం, ఇంకో రోజులో కూరలు వండటం, ఇంకో రోజులో పప్పు వండటం, ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. సో దీంతోపాటు ఏమి తెచ్చుకోవాలి ఏంటి అనే కిరాణా సామాగ్రి, వంటింటి సామాగ్రి, దినుసులు, మరి ఇంకా మసాలాలు ఏవైతే ఏముంటాయో అవన్నీ కూడా మీరే ప్లాన్ చేసుకోండి. అది ప్లాన్ చేయడం అంటే పేపర్ మీద ప్లాన్ చేయండి. ఆటోమేటిక్గా వీక్లీనో మంత్లీనో లేదా 15 డేస్కో ఒకసారి ప్లాన్ చేసుకుని తెచ్చుకోవడం మంచిది. దీంతోపాటు ఏ టైంకి ఏ పని ఎలా చేయాలి అనేది ప్రతిరోజు ఉదయం లేదా ముందు రోజు రాత్రే కనుక అవసరమైతే, అవసరమైన పనులు కానీ అత్యవసరమైన పనులు కానీ ఏమైతే ఉంటాయో అవి మీకు ముందుగానే తెలిసి ఉంటాయి కాబట్టి ముందుగా అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చుకొని వాటిని పూర్తి చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేస్తే అంటే ఏ పని ఎలా చేయాలి, ఏం టైం చేయాలని చెప్పి పలానా 1 గంట నుంచి 2 గంటల దాకా లంచ్ టైం, ఖచ్చితంగా ఆ టైంలో లంచ్ 1 గంట తీసుకుని మిగతా 1 గంటలో ఏం చేయాలి అనేది మెయిల్స్ చూడాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా అనేది కూడా చూసుకోవచ్చు. లేకపోతే మీరు చేసే పని మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈజీగా పనులు చేయాలంటే మీరు ఒక లిస్ట్ లాంటిది ప్రిపేర్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అది లిస్ట్ మీ మైండ్లో ఉంటుందా లేదా మీ ఫోన్లో ఉంటుందా లేదా మీ డెస్క్ మీద ఉంటుందా, ఇవన్నీ కూడా ఈజీగా చేయడం వల్ల నష్టం వాటిల్గా ఉంటుంది. మెయిన్ మెయిన్ పనులు ఈజీగా అవుతూ ఉంటాయి. సపోజ్ మనం 1 టౌన్కి వెళ్ళాలి, 1 టౌన్లో సపోజ్ మనకి ఇంట్లో కావాల్సిన ఏవైతే సరుకులు కావాలో లేకపోతే ఇంకేదన్నా మరి లైటింగ్స్ కానీ లేకపోతే ఇంకా వస్తువులు కానీ ఏమైనా కావాలి అవన్నీ

ఒక సందుకి వెళ్తే ఒకటి ఉంటాయి, ఇంకో సందుకి వెళ్తే ఇంకోటి, ఇవన్నీ మేనేజ్ చేయాలని కష్టం. ఒక సందుకి వెళ్ళి ఆ కిరాణా షాప్ పోవడం, ఎవరితోనో మాట్లాడటమో లేకపోతే ఇంకేదో ఫోన్ రావడం జరిగింది అనుకోండి, పక్క సందులో ఉన్న కొన్ని మర్చిపోతాం. అదే లిస్ట్ వేసామనుకోండి, ఆటోమేటిక్గా ప్రతి వస్తువు ఇంటికి వస్తుంది, మరలా మరలా వెళ్ళే ఈ బాధ అయితే ఉండదన్నమాట ఇలా చేయటం వల్ల. సో ఇంకోటి వచ్చేసి చాలామంది కూడా ఫోన్ మాట్లాడుతూ పనులు చేస్తూ ఉంటారు, లేదా ఒక పని చేస్తూ ఇంకో పని కూడా స్టార్ట్ చేస్తే మర్చిపోతూ ఉంటారు. దీని సంగతి ఏంటి అంటారా, దీని సంగతి కూడా మరికొద్ది క్షణాలు చెప్పేదాం. దానికి ఎలా చేయాలి, ఎలా పర్ఫెక్ట్గా మీ పనిని పూర్తి చేయాలి, ఇన్ టైంలోనే ఎలా వర్క్ చేయాలనే విషయం గురించి కూడా మరికొద్ది క్షణాలు మాట్లాడదాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

రెడ్డి శ్రీనివాస్ లిరిక్స్ అందించగా మరి వందేమాతరం శ్రీనివాస్ అని ఉషా గారు పడిన అద్భుతమైన పాట వినేశారు. జోడి నెంబర్ వన్ చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 1:48:55 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ మరి ధీరాలో మనమైతే ఉన్నాం. మరి మహిళా మండలి కోసం మంచి విషయాలని ఈరోజు అయితే చెప్పేస్తూ ఉన్నానమాట. సో చాలా మంది కూడా హడావిడిలో హరిబరిగా ఒక పనికి బదులు రెండో పని కూడా స్టార్ట్ చేస్తారు, రెండో పని అలా ఉండగానే మూడో పని కూడా స్టార్ట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే బట్టలతోనే ఇంకా వంట చేస్తూ ఉంటారు, వంట చేస్తూనే ఇంకా వచ్చేసి ఇంట్లో ఇంకేదన్నా పనులు చేస్తూ ఉంటారు, దీంట్లో మధ్యలో ఫోన్ మాడుతుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఎలా చేయాలి అనేది నేను ఒక హింట్ ఇస్తాను. మరి మీ బాధలు మీకుంటాయి, మీ ఇబ్బందులు మీకుంటాయి, కానీ ఇది ఫాలో అయితే మాత్రం ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని చెప్పి నేను ఒక చిట్కా అయితే చెప్పబోతున్నాను అనమాట. కొంతమంది ఫోన్ మాడుతూ చేయటం వల్ల మరి మెయిల్స్ ఇంకా చాలా పనులు కలిపి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పనులన్నీ ఏవి కూడా దాదాపు దరికి రావు. ఈ లోపల ఏదో ఫోన్ వస్తుంది, హడావిడిగా హరీబరీగా ఉన్నపాటిని బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఏం చేయాలంటే అలా కాకుండా టైం వైజ్గా పలాన్ టైంకి ఇది అయిపోవాలి అంటే పొద్దున్నే 8 గంటలు వంట అవ్వాలి, 8 గంటల తర్వాత మీ పర్సనల్స్ అంటే మీరు ఆఫీస్కి వెళ్తా రెడీ అవ్వటం ఇవన్నీ జరగాలి. ఆ తర్వాత మరి ఇంట్లో ఉన్న వాళ్ళైతే సేమ్ 8 గంటలు వంట అయిపోవాలి, ఆ తర్వాత బట్టలు తదితర ఇవన్నీ అయిపోవాలి, తర్వాత మీ పనిలో మీరు నిమగ్నం అయిపోవాలి. ఇంకా 1 గంట నుంచి 4 గంటల వరకు సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకుంటే మీ కుట్లు అల్లికలు లేకపోతే ఇంకా సేల్స్ సపోర్టు లేకపోతే ఇంకా ఏదైనా మెయిల్స్ చూడటం లేకపోతే ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు అయితే హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు అయితే ఇలా రకరకాల పనులన్నీ కూడా ఒక టైము మీకు నచ్చిన టైం యాస్టీస్గా నేను చెప్పిన టైమే కాదు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నైట్ టైం కూడా ఆన్లైన్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టైము ఇది సెట్ అవ్వదు, దాని తగ్గట్టుగా ప్రణాళికలు మారిపోతుంటాయి మేడం. దాని తగ్గట్టుగా నేనేమంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు చేసే ఏ పనైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల అంటే టు డూ లిస్ట్ అంటే ఏమి చేయాలి అనేది ఒక లిస్ట్ వేసుకుంటే అంటే మ్యాక్సిమం అన్ని పనులు రోజు చేసే ఉంటాయి, కొద్ది కొద్ది మార్పులే ఉంటాయి కాబట్టి ఆ టైం కేటాయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరి భారం అంతా కూడా మీ మీదే వేసుకుంటే కనుక చాలా చాలా దెబ్బలు తింటారు. ఎందుకంటే కనుక మీ వల్ల కని పని ఎవరైనా అప్పచెప్పినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చేయకపోతే ఏమనుకుంటారు, మరి నాకు టాలెంట్ లేదనుకుంటారేమో, ఈ విషయాన్ని మా వారితోనో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతోనో ఎవరితో చెప్తారేమో లేకపోతే పక్కనున్న కొలీగ్స్తో చెప్తారేమో, చెప్పినప్పుడు అరే వీళ్ళకి టాలెంట్ లేదేమో, వీళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు, ఇంత ఈజీ పని కూడా చేయలేకపోతున్నారు అంటారు. కానీ వాళ్ళ పని వదిలించుకుంటానికి మీకు అంటగడుతున్నారన్న ఉద్దేశాన్ని మీరు గ్రహించాలన్నమాట. ఈ విషయాన్ని గ్రహించి ఎలాంటి పనైనా అది మీరు చేయగలిగి ఉండి కూడా మీకు టైం లేదంటే కనుక ఒప్పుకోకండి. టైం ఉంది అంటే కనుక ఆ సమయాన్ని కేటాయిస్తాను, 100% న్యాయం చేస్తాను అంటేనే మీరు ఒప్పుకోండి, లేకపోతే అటు ఇబ్బంది పడతారు, ఇటు పని పూర్తవుతుంది, రెండు రకాలు మీ పరువు కూడా పోతుంది. దానివల్ల మరి మీకున్న క్రెడిబిలిటీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంట్లో వారికి సమయం అడగండి, అంటే ఇంట్లో పనులు ఏమైనా అయితే కనుక నేను ఇప్పుడు ఉపయోగ చెప్పింది ఆఫీస్ పనులు, మరి ఇంట్లో పనులు ఏదైనా అయితే ఏదైనా సహాయం చేయండి, పిల్లలకి వాటర్ బాటిల్ నింపడం కానీ లేదన్నా బట్టలు తీసుకెళ్ళి వేరే చోట వేయడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమైనా చెప్పండి, ఇలాంటి పంచడం వల్ల మీరు ఈజీగా పని వర్క్ చేసేది అవుతుంది. మళ్ళీ మీరు డ్రైవింగ్ చేసే అదే ట్రావెలింగ్ చేసే టైంలో బిల్స్ కానీ రీఛార్జ్లు కానీ గ్రోసరీస్కి లిస్ట్ ప్రిపేర్ చేయడం కానీ ఆర్డర్ చేయడం కానీ లేదా ఫుడ్ ఆర్డర్ ఇలాంటివన్నీ కూడా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీరు డ్రైవింగ్ చేయనప్పుడు ఇలాంటివి చేయడం మంచిది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీకంటూ ఒక కొద్ది సమయాన్ని కేటాయించండి, అది నైట్ అయినా పగలైనా సరే ఒక అరగంట గంట కేటాయించి మీకు నచ్చిన మ్యూజిక్ వినడం, మీకు నచ్చిన పుస్తకాలు చదవటం ఇలాంటివి చేయటం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఫేసెస్ని రోజు చూస్తున్నా కానీ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, అలాంటివి చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించినప్పుడు ఎక్కువ ఉండాలి. సో ఇది విషయం. సో ఈ విషయాన్ని గమనించి మీరు చాలా జాగ్రత్తగా ఇన్ని పనులు చేసుకుంటారని చెప్తూ నేను ఇంతటితో ముగిస్తూ మరి మీకోసం అయితే సో ఈరోజు మ్యూజికల్స్ స్పెషల్గా

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూమ్ చేసి ఉంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో నాకు కూడా చాలా చాలా సర్ప్రైజ్ అండి, మీకు కూడా సర్ప్రైజింగ్ విషయం అనమాట.

0: సో మరికొద్ది క్షణాల్లో మనకి సందడి సందడి స్టార్ట్ అవబోతుంది 2 గంటలకి తర్వాత. సో అప్పుడైతే సందడి సందడి ఈరోజు డిఫరెంట్గా మ్యూజికల్ సందడి సందడిగా మారిపోతుంది. సో ఆ మ్యూజికల్ సందడి సందడిని మీరు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో మరికొద్ది క్షణాల్లో గెస్ట్ ఇచ్చేస్తున్నారు అండ్ స్పెషల్ గెస్ట్తో పాటు స్పెషల్ అపీరెన్స్ కూడా ఉంది. మరికొద్ది క్షణాల్లో ఆ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. సో వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

Ek Bharti FM 101.3. హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. ఏంటి బాస్ ఈ సడన్ సర్ప్రైజ్ అని ఆలోచిస్తున్నారా? సర్ప్రైజ్ నాది మాత్రమే కాదు, అంతకన్నా ఒక అద్భుతమైనటువంటి ఒక సుమధురమైనటువంటి విదూషిమణితో ఈనాటి మన సుస్వరాల సందడి సందడి కార్యక్రమం ఉండబోతోంది. మరి మీరైతే అస్సలు మిస్ అవ్వకండి బాస్, మిస్ అయితే చాలా మిస్ అయిపోయినట్టు. సో మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే డెఫినెట్ గా ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. ఏంటి ఆ సడన్ సర్ప్రైజ్, దాని వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ ప్రత్యేకమైనటువంటి కళాకారిణి ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే జస్ట్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ ఆర్జే జేఎస్వితో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: 2:23 దాటి 10 సెకండ్లు అయిపోయింది. మానవ్ వివిధ్ భారతిలో సమయం. అండ్ ఎస్, నేను మీ అందరికి ప్రామిస్ చేసినట్టుగానే ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యూజికల్ సందడే సందడిని నేనైతే ఈ రోజు మీ అందరికి కూడా అందించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం? నేనైతే ఈరోజు మనతో పాటు స్టూడియోస్ లో ఉన్నటువంటి సంగీత విదూషీమణి గురించి ప్రస్తావించబోతున్నాను. నిజంగా ఇవాళ నేను చాలా అదృష్టం చేసుకున్నాను. అండ్ లిజనర్స్, మీరు కూడా నాదోపాసన నందనవనంలో వికసించిన స్వర నందనగా భారతీయ కర్ణాటక సంగీత సౌరభాల పరిమళాల్ని అందించినటువంటి చందనగా ప్రతి స్వరంలోనూ భావాన్ని నింపి అశేష సంగీత సుస్వర ప్రియుల స్పందనగా ఈనాడు మనతో పాటు మన అందరి కోసం ఆ గాన మాధుర్యంలో మనందరినీ, ముఖ్యంగా వివిధ్ భారతి శ్రోతలందరినీ తరింపచేయటానికి విచ్చేసిన సంగీత సుధానిధి శ్రీమతి కొల్లూరు వందనా గారికి స్వాగతం, సుస్వాగతం.
1: నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వెల్కమ్ టు ది స్టూడియోస్.
1: థ్యాంక్ యూ.
0: చాలా ఆనందంగా ఉంది ఇవాళ మీరు మా స్టూడియోస్కి విచ్చేయడం. అండ్ అలాగే మీ గురించి మా శ్రోతలందరికీ మీ యొక్క సంగీత ప్రయాణం గురించి కొన్ని విషయాలైతే నేను తెలియజేయదలుచుకున్నాను. సంగీత సుధానిధి అయినటువంటి డాక్టర్ శ్రీమతి కొల్లూరు వందనా గారు సంగీత కళాసాగర బిరుదాంగితులైన శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు, అలాగే పల్లవీ చక్రవర్తి శ్రీమతి మండా సుధారాణి గార్ల శిష్య పరంపరకు చెందినటువంటి ఉన్నత శ్రేణి కళాకారిణి. అలాగే 3 దశాబ్దాలకు పైబడినటువంటి తమ సంగీత ప్రయాణంలో రాగం, తానం, పల్లవి వంటి క్లిష్టమైన అంశాలను సైతం అపూర్వ ప్రతిభని కనపరిచి దేశ విదేశాలలో మరి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నో వేదికలపై తమ ప్రజ్ఞను చాటుకున్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అద్భుతమైనటువంటి అనమాచార్యుల కీర్తనని స్వరపరిచి NEP 2020 ఈ సంవత్సరానికి గాను న్యూఢిల్లీలో రూపొందించినటువంటి అష్టాదశ ప్రణాళికలో కర్ణాటక సంగీత ఆధారిత సంస్కృత రచనల యొక్క శిక్షణా కార్యక్రమానికి డాక్టర్ కొల్లూరు వందనా గారు ప్రధాన పరిశోధకులుగా వ్యవహరిస్తున్నారు. అండ్ వీటితో పాటు మరింత ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ముందు 2024 జనవరిలో జరిగిన లేపాక్షి ఉత్సవాలలో సంగీత కార్యక్రమంలో భాగంగా కొల్లూరి వందనా గారి గానామృతాన్ని, గాన మాధుర్యాన్ని ప్రధానమంత్రి గారు ఎంతగానో కొనియాడారు. అలాగే ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ కళాకారిణి మరియు తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో అధ్యాపకురాలిగా 2 దశాబ్దాలకు పైగా బాధ్యతల్ని నిర్వహిస్తూ ఎంతో మంది శిష్యులని, ఆస్పైరింగ్ ఆర్టిస్టులని విద్వాంసులుగా తీర్చిదిద్దుతున్నటువంటి సంగీత విదూషీమణి డాక్టర్ కొల్లూరి వందన గారు. సో ఇది వందనా మేడం యొక్క సంగీత ప్రయాణానికి సంబంధించినటువంటి కొన్ని మచ్చుతునకలు. మ్యామ్, ఇంతటి సుదీర్ఘ ప్రయాణం విన్నగా నాకైతే ఒక మంచి పాట వినాలనిపిస్తుంది. సో మీ యొక్క గాత్రంలో ఒక మంచి పాట మా శ్రోతలందరి కోసం.

ఇంతటి అద్భుతమైన గాన మాధుర్యం మా శ్రోతలందరికీ మాకెలా అనిపిస్తుందో తెలుసా మ్యామ్? నిజంగా సుఖాలతో పికాలతో ధ్వనించినటువంటి ఒక మధుదయంలాగా, తేనెలో ముంచినటువంటి ఆ యొక్క గాత్రం వింటూ ఉంటే రాలేటి పూల రాగాలు పూచేటి పూల గంధాలతో అభిషేకించినట్టు స్వరాలని చాలా ఆనందాన్ని అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఫ్రెండ్స్, మరి అర్థమైపోయింది కదా మీకోసం ఈ అద్భుతమైన పాట వస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ స్పెషల్ మ్యూజికల్ సందడే సందడి విత్ మీ యువర్ ఆర్జీ జేఎస్వి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 MHz.

0: మ్యామ్, వందన గారు మనతో పాటు మన స్టూడియోస్లో ఉన్నారు. మేడం, కళారంగం అందున సంగీతం అంటే నవవిధ భక్తిలో, అంటే భగవంతునికి దగ్గరగా చేరే ఒక మార్గంలో గానం, కీర్తనం ఇవన్నీ వస్తాయి. ఒక కర్ణాటక సంగీత విదూషీమణిగా మీకు మీ లైఫ్లో ద ఫస్ట్ మ్యూజికల్ మూమెంట్, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి సంగీతం వైపు నడిపించినటువంటి ఆ యొక్క తరుణం.
1: నాకు చిన్నప్పటి నుంచి అమ్మగారు, నాన్నగారు, మా అమ్మగారు శాంతకుమారి గారు, నాన్నగారు సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో మాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి, అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారివి. అప్పుడు పాపులర్గా వచ్చిన క్యాసెట్స్ అవన్నీ పొద్దున్న లేస్తూనే అవి వినపడుతూ ఉండేవన్నమాట ఇంట్లో. అంటే నాకు అంతకు మించి సంగీతం ఎక్కువ తెలీదు, ఈ రెండు బాగా వినటం మాత్రం తెలుసు. మా అమ్మగారికి నేను పాడాలని చాలా కోరిక ఆవిడకి, దాంతో నన్ను ఎలాగైనా సంగీతంలో పెట్టాలని ఆవిడ అనుకున్నారు. మా అక్క తను వీణ వాయిస్తారు, తను వీణ వాయించాలి, నేను పాడాలి అని ఆవిడకి కోరిక అనమాట. అందుకని నన్ను గాత్ర సంగీతంలో ఎవరి దగ్గరైనా ఒక మంచి విద్వాంసుల దగ్గర పెట్టాలి అని ఆవిడ చాలా తపన పడ్డారు. ఆ తపనకి నిజంగానే భగవంతుడి అనుగ్రహం వలన మా గురువుగారు మండ సుధారాణి గారు, వారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళడం జరిగిందనమాట. అంటే మొదటి ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటే,
0: సుబ్బలక్ష్మి గారి పాటే.
1: ఆ తర్వాత ఇంకా ఎంతమంది విద్వాంసులు ఉన్నారు, ఎంతమందివి వినొచ్చు అనే విషయాన్ని అవన్నీ కూడా మా గురువుగారు చేపట్టుకుని నడిపిస్తూ నేర్పించినట్టే. అంటే వినటం కూడా, సంగీతం వినటం కూడా నేర్పించారు, సంగీతం పాడడం కూడా నేర్పించారు. మొదటి నాకు తెలిసిన మొదటి విదుషీమణి మాత్రం ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: మరి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ పాటలు, ఐ మీన్ కీర్తనలు కానివ్వండి, భజన్స్ కానివ్వండి, పాటలు కానీ ఎన్నో విన్నారు కదా. మిమ్మల్ని ఇప్పటికీ కూడా హాంట్ చేసే ఆవిడ పాట లేదా కీర్తన మీ గళంలో మా శ్రోతలందరి కోసం

0: ఆవిడవి ఎన్నో పాటలు ఇన్స్పైర్ చేయనివి అంటూ ఉండవు, కానీ నాకు ఈ క్షణానికి ఈ పాట తట్టింది అంతే.
1: మీరు కన్నులెదుటిదే ఘన వైకుంఠం అని మీరు ఆలపిస్తుంటే కళ్ళు మూసుకుంటే ఆయన కనిపిస్తున్నారు మ్యామ్. ఆ వైకుంఠనాథుడు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, నాకే కాదు మా శ్రోతలందరికీ కూడా. అండ్ వెల్, మరిన్ని మాటలు మాట్లాడుకోబోయే ఉండే ఒక చిన్న పాట. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు మ్యూజికల్ సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్బీ.

0: ఆహా, ఇంతకంటే ఏం కావాలి బాస్. సో లిజనర్స్, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నాకు అర్థమైంది. మీ మాటలు, మీ విషెస్ అండ్ అలాగే అన్నీ కూడా నేను కూడా వందనా మేడంకి కన్వే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ విషెస్ అండ్ కమింగ్ బ్యాక్ టు మ్యామ్. ఇందాక మనం మీ ఇన్స్పిరేషన్, మీ తొలి అడుగు సంగీతం వైపు ఎలా అని మనం మాట్లాడుకున్నాం. సంగీతం అంటేనే ఒక సముద్రం, అలాంటిది నేటి తరం సంగీతం మీద మీ అభిప్రాయం, అంటే లైక్ ఫ్యూజన్ మ్యూజిక్. ఇప్పుడు చాలా నంబర్ ఆఫ్ బ్యాండ్స్, బ్యాండ్ కల్చర్ అనేది రన్ అవుతుంది. కొన్ని చోట్ల కర్ణాటక సంగీతము ఆ రాగాలు ఆకలింపు చేసుకుంటూ కొత్తగా నూతన పోకడలతో జామింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. సో వీటి మీద మీకున్న అభిప్రాయం ఏంటి?
1: సంగీతం ఎప్పుడు కూడా పాత తరం కొత్త తరం అనేది జనరేషన్స్ మారుతూ ఉన్నా ఏమున్నా కూడా తిరుమల ఆలయం కానీ లేకపోతే అథెంటిక్గా మనకి ఏవైనా వచ్చినవి, ట్రెడిషనల్గా వస్తున్నవి కానీ వాటిలో ఏం మార్పు ఉండదు. అంతే కదా, ఇప్పుడు వాటి పవిత్రత కానీ వాటిలో ఎటువంటి మార్పు ఉండదు. మనలో మార్పు వస్తుంది కానీ వాటిలో ఏం మార్పు ఉండదు. అలాగా వాగ్గేయకారులు మనకు అందించిన రచనలు ఏవైనా ఉన్నవి, వాగ్గేయకారుని మనస్సును తెలుసుకుని ఆ మనసు మనం పూర్తిగా వాళ్ళలా అయిపోలేకపోవచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి ఇమోషన్తో దాన్ని రాశారో రాయలేదు వాళ్ళు, అవి వాళ్ళలోంచి పలికినవి, అవి కూర్చుని పెన్ను కాగితం పట్టుకొని రాసినవి కావు.
0: భావన
1: వాళ్ళ భక్త్యావేశంలోంచి, ముఖ్యంగా భక్త్యావేశం అనే మాటే చెప్పుకోవాలి, భక్త్యావేశంలోంచి వచ్చిన కొన్ని రచనల్ని మనకి ఒక నిధిలాగా అందిన వాటిని మనం అదే భక్తితో వాటిని కనుక చూస్తే అవి మనకు ఒకలా కనిపిస్తాయి. దాంట్లో ఉండే వేరే కోణాలు, అంటే సంగీతం అనేది ఆయన త్యాగరాజస్వామి వారు చెప్పినట్టు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అని చెప్పారు. సంగీత జ్ఞానము మాత్రమే కాదు భక్తిని కూడా జోడించాలి అన్నది ఆయన ఒక స్టేట్మెంట్ మనకి చెప్పారు. కాబట్టి మనం అదే దృష్టితో చూసినప్పుడు ఆ రచన మనకు ఒకలా కనిపిస్తుంది. అంటే ఫ్యూజన్ చేయటము ఇష్టమా లేదా అనేది అది ఎవరి టేస్ట్, వాళ్ళది వ్యక్తిగతమైన అభిప్రాయం. కానీ ఈ రచనల్ని మాత్రం వీటిలోకి తేకుండా మనకి చాలా ఇతర రచనలు ఉన్నాయి, లేదా మనకి అంత జ్ఞానం ఉండేటప్పుడు మనకి మనం కూడా చాలా చేసుకోవచ్చు. అంటే క్రియేటివ్ మ్యూజిక్కి ఎంతో అవకాశం ఉంది. మనకి మనకు కావలసిన ట్యూన్స్ మనకు కావలసిన రిధంలో పెట్టుకోవచ్చు, మనకు కావలసినట్టుగా పాడుకోవచ్చు, వాయించుకోవచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటి అన్నిటికీ కావలసిన జ్ఞానాన్ని రచనలు ఇచ్చేసాయి మనకు ఆల్రెడీ.
0: ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా బాగా హైలైట్ అవుతుంది,
1: ఉంది అంత జ్ఞానం కూడా ఇప్పుడు పిల్లలకి చాలా ఎక్కువగా. కాబట్టి ఈ రచనల్ని వాటి ఇమోషన్ని కాపాడుకోవడం అనేది మన బాధ్యతగా నేను భావిస్తాను.
0: 100%
1: అది నిలబెట్టుకుంటూ క్రియేటివ్గా చేసుకోవడానికి ఇంకా ఏవైనా వేరే మార్గాలు కూడా ఎంచుకోవచ్చు. అట్రాక్ట్ చేయడానికి చాలా
0: ట్రెడిషన్ ఇస్ డిఫరెంట్.
1: ఎప్పుడు కూడా మనం ఎన్ని కొత్తవి చూసినా కానీ మళ్ళీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చూస్తే రెండు చేతులు జోడించి దండం పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ డివినిటీ ప్యూర్ ఎప్పుడైతే ఉంటుందో దాని విలువ ఎప్పుడు వేరేగానే ఉంటుంది.
0: అర్థమైంది మ్యామ్, చాలా అద్భుతంగా. అంటే నేటి తరం వాళ్ళకి డివోషన్, డిసిప్లిన్ అండ్ డెడికేషన్, ఈ 3Ds తో పాటుగా ద మెయిన్ ప్యూరిటీ కూడా, అంటే ఆ రచనలు వాగ్గేయకారుల యొక్క భావన భావములోన అన్నట్టుగా భావన మళ్ళకుండా అలానే ఉంచుతూ ఇండిపెండెంట్ మ్యూజిక్ లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కర్ణాటక సంగీత ఆధారిత రాగాలను తీసుకుంటూ వీళ్ళ స్వీయ రచనలలో కాస్త
1: చేయొచ్చు. ఎన్నో వాళ్ళు మనకి అందించారు కూడా. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి కానీ ఆయన కుంతలవరాళి రాగం, లేకపోతే జింగ్లా

0: ఒక రాగం. ఇలాంటివి చాలా, అంటే రేర్ రాగాస్, చాలా ఆయన కనిపెట్టిన రాగాలు ఎన్నో చాలా డిఫరెంట్ ఇమోషన్స్లో మనకి దొరుకుతాయి. అంటే అన్నీ ఒకే ఇమోషన్ కాకుండా చాలా రకరకాలైన వీటిలో ఉండేవి ఉన్నాయి మనకి. వాటిని మనం చూసే దృష్టి ఎలా ఉంటుంది అని, రచనని మాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం మనకి ఆ రాగాన్ని తీసుకొని దాంట్లో రకరకాలైన ఇమోషన్స్ మనం పండించవచ్చు.
1: మ్యామ్, రాగా టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి, రాగా ఈజ్ ఎమోషన్ లైక్ ఆన్ అ జనరల్ వే, బట్ అట్ ద సేమ్ టైమ్ రాగా ఇట్ సెల్ఫ్ హ్యాజ్ అ పర్సనాలిటీ. అంటే రాగా, ఒక రాగాన్ని మనం తెలుసుకోవాలన్నా కూడా ఒక కొత్త పర్సన్ తో మనం పరిచయం ఎలా ఏర్పరచుకుంటాము, తన యొక్క స్పెషాలిటీస్, ప్రయోగాలు, తన యొక్క జనరల్ పోకడలు, ఇలాగా ఇలాంటి వాటిల్లో నూతన కళాకారులకు, అంటే ఆస్పైరింగ్ ఔత్సాహిక కళాకారులకి మనోధర్మ సంగీతం అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో వీటిల్లో వాళ్ళు పైకి రావాలి, నిష్ణాతులు అవ్వాలి, మనోధర్మాన్ని ఎలా పాడాలి అనేటువంటి అంశాలలో ఈ రాగ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాగ సాధన థాట్ ప్రాసెస్ లో ఈ మాటల్లో ఒక టీచర్గా?
0: అంటే మనోధర్మ సంగీతం అనేది డైరెక్ట్గా అదేదో నేర్పిస్తే నేర్చుకోవడానికి వచ్చేది అలా కాదు. అంటే మనోధర్మ సంగీతం విడిగా ఇది ఒక ఒక కీర్తన నేర్పించినట్టు, కృతి నేర్పించినట్టు కాదు, అది ఒక ప్రాసెస్. అంటే బేసిక్ స్వరస్థానం నుంచి లయ సాధన, స్వరస్థానాలు, అలాగే రకరకాలైన రాగాల్లో ఎక్సర్సైజ్లు, అకారం, ఇలా ఇవన్నీ జోడించుకుంటూ స్వరజ్ఞానం, రాగజ్ఞానం ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే మనోధర్మ సంగీతం అనేది అది అలవోకగా ఫ్లో, అదొక ప్రాసెస్. అది డైరెక్ట్గా మనోధర్మ సంగీతం అనేది ఏదో నేర్చుకోవాలేమో, వెళ్ళి నేర్చుకుంటే వస్తుందేమో అనుకుంటాం, కానీ దానికి ముందు ఇదంతా సాధన జరిగిపోతే దాంతోపాటు వినికిడి. మంచి సంగీతం ఎప్పుడైతే వింటామో, మనోధర్మం అనేది ఎవరి మనసుకు తోచింది వాళ్ళు పాడడం అని కదా మనోధర్మ సంగీతం అంటే. అంటే నీ మనసుకి ఏం తోచాలి, నువ్వు విన్నది, నువ్వు నేర్చుకుంటున్నది కలవాలి,
1: కలవాలి,
0: కలిసినప్పుడే అది నీ మనోధర్మం అవుతుంది. అంతేకాని పేపర్ మీద రాసుకుని ఇప్పుడు నాలుగు సంగతులు నాలుగు స్వరాలు రాసుకుంటే అది మనోధర్మం కాదు, అది టీచర్ మనోధర్మం అవుతుంది, నీ మనోధర్మం అవదు. కానీ ఒక మార్గం చూపించడానికి ఈ విధంగా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని గురువు హెల్ప్ చేయగలరు, కానీ దాన్ని పట్టుకోవడానికి ముందు చేయవలసిన సాధన ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది.
1: ధర్మబద్ధమైన సాధన
0: అది చేస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా అందరూ కూడా మనోధర్మంలో ఎక్సెల్ అవుతారు.
1: అమేజింగ్ మ్యామ్. సో వినికిడి చాలా ఇంపార్టెంట్. ప్రప్రథమంగా మనం ఏ శైలి అయితే అభ్యసిస్తున్నామో, కర్ణాటకం కానీ హిందుస్థానీ అవనివ్వండి, వివిధ రకాల రాగాలని కచేరీలని వినడం ద్వారా, ప్రయోగాలను తెలుసుకోవడం ద్వారా మనకు ఒక అర్థం అనేది అవుతుంది అండ్ బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక స్వీట్ సాంగ్ అయితే మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: 2:50 మన క్లాక్ లో టైం, మరి మనమున్నాము సుస్వరాల సందడి సందడి స్పెషల్ షో విత్ మీ యువర్ ఆర్జే జయశ్రీ గారు అండ్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందన గారితో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము సంగీతానికి సంబంధించి. మ్యామ్, ఇందాక సంగీతం విషయంలో ఎక్కువగా వినటం చాలా బాగుంటుంది అని చెప్పారు. సో నేటి తరం అంతా కూడా పరుగులు తీస్తోంది సోషల్ మీడియా. సో ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే సోషల్ మీడియా ఈజ్ జస్ట్ రూలింగ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పొచ్చు, పెద్దల నుంచి చిన్నవాళ్ళ వరకు. సో సంగీతం వింటే మనకు అందులోని ఆ యొక్క స్వచ్ఛత, ఆంతర్యం ఇవన్నీ ఆకలింపు అవుతాయి. అలాంటిది రీల్స్ చూస్తూనో షార్ట్స్ చూస్తూనో ఇలాగా టైం ఇలా గడిచిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని గ్రాప్ చేయాలి అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని ఎలాంటి కాంటెంట్ వస్తే బాగుంటుంది సంగీతం వైపుగా, ముఖ్యంగా కర్ణాటక సంగీతం వైపు, మీ అభిప్రాయం మీ మాటల్లో?
1: రీల్స్ షార్ట్స్ ఇలాంటివి చాలా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి.
0: అవును,
1: దానికి వాళ్ళు బానిసలు కూడా అయిపోతున్నారు.
0: అవును మ్యామ్. యా,
1: అయితే అది ఏదైనా కూడా అతి సర్వత్ర వర్జయతని పెద్దవాళ్ళు చెప్పినట్టు ఏది కూడా ఇప్పుడు వరుసగా మనకి కంటెంట్ ఎలా వస్తుందంటే రీల్స్లో, నేను అంటే ఎక్కువ పెద్దగా నేను చూడను కానీ నేను గమనించింది ఏంటంటే ఒక 10-15 విషయాలు వెంట వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. అంటే ఒక సినిమా గురించి వస్తుంది, ఒక వంటకం గురించి వస్తుంది, ఒక పాట గురించి వస్తుంది, ఒక చిన్నపిల్లలు మాటల గురించి వస్తాయి, ఇంకేదో ఆటలు, ఇంకేవో అడ్వర్టైజ్మెంట్లు, అలా వరుసగా అంటే ఒక మైండ్ ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండే పరిస్థితి లేదన్నమాట. అంటే వెంటనే మార్పులు మార్పులు వచ్చేస్తూ ఉంటే ఆ ఇంపాక్ట్ మైండ్ని చాలా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. బట్ పాజిటివ్ సైడ్ ఏంటంటే ఒక్క నిమిషంలో ఒక మంచి రాగము లేకపోతే ఒక కీర్తన పల్లవు ఎవరైనా చిన్నపిల్లలు పాడినా కూడా చాలా ఆనందం కలుగుతుంది. అది ఏంటంటే ఆ దాన్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది ఎంతవరకు అవసరం అనే విషయాన్ని కొంచెం
0: గమనించుకోవాలి.
1: అది పెద్దవాళ్ళైతే పిల్లల్ని కొంచెం చూసుకుని అదుపు చేస్తూ ఉండడం, పెద్దవాళ్లే ఉంటే మరి దానికి ఎవరికి వాళ్ళు కొంచెం దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అంత కంటెంట్ ఉందన్నమాట, మనకి చాలా డిస్టర్బ్ అయిపోతాము అనిపిస్తుంది నాకు అవి వెంట వెంట వెంటనే చూడటం వల్ల. ఒక్కటి ఏదైనా మనం చూసిన తర్వాత దాని ఇంపాక్ట్ చాలాసేపు ఉంటుంది
0: ఖచ్చితంగా
1: కదా. ఇప్పుడు మనం ఒక పాట విన్నాము, సుబ్బలక్ష్మి గారిది విన్నా లేదా బాలమురళి గారిది ఒక తత్వం విన్నాం అనుకోండి, దాని ఇమోషన్ మనని చాలాసేపటి వరకు అందులో ఉంచుతుంది. అలా ఉండనివ్వకుండా మనసుని చంచలంగా చేసేస్తోందేమో అని నాకు అనిపిస్తోంది ఈ వీటి వల్ల. సో ఏంటంటే మనకి కావాల్సిన కంటెంట్ ఏది కావాలి అనేది మనం ఫస్ట్ జడ్జ్ చేసుకోగలగారు ఎవరికి వాళ్ళు
0: 100%
1: మనకి ఏది కావాలి అనే క్లారిటీ కనుక లైఫ్లో ఉంటే తప్పకుండా అలాంటి కంటెంట్ మనకు దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే అవి కూడా చేస్తున్నారు, చాలా మంది
0: చేస్తున్నారు,
1: మంచి మంచి కంటెంట్స్ ఉండేవి వస్తున్నాయి, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ అది కనిపించితే అది ఆస్వాదించే లోపల ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అది కాకుండా

0: కొంచెం మనకి మనం జడ్జ్ చేసుకుని
1: ఒక బ్రేక్
0: బ్రేక్ పెట్టుకుని ఇలాంటివి మనం చూస్తే మనకి ఉపయోగపడుతుంది. అంటే అసలు మనకేం కావాలనే క్లారిటీ మాత్రం ప్రతి వాళ్ళకి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వెరీ ప్రొడక్టివ్ అంటే
0: అంతే ఖచ్చితంగా. స్టూడెంట్స్ కి మెయిన్ గా స్టూడెంట్స్ అది లేకపోతే మాత్రం వాళ్ళు చాలా కోల్పోతారు, టైం కోల్పోతారు, ఎనర్జీ కోల్పోతారు. చాలా ఎనర్జీ పోతూ ఉంటుంది ఈ ఇవి చూడటంలోంచి,
1: డ్రైన్ అయిపోతారు,
0: డ్రైన్ అయిపోతారు
1: బ్రెయిన్ అంతా కూడా. అలా ఇదివరకు అంటే గురు శిష్యుల యొక్క అంటే గురువుల దగ్గరికి వెళ్లి చక్కగా కూర్చుని సాధన చేసి ఎన్నో విషయాలు తెలుసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఆ పద్ధతి ఉంది, అదేం మారిపోలేదు. ఆన్లైన్ లో అయినా కూడా సో గ్రూప్ క్లాసెస్, వన్ టు వన్ క్లాసెస్ కానివ్వండి. ఇలాంటి నేర్చుకుంటున్నటువంటి తరుణంలో కొంతమంది లైక్ ఫాస్ట్ ఫాస్ట్ గా నేర్చేసుకోవాలి, అంటే తొందరగా మేము పాడేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో రియాలిటీ షోస్ కానివ్వండి లైక్ పర్సనల్ లైఫ్ కానివ్వండి. సో సంగీతం అనేది ఒక టైం లిమిట్ ద్వారా నేర్పించేటువంటి తరుణం కూడా కొన్ని విషయాల్లో మనం వింటూ ఉంటాం. గురువులుగా మా అమ్మాయి పాడేస్తారా అండి, ఇలా చేస్తారా అని అడుగుతుంటాం. సో మ్యూజిక్ అనేది టైం లిమిట్ ఉండదు అని మా అభిప్రాయం. సో ఈ విషయంలో తల్లిదండ్రులకు కూడా అండ్ అలాగే పిల్లలకి చెప్పేటువంటి విషయం ఏంటి ఒక గురువుగా? అంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ అ పాపులారిటీ, బట్ ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ అ సబ్జెక్ట్ బేస్డ్ మీదుగా వాళ్ళ మనసు ఎలా మళ్ళుతుంది అనేటువంటి మాటలు మీ ద్వారా వినాలని మాకు.
0: నేను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మామూలుగా చాలా నార్మల్ గా అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక వంటకం ఏదైనా వండుకోవాలనుకోండి, ఏదో కూర చేసుకోవాలి, దాన్ని ఇంత సైజ్ ముక్కలు తరగాలి, ఇంతసేపు దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి
1: టైం
0: చేయాలి, ఈ టైంలో ఉప్పు వేయాలి, ఈ టైంలో ఇంకేదో పచ్చిమిరపకాయ అల్లం వేయాలి, ఇంకేదో వేయాలి, దానికి ఒక ఇది. అంటే ఇదంతా దేనికి? ఒక పక్వమైన రుచికరమైన ఒక వంటకం మనం కనుక ఆస్వాదించాలి అనుకుంటే దానికి ఒక టైం ఉంటుంది. మనకి చాలా ఇష్టం కదా అని సడన్ గా డైనింగ్ టేబుల్ మీదకి అది వచ్చేది కదా. అలాగే మరి అలాంటి కూరే రానప్పుడు సంగీతానికి, అంటే ఇది 25 ఏళ్ళైనా రాదు, 30 ఏళ్ళైనా రాదు కాబట్టి మన జీవితంలో ఏం రాదు అలా నేను చెప్పటం లేదు. మనకి ఒక మంచి విధానంలో మనం కనుక సంగీతం పాడుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే దానికి సరైన మార్గాన్ని వెతుక్కుని ఆ మార్గంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి సంగీతం పాడుకోగలరు అందరు. ఆ మార్గాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి, అనుసరించాలి, సాధన చేయాలి.
1: అద్భుతం మ్యామ్. అన్నప్రాసన్న రోజే ఆవకాయ అన్నం తినకూడదు. సో నిజంగా మ్యామ్, సో దేనికైనా సమయం
0: రావాలి.
1: సమయంతో పాటు సంగీతం మనకి ఓర్పుని నేర్పుని కూడా నేర్పిస్తుంది అని మాటల్లో అందించారు. సో మరిన్ని విషయాలు అయితే మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, కానీ అంతకన్నా ముందు ఒక షార్ట్ అండ్ స్వీట్ సాంగ్ మీ మాటల్లో. ఏదన్నా అన్నమాచారి కీర్తన కానివ్వండి, రామదాస్ కీర్తన కానివ్వండి, మీ యొక్క గానామృతాన్ని ఆస్వాదించాలని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. సో లిజనర్స్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది కదా వందనా మేడంతో. చాలా విషయాలు మీరు కూడా తెలుసుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే ఒక అద్భుతమైన కీర్తన.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు ప్రజల నుంచి వెంతులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదేశించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి పాల్గొని పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో పాల్గొంటారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశిల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ తెలిపారు. రాష్టంలో పట్టదారు పాస్పుస్తకాల పంపిణీ, భూముల రీసర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆమె ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ వై విత్ మీ జేఎస్వితో 3:04:11 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము సుస్వరాల సందడే సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి అండ్ అలాగే డాక్టర్ కొల్లూరు వందనా గారితో చాలా చాలా అద్భుతమైన విషయాలైతే ముచ్చటించుకున్నాం. సో మ్యామ్, మరి చాలా విషయాలైతే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మనం సినిమా వైపు వెళ్ళిపోదాం. సో సినిమా అనేది అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక ఫీల్డ్ కాబట్టి, కళారంగాల్లో సినిమాకు కూడా పెద్ద పీట ఉంది కాబట్టి, మన తెలుగు సినిమాల్లో నాటితరం పాటలు ఎక్కువగా భావ రాగ తాళయుక్తంగా ఉండేవి. సో అలా సాగినటువంటి ఆ తరం పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా?
1: చాలా ఉన్నాయండి, మంచి పాటలు చాలా ఉన్నాయి.
0: మీ ఇష్టం, భానుమతి రామకృష్ణ గారు కానీ, సుశీలమ్మ గారు కానివ్వండి, ఎవరివైనా సరే, లైక్ మీ మనసుని ఆకర్షించినవి, ఘంటసాల గారు పాడినవి, పివి శ్రీనివాసరావు గారు పాడినవి, అండ్ కొంచెం బాలసుబ్రహ్మణ్యం గారివి, ఎలా అయినా, సో వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ మీకు బాగా నచ్చింది? ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం,
1: ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం ఉంటుంది. అదే, అందరూ రకరకాల స్వీట్స్ లాగా అనమాట, అన్ని స్వీట్స్ బాగుంటాయి, ఇది ఏది బాగుంది, ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. అలా
0: అంటే అన్ని ఫేవరెట్ అన్నారు కాబట్టి, మా తరం వాళ్ళకి తెలిసే విధంగా భానుమతి గారిలో ఒక ప్రత్యేక శైలి మాకేమని అనిపిస్తుంది, మాకేముంటుంది మీ మాటల్లో?
1: వీళ్ళందరిలోనూ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాత తరం వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని వాళ్ళు సినిమా పాటలు
0: పాడేవారు
1: కాబట్టి ఏదో ఒక ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ పాటల్లో. అదేంటంటే, పూర్వం సంగీతం వాళ్ళు ఎవరైనా కూడా, క్లాసికల్ మ్యూజిషియన్స్ కానీ ఇటు సినిమా వాళ్ళు కానీ, వాళ్ళల్లో ఒక రకమైన ప్యూరిటీ, అంతే, దానికి ఇంకొక మాట నాకైతే తెలియదు.
0: సో అందరికి ఆపాదించేలాగా ఒక ప్యూరిటీ.
1: అవును, అంటే నిష్కల్మషంగా ఉంటుందన్నమాట ఆ పాట వింటూ ఉంటేనే, ఒక రకమైన ఇన్నోసెన్స్, హాయ్, డివినిటీ, అన్ని అందరిలోనూ, పూర్వం వాళ్ళ అందరి పాటల్లో నాకు కనిపిస్తూ ఉంటుంది.
0: సో ఆ పాటలు విన్నా, ఆ మాటలు స్మరించుకున్నా, వాళ్ళ గొంతులు విన్నా కూడా మనసు, ఐ మీన్ మనిషి మనసు లోతులలో ఉన్న నిష్కల్మషమైనటువంటి భావాలన్నిటికీ తెరతీసే విధంగా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మాయా బజార్,
1: అవును,
0: ఆ కాలనాడిది. ఒక్కసారి ఆ పాట
1: తప్పకుండా విందామా? విందాం.
0: సో ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ ట్యాప్ ఇన్ టు ద నాస్టాల్జిక్ సాంగ్.

Bharti FM 101.3. సో వెల్ మరి అలా మాయాబజార్ సినిమా నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు సండరీ సండరీ విత్ మీ జేఎస్వితో. అండ్ మ్యామ్, ఇప్పటి వరకు సినిమా గురించి వీటి గురించి ఇన్ని మాట్లాడుకున్నాం. సంగీతంలో ప్రధాన పాత్ర పోషించింది వాగ్గేయకారుల యొక్క రచనలు. సంగీత మూర్తిత్రయంలో ఉన్న రచనలు అందరికీ సుపరిచితమే. అలాగే తొలి తెలుగు వాగ్గేయకారులైన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు వారు, తర్వాత కంచర్ల గోపన్న రామదాస్ గారు, ఇలా అందరికీ సుపరిచితమే. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రచనా శైలితో ఎంతో మంది మనసులలో ముద్రించుకుపోయినటువంటి ఆ సాహిత్యం సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారిది. సో వారి యొక్క రచనల గురించి ప్రత్యేకమైనటువంటి మాటలు, అలాగే వారి రచనలో ఏదైనా ఒక కీర్తన మీ గాత్రంలో.

0: అయిపోయిందమ్మా అప్పుడే. నా మనసు రామరసంలో అలా తేలి ఆడుతోంది. నిజంగా ఇట్స్ అ బ్లెస్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి రచనలో ఒక కీర్తన మా అందరి కోసం వినిపించారు. ఆయన శైలిలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ రచనలు ఇలా మీ మాటల్లో ఆయన సాహిత్యం గురించి.
1: మనకి చాలా తెలుసు, మానస సంచరణే, తర్వాత గాయతి వనమాలి, ఇలా చాలా ఉన్నాయి. మంచి సంస్కృతంలో చక్కటి మనకి ఎన్నో కీర్తనలు అందించిన మహామహా గొప్ప మహానుభావుడు ఆయన. అవి మనకి అందటమే చాలా అదృష్టం.
0: వాటిని ఇలా పాడుకోవడం
1: ఇంకా
0: అదృష్టం. సంస్కృతం అన్న మాట వచ్చింది కాబట్టి సంస్కృత రచనలు, ప్రముఖంగా కర్ణాటక సంగీత ఆధారిత రచనలకి ప్రధాన పరిశోధకురాలిగా మీ యొక్క ప్రయాణం ఎవరి రచనల మీద సాగింది?
1: అది సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారన్నమాట. దాంట్లో ఏంటంటే సంస్కృత సాహిత్యాన్ని ఎక్కువ ప్రచారం చేయడానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో నా ప్రాజెక్ట్ కూడా అప్రూవ్ అయ్యింది. దాంట్లో ఏం చేసామంటే చాలామంది వాగ్గేయకారులవి, ఈ పురంధరదాసులు వారు మొదలుకొని, అంటే సంగీత పితామహులు పురంధరదాసులు వారు, త్యాగరాజస్వామి వారు, త్రిమూర్తి త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు వారు, అలాగే ముందు వాళ్ళు రామదాసులు వారు, అన్నమాచార్యులు వారు, ట్రినిటీకి ముందు, అలాగే పోస్ట్ ట్రినిటీ, అందరి రచనల్లోనూ సంస్కృతంలో సాహిత్యం ఉన్న రచనలను తీసుకుని వాటిని మన ఇంతకుముందు రేడియోలో వచ్చే సంగీత శిక్షణ లాగా అనమాట, అంటే టీచర్ టీచ్ చేస్తూ ఉంటారు, పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా సంస్కృత కీర్తనల్ని మేము నేర్పించడం అనేది రికార్డింగ్స్ చేసాం అనమాట ఈ ప్రాజెక్ట్లో. అలాగే స్తోత్రాలు, చాలా స్తోత్రాలు, అష్టకాలు, ఇవన్నీ కూడా మనకి సంస్కృతం లిటరేచర్లో దొరికినటువంటి ఎంతో గొప్ప గని. వాటన్నిటినీ కూడా వీలైనన్ని తీసుకుని మాకు ప్రాజెక్ట్లో అవసరమైనన్ని పెట్టుకుని వాటన్నిటిని కూడా ఇలా శిక్షణ రూపంలో అనమాట రికార్డింగ్స్ ని చేసాము. అది ప్రాజెక్ట్లో చేసిన
0: చాలా అద్భుతమైన విషయం.
1: దీనివల్ల అసలు చాలా పిల్లలు సంస్కృతం నేర్చుకోవటానికి, అలాగే ఉచ్చారణ చక్కగా ఉండటానికి, వీటన్నిటికీ సంస్కృతం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిన

0: విషయమే.
1: అవును.
0: ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే, పిల్లలు కూడా, మా అమ్మాయి, దాని పేరు శృతి సంహిత, తను సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇప్పుడు కోర్స్ చదువుతోందన్నమాట. అంటే ఈ సంస్కృతం పట్ల ఒక రుచి ఏర్పడటం, అది అది నేర్చుకుంటే ఎన్నో విషయాలు మనకి అవగతం అవుతాయి. అంటే భాష ఒకటే కాదు, లిటరేచర్ని స్టడీ చేస్తుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అలాంటి ఒక మంచి అనుభూతి మేమందరం కూడా ఆ ప్రాజెక్ట్లో ఉన్న అందరం కూడా పొందాము. ఎందుకంటే సంస్కృత రచనలకు ఉండే గొప్పతనం అది,
1: అద్భుత.
0: అందుకే ఇప్పుడు అది సంస్కృతం చదువుకోవడానికి ఇష్టపడి ఆ కోర్స్ కూడా తీసుకుంది. అది
1: వండర్ఫుల్ మ్యామ్. సంస్కృత రచన ప్రస్తావన వచ్చింది కాబట్టి అన్నమాచార్యుల వారి రచనలో

0: ఇలాంటి కీర్తనలు విన్నప్పుడు తాదాప్యం చెందటం అనేది ఇవాళ నేను ప్రత్యక్షంగా అనుభూతి చెందాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ కీర్తనను మా అందరి కోసం మీరు పాడినందుకు. అండ్ యస్, మరి వందనా గారి యొక్క మాటలు అండ్ అలాగే అద్భుతమైన కీర్తనలు, సంగీత ప్రయాణం గురించి, సంగీతంలో ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఈ కార్యక్రమంలో భాగంగా మీరు పిహెచ్డి, మరీ ముఖ్యంగా శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి వారిది, ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క రచనల మీదుగా చేశారన్నారు. సో ఈ రాగమే ఎంచుకోవడానికి గల ప్రత్యేక కారణం ఏంటి, దాని వెనక ఉన్న రీజన్ ఏంటి మ్యామ్? సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు డూ?
1: అంటే పిహెచ్డి యాక్చువల్గా చెప్పాలంటే ముందు ఒక డిగ్రీ కోసం అన్నట్టుగానే చేయడం మొదలు పెట్టాను. కానీ అంటే ఒక పెద్ద రాగం ఏదైనా నాకు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఏదైనా సబ్జెక్టు చేయాలి అని ఒక దృష్టితో అనుకున్నప్పుడు ఈ రాగం నాకు గైడ్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మండపాక్ శారద గారు, ఆవిడ సజెస్ట్ చేశారు ఒక పెద్ద రాగం ఏదైనా తీసుకుని దాన్ని స్టడీ చేయటం అనేది కూడా మేజర్ స్కేల్ రాగం. అది అంటే అంత స్కోప్ ఉన్న మంచి పెద్ద రాగం కాబట్టి దాంట్లో చేయొచ్చేమో అని ఒక ఆలోచన వచ్చింది. అది స్టార్ట్ చేసిన తర్వాత మరి అద్భుతమైన రచనలు త్యాగరాజస్వామి వారు కానీ దీక్షితులు వారు కానీ ఎన్నో రచనలు చేశారు. వాటిని స్టడీ చేయడానికి నాకు ఇది చాలా ఒక పెద్ద అవకాశం కలిగింది ఆ పిహెచ్డి రూపంలో.
0: ఈ పిహెచ్డి చేస్తున్న తరుణంలో మీకు పర్సనల్ గా బాగా ఆకర్షించిన విషయాలు ఏంటి మ్యామ్? అంటే ఈ ఇరువురి రచనలలో మీకు పర్సనల్ గా బాగా ఆకర్షించిన విషయాలు ఏంటి?
1: అంటే ఇద్దరివి రెండు డిఫరెంట్ స్టైల్స్ కదా.
0: అవును.

అంటే దేని రుచి దానిది. ఆ ఈయన కీర్తనలో చూస్తే ఒక రకమైన ఎమోషన్ కనిపిస్తూ ఉంటుంది, ఆయన చూస్తే ఒక పెద్ద రాగ ప్రవాహం ముక్తస్వామి దీక్షితుల వారి. అంటే శంకరాభరణాన్ని ఇద్దరు డీల్ చేసిన విధానం అది, అంటే మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అన్నమాట అది. ఇప్పుడు దీక్షితుల వారి కీర్తనలు ఉన్నాయనుకోండి.

0: లేకపోతే ఇలాంటి ఒక అంటే త్యాగరాజ స్వామి వారిది ఒక డిఫరెంట్గా ఒక కీర్తన ఏదైనా చూద్దాం. అంటే ఇలాంటి కాల ప్రమాణంలో ఉండేవి త్యాగరాజ స్వామి వారి దాంట్లో కూడా ఉన్నాయి
1: ఉన్నాయి.
0: అంటే శంకరాభరణాన్ని డిఫరెంట్ షేడ్స్లో చూపించడం ఎలా అనేది వాళ్ళ రచనలో నేను గమనించాను.

0: ఎందుకు పెద్దల వలె బుద్ధి ఇవ్వు అని అడిగినప్పుడు శంకరాభరణం ఎలా ఉంది, అందులో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మర్యాద కాదురా అని చెప్పినప్పుడు అందులో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది. అంటే రాగాన్ని వాళ్ళు ఎన్ని రసాలు పండించారో రాగంలో, అది తెలుసుకోవడానికి ఒక అవకాశం నాకు కలిగింది ఆ పిహెచ్డీ చేస్తున్నప్పుడు.
1: నాకు మీరు ఇంత జ్ఞానాన్ని ఒక ముత్యంలాగా అందించారు. నాకైతే అంటే నా తోచిన నా బుద్ధికి ఒకటే తెలిసింది,

బాధ నాకు. నాకైతే ఇదొక్క మాటే నాకు తోచింది, నిజంగా చాలా ఆనందాన్ని అందించారు. సో ఒక చిన్న పాట అయితే విందాం, అండ్ ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటే దాన్ స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు సుస్వరాల సందడి సందడి విత్ మీ యువర్ ఆర్ జే జేఎస్వి ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం.

0: Jyoti FM 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ ఫై విత్ మీ జేఎస్పితో. 3:24 అయిపోయింది అండ్ సమయం చూస్తూ ఉండగానే అలా అలా అలా పరుగులు తీస్తోంది సుస్వరాలతో ఈరోజు. వెల్ మరి నేటి సుస్వరాల సందడి సందడిలో మ్యామ్, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, సంగీతానికి సంబంధించి, శాస్త్రీయంగా విషయాలు అండ్ దానికి సంబంధించి. ఇప్పుడు ఒక్కసారి ర్యాపిడ్ ఫైర్ మూడ్ లోకి వెళ్ళిపోదాం. మీకే గనక ట్రైమ్ అంటే టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే, అంటే కాలంతో పాటు ప్రయాణించుతూ వెనక్కి వెళ్ళి, మీరు ఎవరితో కాన్సర్ట్ చేయడానికి ఇష్టపడతారు? నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. సో మీరు గనక టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే మీరు ఎవరితో కాన్సర్ట్ చేయడానికి అంటే స్టేజ్ ని షేర్ చేసుకోవడానికి ఆనందంగా భావిస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ, అండ్ సెకండ్ ఎంఎల్ వసంత్ కుమార్ గారు, అండ్ దాంతోపాటు థర్డ్ డికే పట్టమ్మాళ్ గారు. నాకు ఆన్సర్ అప్పుడు గోచరిస్తుంది, అన్డౌటెడ్లీ
1: సుబ్బులక్ష్మి గారు. ఎందుకంటే నాకు సంగీతం అనే ఒక పెద్ద సబ్జెక్ట్ని ఆవిడ గొంతులోంచి వినటం అనేది జరిగింది మొదటిసారి కాబట్టి.
0: సో ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ ఇస్ యువర్ పక్కా ఆన్సర్.
1: ఎందుకంటే ఆవిడ నేను చూడలేకపోయాను నా లైఫ్లో కాబట్టి. టైం కనుక వెనక్కి వెళ్తే ఒకసారి ఆవిడ చూస్తాను. ఆవిడతో పాడాలని కాదు, ఆవిడ పక్కన కూర్చోవాలని కాదు,
0: కచేరీ అన్నా వినాలి
1: తప్పకుండా. ఎదురుగా అసలు ఆవిడ చూసి ఒకసారి దండం పెట్టుకుంటే
0: చాలు. వాట్ ఎ బ్లిస్ఫుల్ మూమెంట్ నిజంగా. అండ్ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ రాగా, అంటే మీ ఫేవరెట్ రాగా అని అడిగితే అలా ఉండదు అని అందరూ అంటారు, ఎందుకంటే ఒక రాగం అని మనం స్టిక్ ఆన్ అవ్వలేము. సో

0: సినిమా సంగీత దర్శకులలో మీకు బాగా నచ్చిన సంగీత దర్శకులు ఆప్షన్స్ ఇస్తాను నేను.
1: ఇవ్వండి.
0: ఘంటసాల గారు అండ్ ఎస్ రాజేశ్వరరావు గారు, కేవి మహాదేవన్ గారు, పుహలింద్ గారు.
1: మీరు నాలుగు రకాలైన స్వీట్స్ పెట్టి అది ఒకటే తినండి అని చెప్తున్నారు.
0: సరే, ఇప్పటికిప్పుడు ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నాలుగు పేర్లు ఒక చిట్లో ఉన్నాయి, కళ్ళు మూసుకుని ఒకటి తీసారంటే
1: ఘంటసాల గారు.
0: అమేజింగ్. నేటి తరం అంటే తర్వాత తరం, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు పాటల్లో ఇప్పటికీ మీరు అప్పుడప్పుడు అలా హమ్ చేసుకునే సాంగ్
1: ఇందాక మీరు వేసిన పాట ఆమని పాడవే,
0: వండర్ఫుల్. అలాగే సినీ సంగీతం ఆలపించినటువంటి సింగర్స్ లో మీకు బాగా నచ్చిన గాయని గాయకులలో ఫిమేల్ అండ్ మేల్ ఎవరైనా?
1: ఘంటసాల గారు, సుశీల గారు.
0: వెరీ నైస్. అండ్ నేటి తరం గాయని గాయకులు ఎవరైనా మీ మనసుకి నచ్చారా?
1: నేను పెద్దగా కొత్త
0: నేటి తరం పాటలు తక్కువనే వింటారు,
1: తక్కువ వినటం తక్కువ,
0: బట్ సమ్ ఉన్నారు, శ్రేయ ఘోషల్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా, రైట్?
1: అంటే పాట విని బాగుంది అనుకుంటాను, నాకు నిజంగా
0: అంత డీప్ ఇన్
1: అంత డీప్ గా తెలియదు.
0: మ్యామ్, ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ కి అయితే బై బై చెప్పేద్దాం. నాకు అసలు అనిపిస్తుంది ఆడవాళ్ళు సాధించలేనిది అంటూ ఏది ఉండదు అని చెప్పి, ఎందుకంటే ఓర్పు నేర్పుతో పాటుగా అన్ని విషయాలు మన ఇంట్లో చిన్నప్పటి నుంచి మనం తెలుసుకునే ఉంటాం, మన పద్ధతి, మన పెంపకం. సో ఇలాంటి ఒక దీంట్లో మల్టీ టాస్కింగ్ మీరు చేశారు, లైక్ ఒక మ్యూజిక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా కానివ్వండి, వెటరన్ మ్యూజిషియన్ గా కానివ్వండి, ఒక హౌస్ వైఫ్ గా కానివ్వండి, ఒక ఫ్యామిలీ ఉమెన్ గా కానివ్వండి, ఇటు పిహెచ్డీ చేస్తూ అటు ఒక అధ్యాపకురాలుగా ఎంతో మంది శిష్యులను తయారు చేస్తూ తో పాటుగా మీ పర్సనల్ కాన్సర్ట్స్ అండ్ ఇలా ఇన్ని రకమైన మల్టీ టాస్కింగ్ ఆస్పెక్ట్స్ లో హౌ యువర్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ యూ? అండ్ యాజ్ ఎ మ్యూజిషియన్ గా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ బాండింగ్ అండ్ సపోర్ట్ రిగార్డింగ్.
1: ఎన్ని పనులు చేసినా కూడా దాని వెనక పూర్తి కుటుంబం సహకారం ఉంటే కానీ ఎవరం ఏ పని చేయలేము. నాకు ప్రత్యేకంగా మా అమ్మ నాన్నగారు, అలాగే పెళ్ళైన తర్వాత మావారు చాలా పెద్ద స్ట్రెంగ్త్ నాకు. ఎందుకంటే నేను తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్లో పనిచేస్తున్నాను, ఆయన బెంగళూరులో క్యాటర్పిల్లర్లో లాజిస్టిక్స్ మేనేజర్గా ఉన్నారు.
0: ఓకే,
1: అక్కడ ఆయన ఉంటూ నేను ఉద్యోగం చేయటం, మా అమ్మాయిని చూసుకోవడానికి మా అమ్మ నాన్నగారు ఉండటం, వీటన్నిటితో పాటు మా అత్తగారు మామగారు వాళ్ళకు కూడా నేను తిరుపతిలో ఉండి ఉద్యోగం చేయాలని చాలా వాళ్ళ కోరిక. ఎందుకంటే మా ఇంట్లో అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన దగ్గర సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ జీవితంలో అది వదులుకోకూడదు అని నా కుటుంబం అందరూ చాలా సహకరిస్తున్నారు. దానివల్లనే నేను ఉద్యోగం ఇటు కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, లేకపోతే అయితే చాలా కష్టం
0: సాధ్యపడదు.
1: మా వారు నా ఉద్యోగం కోసం ఆయన బెంగళూరులోనే ఉంటూ వీకెండ్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. సో నాకు పూర్తి సహకారం ఆయన నుంచి ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను.
0: అద్భుతం. సంగీతంలో ఉన్నవి సప్తస్వరాలు, మీరు పనిచేస్తున్న ప్రదేశం ఏడు కొండలు.
1: అవును,
0: ఆయన కృపతో ఏడడుగులు నడిచి మీ యొక్క బంధానికి సంగీతానుబంధం తోడయి ఇంత సుదీర్ఘంగా ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే సాగిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను.
1: చాలా థ్యాంక్స్ అండి.
0: ఇన్ని మాటలు మాట్లాడుకున్నాక ఈ విషయం నేను అడగకపోతే అసలు బాగుండదు. రానున్న కాలం జస్ట్ ఇంకొక ఫ్యూ డేస్ లో మనకి దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గా అమ్మవారి యొక్క వివిధ రకాల అలంకారాలలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతోంది. అమ్మవారి మీద ఒక మంచి కీర్తన మా అందరి కోసం మీ గాత్రంలో.
1: ముత్తుస్వామి దీక్షితుల వారిది ఒక కీర్తన పల్లవి పాడతాను.
0: తప్పకుండా మ్యామ్.

నిజంగా అమ్మవారి యొక్క కొండ, ఆ తల్లి యొక్క రూపం కంటి ముందు ఆవిష్కృతం చేశారు మ్యామ్. అండ్ ఫైనలీ మా అందరికీ, అంటే ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ కి, యంగ్ ఆర్టిస్ట్లందరికీ కూడా కర్ణాటక సంగీతం కానివ్వండి.

0: సంగీత కళాకారులందరికీ కానివ్వండి, సాధనాత్ సాధ్యతే సర్వం అని అంటారు. మీ మాటల్లో సాధన గురించి, సో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఒక గురువుగా ఎంతో మంది విద్యార్థులకు మీరు నిత్యం చెప్తారు, అలాగ మా అందరి కోసం కూడా మీ మాటల్లో.
1: సాధన అనేది అది చాలా ఇష్టంగా చేయాలి అని ఇది మా గురుగారు చెప్పిన మాటే. నేను అదే స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను. మనకి ఏదైనా ఒక విషయం నచ్చిందంటే దానికి ఎంత కష్టమైనా పడి చేయాలి అని పట్టుదలగా చేస్తాం.
0: అవును.
1: అలాగే సంగీతం నేర్చుకోవాలి అన్న ఒక నిజమైన ప్యాషన్ ఉంటే, ఇష్టం ఉంటే మాత్రం సాధన ఏదో కష్టపడిపోతున్నాం అని అనుకోం, చాలా ఇష్టంగా చేసుకుంటాను సాధన.
0: ఖచ్చితంగా.
1: కాబట్టి ఆ ప్యాషన్ ఉండాలి ఫస్ట్. ఇది మనం ఏదో తల్లిదండ్రులకు నేర్పిస్తున్నారని నేర్చుకోవడం, ఏదో అందరూ నేర్చుకుంటున్నారు కదా అని ఏదో ఒక ప్రెస్టీజ్ కోసం, స్టేచర్ కోసం, అలా కాదు. నాకు సంగీతం పాడాలని ఉంది, నాకు ఇది ఇష్టం, నేను చెయ్యాలి అని ఒక ప్యాషన్ ఉన్న ఎవరైనా కూడా సాధన చేయకుండా ఉండలేరు అసలు.
0: ఖచ్చితం.
1: సాధన అనేది అది నిత్యం ఎవ్రీడే చేయాల్సిందే, అందులో ఏమీ సందేహమే లేదు అసలు.
0: నిజంగా చాలా మంచి మాట చెప్పారు మ్యామ్. ఎందుకంటే నిత్యం మన దైనందిన జీవితంలో నిద్రలేచి మన మన పనులు ఎలా కానిస్తామో, ఉద్యోగము, చదువు, బాధ్యతలు ఎలాగో, ఇది సంగీతానుబంధంతో కూడినటువంటి ఒక ప్రియమైన బాధ్యతగా స్వీకరిస్తూ మనం చేస్తే బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ని తరాలు మారినా నర నరాల్లో ఈ యొక్క సంగీతానందం, మన యొక్క భారత్ అంటే భారత భావ రాగ తాళయుక్తంగా సాగింది కాబట్టి, అలాగే ముందు తరం వాళ్ళకి, ఆ ముందు తరం వాళ్ళకి కూడా కొనసాగాలని, మీలాంటి గురువుల యొక్క ఆశీర్వాదాలతో మేము ఇలానే ముందుకు వెళ్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మ్యామ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోస్కి విచ్చేసి ఇన్ని అమూల్యమైన, అపూర్వమైన, అద్భుతమైన విషయాలని మా అందరి కోసం అందించినందుకు. సో ఇదండి ఈరోజు విన్నారు కదా సుస్వరాల సందడే సందడి, మీ ఆర్జే జయస్వితో అండ్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందన గారితో ఈ కార్యక్రమం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
1: థ్యాంక్ యూ అండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.

विद भारती एफएम 101.3। సో వెల్ మరి 3:39 PM అయిపోయింది మన క్లాక్ లో టైం. నేనైతే అందరితో సందడి చేసేసాను, సుస్వరాల సందడి. మరి ఈ సందడిని కొనసాగించమని మీ మా ఫేవరెట్ ఆర్జే నగేష్ కైతే నేను హ్యాండ్ ఓవర్ చేసేసాను. రెడీయా నగేష్ గారు? సో ఇంకెందుకు ఆలస్యం, నగేష్ మీ అందరినీ అలరిస్తారు. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ 180.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణం. విశాఖపట్నం పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జాతికి అంకితం చేశారు. ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగరవనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో సమావేశం కానున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ పరిపాలన, రెవెన్యూ శాఖకు సంబంధించిన 22A వెబ్ల్యాండ్, పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. రాష్టంలో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, ఫార్మా, బయోటెక్, మెడిటెక్, క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. స్విస్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఏపీ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో రాష్టంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి వివరించారు. రాష్టంలో పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. 22న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

పోని వేసుకున్న పూలదిగా ఊగుతుంటే బల్లే బల్లే. ఎస్, ఒకటి సాంగ్ అయితే ఇచ్చారు రాంపు జోగేశ్ శాస్త్రి గారు రిలీజ్ నుంచి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్. మరి ఆ పాట అయితే శ్రీమంత్ నుంచి విన్నారు. ఆ తర్వాత యువసేన మూవీలో నుంచి ఒక అద్భుతమైన పాట అయితే ఇప్పుడు విన్నారు రామ జోగేశ్ శాస్త్రి గారు రిలీజ్ అందించగా జెస్సీ గిఫ్ట్ అండ్ స్మిత గారు పడిన పాట అద్భుతంగా వినేశారు కదా. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 4:12 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనమైతే మరి మంచి సమయానికి వచ్చేసాం వివిధకి. మరి వివిధలో ఒకే లిరిక్సిస్ట్ అంటే మన రామ జోగేశ్ శాస్త్రి గారు మరి గురించి మరి కొన్ని పాటలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కూడా ఆయన రచనలో వచ్చిన పాటలో. సో ఒక సినిమా రూపొందాలంటే ఖచ్చితంగా ఒక కథ కావాలి, కానీ ఆ కథకి ప్రాణం పోయాలంటే మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఒక పాట రూపంలో ఉంటేనే బాగుంటుంది. కానీ ఆ పాటకి సాహిత్యాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నెన్నో పెద్ద విషయాలని గొప్ప విషయాలని చెప్పలేని మనసులోని మాటలన్నింటినీ కూడా ఒక అద్భుతంగా చెప్పగలిగేది ఒక్క 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో చెప్పేంత టాలెంట్ అనేది పాటకు ఉంటుంది. కానీ ఆ పాటలో అన్ని విషయాలు పొందుపరిచేంత శక్తి మాత్రం అన్ని విషయాలను అనుభవించి మరి ఆలోచించి పొల్లు పోకుండా రాయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే లిరిక్సిస్ట్ రచయితలమట. మరి సాహిత్యాన్ని అందిస్తూ కూడా చక్కగా కూడా ఇప్పటికీ కూడా రామజోగ శాస్త్రి గారు ఎన్నో పాటలు కొన్ని వేల పాటలు మన తెలుగుకి అందిస్తూ ఉన్నారు. సో అలాంటి పాటలు ఆయన రచించిన మరిన్ని గేయాలు మీకోసం వచ్చేస్తుంటాయి. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటల పరువళ్ళు ఫిల్మ్ సాంగ్స్ విందాం. కార్యక్రమంలో ముందుగా మల్లేశ్వరి చిత్రం నుంచి కుమారస్వామి పాడిన పాట

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: తర్వాత పాట ఘర్షణ చిత్రం కోసం కేకే సుచిత్ర పాడిన పాట

కార్యక్రమంలో వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ ODOP అనగా దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి అంతర్జాతీయ గుర్తింపు, ఉపాధి అవకాశాలు మరియు మార్కెట్ సౌకర్యం కల్పించే ఒక కేంద్రం. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ పథకంగా చెప్పుకోవచ్చు. ఈ పథకం గురించి ఉద్దేశాలు చూసుకున్నట్లయితే, సమతుల్య అభివృద్ధి, ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేక వస్తువులు, చేతి వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా అన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం దీని యొక్క ఉద్దేశం. ఇక ఉపాధి కల్పన చూసుకున్నట్లయితే, స్థానిక కళాకారులు, రైతులు మరియు సూక్ష్మ పరిశ్రమలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరగడం, అంటే మెరుగుపరగడం. నాణ్యత, బ్రాండింగ్ విషయానికి వస్తే, ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతను జోడించి నాణ్యతను పెంచి గ్లోబల్ మార్కెట్కు పరిచయం చేయడం ఈ వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ యొక్క ఉద్దేశం. ఈ పథకం యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే, వ్యవసాయ మరియు హస్తకళలు. ఇందులో కేవలం వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా స్థానికంగా తయారయ్యే హస్తకళలు, నేత వస్త్రాలు మరియు ఆహార పదార్థాలు కూడా ఈ భాగంలోనే కలవు. ఇక ఆ తర్వాత వోకల్ ఫర్ లోకల్ గురించి తెలుసుకుందాం. వోకల్ ఫర్ లోకల్ అంటే మన దేశంలో, మన ప్రాంతంలో స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు వాటిని ప్రోత్సహించడం. అర్థం ఏమిటంటే, స్థానిక వస్తువులను మరియు సేవల గురించి మాట్లాడడం, వాటిని ఆచరించడం, మన దేశ తయారీదారులకు మద్దతు ఇవ్వడం. భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆత్మనిర్భర్ భారత్, స్వయం సమృద్ధి భారత్ సాధనలో భాగంగా ఈ వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని దేశ ప్రజలకు అందించడం జరిగింది. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మనం దేశంలోని చేనేత కార్మికులు, కుటీర పరిశ్రమలు, చిన్న వ్యాపారులు మరియు స్థానిక తయారీదారులకు ఉపాధి ఎక్కువగా లభిస్తుంది. దిగుమతులను తగ్గించి దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక గ్లోబల్ స్థాయి గురించికైతే, మొదటి స్థానికంగా మన వస్తువులను ఆదరించి వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ ద్వారా నాణ్యతను పెంచుకుంటూ భవిష్యత్తులో వాటిని ప్రపంచ మార్కెట్లకు విస్తరించడమే లోకల్ ఫర్ గ్లోబల్ యొక్క లక్ష్యం.

స్త్రీ అన్న గురించి చూసినట్లయితే, స్త్రీ అన్న అంటే తెలుగులో చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు, మిల్లెట్స్ అని కూడా ఇంగ్లీషులో అంటారు. వీటిలో అపారమైన పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు మరియు పర్యావరణ అనుకూలత కారణంగా భారత ప్రభుత్వం మిల్లెట్స్కు గౌరవపూర్వకంగా స్త్రీ అన్న అని పేరు పెట్టింది. స్త్రీ అన్న అంటే ధాన్యాలలో శ్రేష్టమైనది అని అర్థం. వివిధ రకాల చిరు వస్తువులు కొన్ని తెలుసుకుందాం. కొర్రలు, కొర్రలను ఆంగ్లంలో పోక్స్ టెయిల్ మిల్లెట్ అంటారు. రాగులను ఫింగర్ మిల్లెట్స్ అని, జొన్నలను సోర్గమ్స్ అని, సజ్జలను పియర్ల్ మిల్లెట్స్ అని, సామలను లిటిల్ మిల్లెట్స్ అని, ఆరికలను కోడో మిల్లెట్స్ అని అంటారు. అయితే వీటి వలన ముఖ్య ప్రయోజనాలు ఏమిటంటే, ఇవి గ్లూటెన్ రహిత ఆహారం, వీటిలో పీచు పదార్థం అంటే కాల్సియం మరియు ఐరన్ అధికంగా ఉంటుంది. మధుమేహం, డయాబెటిస్, ఊబకాయం మరియు గుండె జబ్బులను నియంత్రించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: కార్యక్రమంలో తర్వాత యోగి చిత్రం నుంచి టిప్పు సునీత పాడిన పాట విందాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: తర్వాత పాట చిరుదల్లు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, విశాల్ వందే మాత్రం పాడిన పాట విందాం.

తర్వాత ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా గత వారం నుంచి మనం కొన్ని విశేషాలు తెలుసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మరికొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం జరుపుకునే వన్యప్రాణి వారోత్సవాలు 72 వన్యప్రాణి వారోత్సవాలని మనం ముందే తెలుసుకున్నాం. భారతీయ వన్యప్రాణి బోర్డు అంటే ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ చొరవతో 1952 సంవత్సరంలో మొదటిసారిగా ఈ యొక్క వారోత్సవాలు ఆలోచనకు రూపుదిద్దుకోవడం జరిగింది. ప్రకృతిని వన్యప్రాణులను అమితంగా ప్రేమించిన మహాత్మా గాంధీ జయంతి రోజున అంటే 2 అక్టోబర్ ఈ ఉత్సవాలు ప్రారంభం కావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది.

వాటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేల్లో ఫాతిమా స్కూల్లో వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. వన్యప్రాణులను హింసిస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని ఎఫ్ఆర్ఓ హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా అటవీ అధికారి కేఎం నయీం, అటవీ సహా అధికారి సిహెచ్ఈ పెద్దయ్య గారు పాల్గొనడం జరిగింది. వీరితో పాటు ఇతరుల అధికారులు కూడా ఈ వారోత్సవాలలో పాల్గొన్నారు. అయితే కేఎం నయీం గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, వన్యప్రాణులను కాపాడడం మనందరి బాధ్యత కర్తవ్యంగా చెప్పుకొచ్చారు. చెట్లను నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలని అనే అంశాలపై నయీం గారు పిల్లలకు వివరంగా ప్రసంగించడం జరిగింది. దానిలో భాగంగానే పాఠశాలలో కొన్ని పోటీలు కూడా ఏర్పాటు చేశారు. అవేమిటంటే జంతువుల బొమ్మలు గీయడం, వ్యాసరచన మరియు పిల్లలకు క్విజ్ పోటీలు ఏర్పాటు చేయడం, ఇటువంటివన్నీ నిర్వహించి వన్యప్రాణులపై విద్యార్థులకు పూర్తి అవగాహన పెంచే ప్రయత్నం చేయడం జరిగింది. వీటితో పాటు వన్యప్రాణులను హింసిస్తే ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటుంది అనేటువంటి వాటిపై కూడా అవగాహన ఏర్పాటు చేశారు. వన్యప్రాణులను హింసించిన, అక్రమంగా వేటాడిన వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు ప్రజలకు, అటు పిల్లలకు ఈ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరించడం జరిగింది. ఇది ఈనాటి కార్యక్రమంలోని కొన్ని వివరాలు.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం నుంచి కార్తిక్ హరిణి పాడిన పాట విందాం.

ఈ రాత్రి 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 222-722. శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి పాటలను విని వినిపించగలుగుతాం.

మీరు ఇంతవరకు పాటల పరవళ్ళు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇవవాణి

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో ఎడ్యుకేషన్ విద్య గురించి తెలుసుకుందాం.

ఉద్యోగ సమాచారం. ఏపీపీఎస్సీలో 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఉద్యోగ వేటలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. వారికి ఒక శుభవార్తను చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. ఏపీపీఎస్సీలో 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 196. అర్హత, సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్సులో ఉత్తీర్ణులవ్వాలి. ఎంపిక విధానం సింగిల్ లెవెల్లో ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఈ రెండింటి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 13 అక్టోబర్. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 2 నవంబర్. వెబ్సైట్ psc.ap.gov.in వెబ్సైటును అభ్యర్థులు సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.

ఇక ఇదే ఏపీపీఎస్సీ 73 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వీటి వివరాలు తెలుసుకుందాం. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సబార్డినేటివ్ సర్వీసులలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 73. ఇక పోస్టుల వివరాలు వచ్చేసరికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సోషల్ వెల్ఫేర్ సబార్డినేటివ్ సర్వీస్ 21, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ 23, బ్యాక్వర్డ్ క్లాసెస్ సబార్డినేటెడ్ సర్వీస్లో 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. ఎంపిక విధానం ఇది కూడా సింగిల్ లెవెల్లో ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 9 అక్టోబర్, చివరి తేదీ 29 అక్టోబర్. అంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభించినాటి నుంచి కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. వెబ్సైట్ psc.ap.gov.in వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థుల వివరాలు తెలుసుకొని ఈ యొక్క ముఖ్యమైన పోస్టులకు దరఖాస్తు చేసుకుంటారని మనవి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో ఈరోజు విద్య, ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. తెలుగులో విద్య అనగా జ్ఞానాన్ని లేదా నైపుణ్యాలను సంపాదించడం, చదువుకోవడం లేదా బోధన పొందడం. దీనినే ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు. మనసులలో నిగూఢంగా ఉన్న ప్రతిభను, జ్ఞానాన్ని బయటికి తీసుకురావడం, సంస్కృతికి సాంప్రదాయాలను, భావితరాలను అందించడము, పాఠశాలలు, గురువుల ద్వారా పరిజ్ఞానాన్ని పొందడం, ఇదే ఎడ్యుకేషన్ లేదా విద్య యొక్క అర్థం, పరమార్థం, ప్రాముఖ్యతని చెప్పుకోవచ్చు. అయితే 2026-27 సంవత్సరానికి విద్యలో వచ్చిన మార్పులు, తెచ్చిన సంస్కరణలు, పేద విద్యార్థుల కోసం, పేద విద్యార్థులకు చదువుకునే స్తోమత లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా సహాయపడుతుంది అనే కొన్ని అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు 6534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో 2937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 3597 ఎస్జీటీ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే స్కూల్ అసిస్టెంట్కు నెలకు 12,500 రూపాయల గౌరవ వేతనము, ఎస్జీటీకి 10,000 రూపాయల గౌరవ వేతనం కూడా ప్రకటించింది. ఇంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం అనేటువంటి ఒక చక్కని పథకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే పథకాన్ని ఏర్పాటు చేసి ఈ పథకంను 2026 సంవత్సరం నుంచే అమలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్సీ విద్యార్థులతో పాటు బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, చదువుకోలేని స్థితిలో

ఉన్నటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళన్ని వర్గాలకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీకి వెళ్ళి, విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఇక జాతీయ స్థాయిలో విద్యలో వచ్చినటువంటి మార్పులు ఏమిటంటే, జాతీయ స్థాయిలో ఒక సంవత్సర బీఈడి కోర్సు, అదేమిటంటే జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఒక సంవత్సర బీఈడి కోర్సును, అంటే ఎన్సీటీఈ, మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా 4 సంవత్సరాల యూజీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన వారు 1 సంవత్సర బీఈడి చేయడానికి అర్హులుగా పరిగణించబడతారు. ఇది ఉద్దేశం. ఏపీ టెట్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను 2026 వరకు నిర్వహిస్తుంది. వీటి వివరాలు ఏదో తెలుసుకుందాం. ఏపీ టెట్టు 2026 పరీక్ష షెడ్యూల్ ప్రకారం హాల్ టికెట్లు 5 అక్టోబర్ 2026 నుంచి అందుబాటులో ఉండడం జరిగింది. పరీక్షలు 11వ తారీఖు నుంచి 21 అక్టోబర్ 2026 వరకు జరుగుతాయి. ఫలితాలు 15 నవంబర్ 2026 విడుదల అవ్వటం జరుగుతుంది. ఇది విద్య గురించిన కొన్ని వివరాలు. మరొక పాట విందాం.

అబ్బాయి కావాలని డాష్ ఇచ్చాడు. చూసుకోవాలి కదా అని అంటే మీ అన్నయ్య మాత్రం అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లొచ్చు, నేను మాత్రం డాష్ ఇవ్వకూడదా అని అన్నాడు. స్కూల్లో అందరూ నవ్వుతున్నారమ్మా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికి దక్షిణాల్లో హిందీలోను, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ज्यादा बोनस अपनों के लिए सबसे सही आखिरी लाइफ इससे बेहतर कुछ नहीं.
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమే.

0: లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన భారత నౌకా నిర్మాణ, రక్షణ రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ నిర్మించిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ ఐఎన్ఎస్ సూర్య ఆయన సమక్షంలో జలప్రవేశం చేసింది. అదేవిధంగా స్లిప్ వే 4తో పాటు 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియాత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ హెచ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర తొలి స్వదేశీ నౌక జలఉష తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల వరకు హెచ్ఎస్ఎల్ ప్రయాణం గర్వించదగ్గదన్నారు. దేశ మారిటైమ్ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని చెప్పారు. భారత నౌకా నిర్మాణ సంస్థలు కేవలం స్వావలంబన సాధించడానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
1: గ్లోబల్ కాంపిటీటివ్నెస్ హమారి అగలీ బడీ ఛలాంగ్ హై. భారత్ కో ఐసీ ఇన్సిటి ప్రాప్త్ కర్నీ హోగి జహాన్ హమారే షిప్ యార్డ్ కేవల్ ఇండియన్ నేవీ కే లియే నహీ బల్కి ఫ్రెండ్లీ దేశన్స్ ఔర్ ఇంటర్నేషనల్ మార్కెట్ కే లియే భీ షిప్స్ ఔర్ మారిటైమ్ సర్వీసెస్ ఉపలబ్ధ కరా సకే. హమే షిప్స్ కే సాథ్ సాథ్ మారిటైమ్ టెక్నాలజీ, షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఔర్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టీజ్ కే క్షేత్ర మే భీ గ్లోబల్ ప్రెజెన్స్ అప్నీ బనానీ హోగి.
0: రాష్ట్రంలోని మహిళా సమాజానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది 15వ తేదీన ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకుందని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారంటే ఈ పథకం రాష్ట్ర మహిళల జీవితాల్లో ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చదువుకునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డలకు ఉచిత బస్సు శక్తినిచ్చిందన్నారు. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను అందిస్తోందన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా మహిళలు 3,550 కోట్ల రూపాయల మేర ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేయటంలో కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వెనుకబడిన వర్గాలు, బీసీలకు న్యాయం చేసేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఈ అంశంపై పలువురు రాష్ట మంత్రులతో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపెరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని తెలియజేస్తూ,
2: కోర్టుని సంపూర్ణంగా రెస్పెక్ట్ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, కానీ అవకాశం ఉన్నప్పుడు కూడా మేము వదులుకోకుండా దాన్ని సంపూర్ణంగా ఒక ప్రయత్నం చేయాలనే ఈరోజు మంచి లాయర్ని పెట్టి సబ్జెక్ట్ ని పూర్తిగా స్టడీ చేసి దాని మీద డెడికేటెడ్ గా కమిషన్ ఒకటేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయించి ఆ సర్వే తాలూకా డేటాని కూడా ఈరోజు కోర్టుకి సబ్మిట్ చేసి అది చేసే విధంగా ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందరం కోరుకుందాం, ఇది ఖచ్చితంగా జరగాలి. బీసీలకి ఆ రిజర్వేషన్ రావాలి. వస్తే సుమారు 16,800 పోస్టులు బీసీలకు వస్తాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జనసేవాసే దేశసేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు చర్య గురించి ఈరోజు తెలుసుకుందాం. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జమ్మూకాశ్మీర్కు

0: వర్తించిన ప్రత్యేక రాజ్యాంగపరమైన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుని భారత రాజ్యాంగంలోని నిబంధనలు అక్కడ కూడా విస్తృతంగా అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దును కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా తీసుకున్న కీలక చర్యగా పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఒకే రాజ్యాంగ వ్యవస్థ, సమాన చట్టపరమైన హక్కులు ఉండేలా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ది, రహదారులు, విద్యుత్, ఆరోగ్య రంగాల్లో అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: దేశ్ ప్రథమ్ కి భావన సే కామ్ హోతా హై తో కోయి బి నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే हमारी सरकार ने जो नीतियां बनाई, जो निर्णय लिए, वो संविधान की गरिमा को पुनर्स्थापित करने वाले रहे हैं. आर्टिकल 370 हटने के बाद आज पूरे देश में भारत का संविधान लागू है.
0: రాష్ట వ్యాప్తంగా 4500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. అందులో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లా జనార్దనపురం జొన్నపాడు గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 267 నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించి గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటమే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామస్తులు నగరాలకు వెళ్లే పని లేకుండా పక్కా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్లోనూ 105 రకాల అత్యవసర మందులు, 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, 71 రకాల వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కర్నూలు నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రావడంతో ఇంటింటి చెత్త సేకరణ మరింత పటిష్టంగా జరుగుతోందని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వెంకటరమణ కాలనీలో ఉన్న జీటీఎస్ స్టేషన్లను కమిషనర్ చల్లా ఓబులూసుతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కెఆర్ రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. ఆదౌ ముఖ్య వార్తాః. रक्षामन्त्रिणा राजनाथसिंहेन अद्य विशाखापत्तनम् नगरे हिन्दुस्तान शिपयार्ड लिमिटेड इत्यत्र फ्लीट सपोर्ट शिप 1 इति नौ व्यूह सहायक पोतः समुद्घाटितः. अथ फ्लीट सपोर्ट शिप 5 इति पोतस्य च आधारशिला स्थापिता. तमिलनाडु पुडुचेरी पश्चिम बंगालानां पंच विधानसभासनेभ्यः अथ असमस्य एकस्य लोकसभासनस्य च कृते जाते उपनिर्वाचने मतदानं प्रवर्तते. भारतस्य राष्ट्रिय दूर चिकित्सा सेवया ई संजीवनी इत्यनया 50 कोटितः अधिक दूर परामर्शाणां महत्वपूर्णं सीमाचिह्नम् अवाप्तम्. विश्ववित्तकोषेण वर्तमान वित्तवर्षाय भारतस्य जीडीपी इत्यस्य वृद्ध्यनुपातस्य पूर्वानुमानं पूर्वनिर्धारितात् 6.6% संवर्ध्य 7.1% कृतम्. अपि च पुरुष क्रिकेट क्रीडायां भारत वेस्ट इंडीज दलयोः मध्ये 20-20 अन्ताराष्ट्रीय

0: निर्वाचने मतदानं प्रवर्तते। तमिलनाडु राज्ये मधुरान्तकं धारापुरं चेत्येतयोः, पुडुचेर्यां थट्टन चावडी इत्यत्र, पश्चिम बंगाल राज्ये च रेजीनगर नन्दीग्रामयोः मतदानं प्रचलति। असमस्य एकमेव लोकसभासनाय नगांव नगरे मतदानं प्रवर्तते। अवधेयास्पदमिदं यत् मतगणना शुक्रवासरे भविष्यति। अद्य विशेष गहन पुनरीक्षण प्रक्रियायां कथित अनियमिततानां तथा मुख्य निर्वाचनायुक्तस्य ज्ञानेश कुमारस्य पदच्युतेः च याचनां कृत्वा विपक्षदलैः संसद भवनात् राष्ट्रिय राजधानी स्थितस्य भारत निर्वाचनायोगस्य मुख्यालयं निर्वाचन सदनं प्रति विरोध प्रदर्शन यात्रा आयोजिता। निर्वाचनायोगं प्रति गच्छन् तेषां समूहः सुरक्षा कर्मचारिभिः आकाशवाणी भवनस्य समीपे एव निरुद्धः। अनन्तरं लोकसभायां विपक्षनेता कांग्रेस सांसदश्च राहुल गांधी अन्यैः दलनेतृभिः समर्थकैश्च सह आकाशवाणी भवनं प्रविष्टवान्। ततः पूर्वं कांग्रेस दलाध्यक्षः राज्यसभायां विपक्षनेता च मल्लिकार्जुन खड्गे, राहुल गांधी तथा अन्य दलानां विपक्षी सांसदाः संसद मार्गे विरोध प्रदर्शनं कृतवन्तः। एतदन्तरे भाजपेति दलस्य प्रवक्त्रा सुधांशु त्रिवेदिना इति प्रक्रियायाः विरोधं तथा आकाशवाणी भवने राहुल गांधिनः अनधिकृत प्रवेशं च आधृत्य कांग्रेस नेतुः आलोचना कृता। भारतस्य राष्ट्रिय दूर चिकित्सा सेवया ई संजीवनी इत्यनया 50 कोटितः अधिक दूर परामर्शानां महत्वपूर्णं सीमाचिह्नम् अवाप्तम्। अनया उपलब्धया देशव्यापी नागरिकेभ्यः गुणवत्तापूर्ण स्वास्थ्य सुविधाः सुलभतया मितव्ययेन अथ च समदृष्ट्या प्रापयितुं प्रशासनस्य अंकीय प्रविधेः उपयोग प्रयासः सफलतां गतः। रक्षा मन्त्रालयेन भारतीय नौसेनायाः पोतेभ्यः ब्रह्मोस अग्नि नियन्त्रण प्रणाली तथा प्रक्षेपक यन्त्राणां क्रयणार्थं ब्रह्मोस एरोस्पेस प्राइवेट लिमिटेड इत्यनेन सह 60+ 600 कोटि रूप्यकाधिक मूल्यानाम् अनुबन्धः कृतः। अयम् अनुबन्धः बाय इत्यस्याः श्रेण्याः अन्तर्गतं कृतः। विश्ववित्तकोषेण वर्तमान वित्तवर्षाय भारतस्य जीडीपी इत्यस्य वृद्ध्यनुपातस्य पूर्वानुमानं पूर्वनिर्धारितात् 6.6% संवर्ध्य 7.1% कृतम्। इदं संशोधनम् अपेक्षित वृद्धेः अपेक्षया अधिक दृढ विकासाधारम् अवलम्ब्य कृतम्। भारतर्तु विज्ञान विभागेन अद्य केरलम्, माहे, दक्षिणान्तरिक कर्णाटक, तमिलनाडु, पुडुचेरी, कराईकल चेत्येतेषां केषुचित् स्थलेषु प्रबल वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। पुरुष क्रिकेट क्रीडायां भारत वेस्टइंडीज दलयोर्मध्ये पञ्चस्पर्धात्मिकायाः 20-20 अन्ताराष्ट्रिय प्रतिस्पर्धायाः प्रथमं द्वन्द्वम् अद्य सायं लखनऊ नगरे सम्पत्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी मार्कापुरम् केन्द्रं प्रसार విశేషాలు ఈ పూట రేపు ఉదయం పూట కార్యక్రమంలోని ప్రసార విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా 6:35 స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు విందాం. 7:00 ఆహారం ఆరోగ్యం కార్యక్రమం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలలో డ్రోన్స్ వినియోగం అంశం గురించి. పశ్చిమ గోదావరి జిల్లా గూడెం విఆర్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశ్వర గారితో పరిచయం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 దార్శనిక భారత్ ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి. ఇక 8:15 మైమరిచేలా సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలతో పాటు సుధీర వర్మ పుట్టినరోజు కొన్ని వివరాలు.

దర్శకుడు సుధీర వర్మ పుట్టినరోజు గురించి నాకు కొన్ని వివరాలు వింటారు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి, 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి, 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలకు ఫోన్ చేసిన శ్రోతలకు అలనాటి మధురాలలో వారికి ఇష్టమైన పాట వినవచ్చు. 10 గంటలకు హరికథ, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట కార్యక్రమంలోని ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇకటి రేపటి ప్రసారాలు విందాం. రేపుదయం 6:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో తల్లి తండ్రి గురువు దైవం శ్రీ వరికూటి కోటయ్య గారి వ్యాఖ్యానం. 6:35 రైతుకు సందేశం ఈ కార్యక్రమంలో పశు పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పశు వైద్యాధికారి డాక్టర్ పి రమారంగస్వామి గారితో పరిచయం. ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 ఆహారం ఆరోగ్యం కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. ఇక రేపుదయం 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో గర్భస్థ శిశు ఆరోగ్యం, గర్భస్థ పిండ పరీక్షలు నియంత్రణ చట్టం గురించి డాక్టర్ సిహెచ్ఈ కనకదుర్గ గారితో పరిచయం. 7:45 హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్ సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విజయవాడ నుంచి. 8:35 మనసు పలికే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు కోరుకునే పాటలు. 9:30 మార్కాపురం మహారాణులు అతివల గేమ్స్, ఇది కూడా ప్రత్యక్ష కార్యక్రమమే, ఫోన్ ఇన్ కార్యక్రమం. 10:00 ప్రజాసేవలో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలపై 2025 ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపు ఉదయం పూట ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు విందాం కార్యక్రమంలో. ముందుగా లవకుశ చిత్రం నుంచి పి సుశీల పి లీలా పాడిన పాట విందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: తర్వాత పాట రాఘవేంద్ర చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ కల్పన పాడిన పాట విందాం.

0: ఓకే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తరువాతి పాట శివరామరాజు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం.
1: తర్వాత పాట శ్రీమంజునాథ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ పాడిన పాట.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమంలో ఆహారం ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన జీవితం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మనిషికి ఆహారం తీసుకునే విధానంలోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఇందులో మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంలోనే ఉంది. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు సంయుక్తంగా 1982 సెప్టెంబర్ 1 జాతీయ పోషకాహార దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం దేశంలో పోషక ఆహార లోపాలను అధిగమించడానికి తీసుకొచ్చిన ఆహార వివిధ పోషకాలపైన అవగాహన పెంపొందించారు. నేటి బాలలే రేపటి పౌరులు కావున చిన్నపిల్లల

కిశోర బాలికలకు, ఎదిగే పిల్లలకు అందరికీ మంచి పోషణను అందించి భవిష్యత్తులో ఆరోగ్యకరమైన భారతంను నిర్మించడంలో మనమందరం భాగం కావాలనే ఉద్దేశంతో ఇటు కేంద్ర ప్రభుత్వాలైతేనేమి, అటు రాష్ట్ర ప్రభుత్వాలైతేనేమి ప్రజల ఆరోగ్యం కొరకు ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలోని కొన్నింటిని తెలుసుకుందాం. ఆకుకూరలలో బచ్చలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఇనుము, ఫోలెట్ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఈ ఆకుకూరలు కంటికి, ఒంటికి చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఇక పండ్ల విషయానికి వస్తే జామ, దానిమ్మ, బెర్రీ పండ్లు, ఈ పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఏదైనా రోగం బారిన పడినప్పుడు మనిషి అకస్మాత్తుగా తగ్గిపోకుండా, పూర్తిగా తగ్గిపోకుండా కొంతవరకు శక్తిని పెంచి ఆ రోగాన్ని తట్టుకునే విధంగా మానవ శరీరానికి సహాయపడుతుంది. అయితే తృణధాన్యాల విషయానికి వస్తే జొన్న, ఓట్స్ వంటివి మానవుల్లో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనిషి తినే ఆహార పదార్థాలలో జీర్ణక్రియను మెరుగుపరిచేది ఏవైనా పదార్థాలు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా తృణధాన్యాలుగా చెప్పుకోవచ్చు. మనం తినే ఆహారం కంటే తృణధాన్యాల్లో ఉండే, తృణధాన్యాలతో చేసుకున్నటువంటి కొర్రన్నం అయితేనేమి, రాగి సంగటి అయితేనేమి, ఇవి జీర్ణము తొందరగా అవుతాయి. అంటే తిన్న తర్వాత మళ్ళీ ఆకలి తొందరగా అవుతుందన్నమాట. ఇటువంటి జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మనం ఎంచుకున్నప్పుడు జీర్ణక్రియ కూడా సరిగ్గా పనిచేస్తుంది. అయితే బాదము, నువ్వులు, వాల్నట్స్ శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా అందిస్తాయి. ఇవి ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో కొన్ని వివరాలు, చిట్కాలు తెలుసుకున్నాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7 నుంచి 8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తుందని చెప్పారు.
1: देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स

0: అథారిటీ కా నిర్మాణ్ కియా జాయేగా.
1: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
0: ఏ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈ ఆర్ ఫినాన్స్ మినిస్ట్రీకే సహయోగ సే చలేగా లాంగ్ టర్మ్ ఎక్విటీ క్యాపిటల్ ప్రొవైడ్ కర్నా ఏ గ్రోత్ ఫండ్ కా మేజర్ ఆబ్జెక్ట్ ప్రొఫెషనలీ మేనేజ్ హోగా జిస్ తరహ సే గ్రోత్ కా పొటెన్షియల్ హో జిన్ ఎంఎస్ఎంఈస్ మే ఉన్ ఎంఎస్ఎంఈస్ కో ఇస్మే సెలెక్ట్ కియా జాయేగా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ ఇండస్ట్రీ బాడీస్ ప్లస్ బ్యాంక్స్ ఇన్ సబ్ కా ఇన్పుట్ లేకే ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కో సంచాలిత్ కియా జాయేగా.
1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ధి ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేత సహాయంతో నకిలీ వీడియోలను సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయం

0: లో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. క్రికెట్. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించినవారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటెరస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటెరస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.

0: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం. ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశులు గారితో పరిచయం.
3: డాక్టర్ చెన్నకేశులు గారు నమస్కారం సార్.
4: నమస్కారం మధు గారు.
3: సార్, మీరు వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్లో అసోసియేట్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో పనిచేస్తున్నారు కదండి.
4: అవును సార్.
3: ఈరోజు రైతు సోదరులకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సహజంగా వ్యవసాయంలో మనం డ్రోన్లు ఉపయోగిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో.
4: అవును సార్.
3: కొత్త సాంకేతికత యూజ్ చేసుకుంటూ అందులో మళ్ళీ ఏఐ కూడా తీసుకొస్తున్నారు.
4: అవును సార్.
3: ఇదే సాంకేతికతని మనం డ్రోన్లని ఉద్యాన పంటల్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? అసలు ఉపయోగించడానికి అవకాశం ఉందా? ఉంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని రైతు సోదరులు ఉపయోగించాలి? తదితర విషయాలు మీ దగ్గర తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. ముందుగా చెప్పండి, అసలు సాంప్రదాయ వ్యవసాయానికి అంటే ట్రెడిషనల్గా చేసే మనం వ్యవసాయానికి డ్రోన్లు ఉపయోగించి చేసే వ్యవసాయానికి తేడా ఏంటి?
4: ముఖ్యంగా చెప్పాలంటే సార్, మనకి ఉద్యాన పంటలు అనేవి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు సార్. అతి సున్నితమైన పంటల కేటగిరీలో మనకి కూరగాయ పంటలు, పూల తోటలు వస్తాయి సార్. కొంచెం హార్డ్గా ఉండేటువంటి పంటలు చూస్తే పండ్ల తోటలు వస్తాయి. జామ తోటలు కానీ, మామిడి తోటలు, నిమ్మ తోటలు, బత్తాయి తోటలు అలాంటివి వస్తాయి సార్. మూడో కేటగిరీకి వచ్చేసరికి ఎత్తైన చెట్లు కలిగి ఉన్నటువంటి పంటలు, ప్లాంటేషన్ క్రాప్స్ సార్. అవి కొబ్బరి తోటలు, ఆయిల్ పామ్ తోటలు ఇవన్నీ వస్తాయి సార్. కూరగాయల పంటల్ని మరియు పూల మొక్కల్ని మనం మేనేజ్ చేసేటప్పుడు ఇవి చాలా సున్నితమైన పంటలు సార్. దానితోపాటు మనం అతి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి సార్. మనకి నిరంతర పర్యవేక్షణ అవసరం కూరగాయల పంటలు కానీ పూల తోటలు కానీ మనం పండించేటప్పుడు. కావున మనం ఏ టైంలో వాటికి తెగుళ్ళు సోకినా లేదా పురుగులు ఆశించినా మనం ఖచ్చితంగా గుర్తించాలి సార్. సరైన సమయంలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనము ఎంత మోతాదులో మందు వేయాలో, ఏ రకమైన మందు వేయాలో, ఏ టైంలో వేయాలో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రోజుల్లో చూసుకుంటే కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది సార్. దానిని మనం అరికట్టాలంటే ఈ డ్రోన్లను ఉపయోగించడం ద్వారా మనం దాన్ని అరికట్టవచ్చు సార్. అది ఒక మార్గం సార్. అదేవిధంగా సార్, మనం పండ్ల తోటలకి పిచికారీ చేయాలంటే అది మొక్క నుంచి ఇంకో మొక్కకు దూరం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణంలో అవి సాగు చేస్తుంటారు. వాటిని ఏదన్నా తెగుళ్ళు కానీ పురుగు మందులు కానీ ఆశించినప్పుడు మనుషుల ద్వారా కానీ మనం స్ప్రే చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్ల ద్వారా కూడా స్ప్రే చేస్తున్నారు. అది కూడా ఎక్కువ టైం పడుతుంది. వాటిని అన్నింటినీ అరికట్టాలంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి పంటలని తక్కువ టైంలో మనం డ్రోన్లు ఉపయోగించి సమర్థవంతంగా మనం స్ప్రే చేయొచ్చు సార్. ఈ మూడో కేటగిరీకి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా మనకి ఒకటి ఆయిల్ పాము మరియు కొబ్బరి మొక్కలు, ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి సార్. వీటికి స్ప్రే చేయాలంటే చాలా ఎనర్జీ, పవర్ అవసరం. సో మనుషులు అక్కడ దాకా ఎక్కి స్ప్రే చేయాలంటే చాలా కష్టమైన పని. ఇలాంటి పంటల్లో ముఖ్యంగా డ్రోన్లు ఉపయోగించినట్లయితే చాలా ఉపయోగం ఉంది సార్. మన టైంతో పాటు పురుగు మందుల్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
3: మరి ఉద్యాన పంటల్లో సార్ ఈ రైతులకి వ్యవసాయ డ్రోన్లు ఏ విధంగా ఉపయోగపడతాయంటారు?
4: అది ఇప్పుడు చెప్పినట్టుగానే సార్, మనకి మొట్టమొదటిసారిగా ఈ రోజులో చూసుకున్నట్లయితే కూలీల కొరత చాలా అధికంగా ఉంది సార్. దానిని అధిగమించవచ్చు, ఫస్ట్ పాయింట్ సార్. రెండోది, డ్రోన్లు ఉపయోగించడం వలన మనకి దాని నుంచి వచ్చే స్ప్రే ఎలా ఉంటుందంటే చాలా మైక్రో డ్రాప్లెట్స్ అన్నమాట. మైక్రో డ్రాప్లెట్స్ వలన ఆకు కింది భాగంలో కూడా మనకి పిచికారీ చేయబడి అది పురుగు కానీ లేదా వ్యాధి కానీ కంట్రోల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మనం స్ప్రేల ద్వారా కొట్టినప్పుడు ఇలాంటి ఎత్తైన మొక్కల్లో ఎలా జరుగుద్ది అంటే పైభాగానికి మందు వెళ్ళదు అన్నమాట, కింద నుంచి కొడతాం. సో వీటి ద్వారా పైనుంచి కొట్టినప్పుడు మనకి పీడనం అనేది కిందకి కూడా వెళ్తుంది కాబట్టి ఆకుల లోపల కూడా చొచ్చుకుని వెళ్తుంది సార్, మైక్రో డ్రాప్లెట్స్ వలన. ఆ విధంగా మనం చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది సార్.
3: కానీ సార్, డ్రోన్లు అంటే మన రైతు సోదరులకి ఒక అపోహ ఉంది, దీనికి చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నాయి కదా, మరి దానికి రైతులకి ఏమిటి ఉపయోగం?
4: మొట్టమొదటిసారిగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ దీర్ఘకాలంలో చూస్తే డ్రోన్లు ఉపయోగించడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, కూలీల కొరతను అధిగమించవచ్చు. కూలీల కొరత అధిగమించడంతో పాటు టైమ్లీ అప్లికేషన్ అన్నమాట, మనకి ఎప్పుడైతే అవసరమో వెంటనే మనం మందుని పిచికారీ చేయవచ్చు. అదేవిధంగా మన వాతావరణం

0: దృశ్యాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు సార్. మనుషుల ద్వారా కానీ లేదా మన స్ప్రేల ద్వారా కానీ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత భాగం ఏమో నేల మీద పడుద్ది, కొంత భాగం మొక్కల మీద కూడా పడుతుంది. సో ఆ విధంగా కొంత కెమికల్ అనేది వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా మనకి నేల మరియు వాటర్ బాడీస్ కూడా పొల్యూషన్ ఏర్పడి వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది సార్. అదేవిధంగా మనకి స్ప్రేయర్ల ద్వారా స్ప్రే చేసేటప్పుడు దాదాపు 200 లీటర్ల నీటిని నింపి దానిలో కెమికల్ వేస్తాం. మన డ్రోన్ల ద్వారా జనరల్గా 10 నుంచి 15 లీటర్ల కెపాసిటీ గల డ్రోన్లు మాత్రమే ఉంటాయి. సో ఆ 10 లీటర్ల నీటిని మాత్రమే వాడి మనం కెమికల్ని అప్లై చేస్తాం సార్. ఈ రకంగా చూస్తే మనకి దాదాపు 90% వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఇప్పుడు పరిస్థితుల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. సో ఇలాంటి సమయాల్లో నీటిని ఆదా చేయడం ఎంతో అవసరం సార్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం డ్రోన్లు ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి
1: సార్. డాక్టర్ చెన్నకేశులు గారు, డ్రోన్లు మనం ఇంతవరకు పురుగు మందులు చల్లడానికి వీటికే చెప్పుకుంటూ వచ్చాం, కేవలం వీటికేనా లేదా ఇంకేమైనా ఉపయోగాలు కూడా ఉన్నాయంటారా?
0: చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి సార్ డ్రోన్లను ఉపయోగించి. ఫస్ట్ క్రాప్ హెల్త్ మానిటరింగ్ అంటాం సార్. మొక్కల యొక్క ఆరోగ్యాన్ని మనం మానిటర్ చేయవచ్చు, అది ఒకటి సార్. దాన్ని ఎలాగంటే మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు మరియు ఇతర సెన్సార్స్ ఉపయోగించి మనం ప్లాంట్ హెల్త్ని మనం మానిటర్ చేయవచ్చు సార్. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వాటిని ఉపయోగించి రియల్ టైం క్రాప్ యొక్క మానిటరింగ్ చేయవచ్చు సార్. అదేవిధంగా ఒకవేళ మొక్కకి ఏదైనా మూలకాలు లోపించినట్లయితే దానిని కూడా మనం గుర్తించవచ్చును ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా. రెండవది మనం ఫ్లడ్ కంట్రోల్ కూడా చేయవచ్చు సార్. ఫ్లడ్ కంట్రోల్స్లో మనకి డ్రోన్స్ని ఉపయోగించవచ్చు. తర్వాత ఇరిగేషన్ కూడా చేయవచ్చు సార్. ఇరిగేషన్ ఎలాగంటే మన కొన్ని మిద్దె తోటల్లో పంటలు కొన్ని మేడ మీద అలాగా పెంచుతుంటారు కదా సార్, డ్రోన్లు ఉపయోగించి మన కింద నుంచి కూడా వాటర్ని స్ప్రే చేయవచ్చు. లేదా మనకి మున్సిపాలిటీలు వాటికి కూడా కొన్ని ఏరియాలకి మనకి పైప్ లైన్ ద్వారా నీరు ఇవ్వలేము, అలాంటి సందర్భాల్లో డ్రోన్లు ఉపయోగించి నీరు స్ప్రే చేయవచ్చు. పాలినేషన్ కూడా మనకి డ్రోన్లు ఉపయోగపడతాయి సార్. ఈ రకంగా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు మనం డ్రోన్లు ఉపయోగించి చేయవచ్చు సార్.
1: సార్, కూరగాయల తోటలు చాలా సాఫ్ట్ అని మీరు ఇంతకుముందు చెప్పారు కదా,
0: అవును,
1: ఇందులో డ్రోన్లని ఉపయోగించవచ్చా ఏమి నష్టం లేకుండా?
0: ఉపయోగించవచ్చు సార్. కాకపోతే కూరగాయలు ఉపయోగించేటప్పుడు కూరగాయల పంటలు చాలా సున్నితమైనవి కాబట్టి డ్రోన్లు ఉపయోగించి స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా దాని యొక్క స్పీడ్ మనం ఒకటి కంట్రోల్ చేయాలి సార్. రెండవది ఎంత ఎత్తులో నుంచి మనం స్ప్రే చేస్తున్నాం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ సార్. తర్వాత గాలి యొక్క వేగాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రోన్ల ద్వారా స్ప్రే చేయాలి సార్. కాకపోతే వీటిని ఉపయోగించడం వల్ల ఏమైంది అంటే మనం టైమ్లీ అప్లికేషన్ అంటే ఎప్పుడు అవసరం అప్పుడు వెంటనే మనం స్ప్రే చేయవచ్చు.
1: ఎటువంటి కూరగాయల తోటలో మనం వాడుకోవడానికి అవకాశం ఉందండి డ్రోన్లు?
0: ఇప్పుడు మనకి ముఖ్యంగా పండేది టమోటా, మిరప, క్యాబేజీ, వంగ మరియు ఇతర రకాలైన ఆకుకూరలలో కూడా మనం స్ప్రే చేయవచ్చు సార్. దాని ద్వారా మనకి కెమికల్ ఆదా అవటమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాలుష్యాన్ని గురి కాకుండా మనం కాపాడవచ్చు సార్.
1: సార్, ఈ డ్రోన్లు అనేవి ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం చాలా కాస్ట్లీ ఉంటాయి, కొంచెం ఖరీదైన వ్యవహారం కాబట్టి చిన్న సన్నకారు రైతులు అంటే కొంత ప్లేస్ లో ఈ ఆకుకూరలు పెంచుకునే రైతులు వీళ్ళు ఎలా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎలా తెచ్చుకొని ఎలా వాడుకోవడానికి అవకాశం ఉంది?
0: మనకి ముఖ్యంగా డీజీసీఏ అప్రూవ్ అయినటువంటి డ్రోన్ కొనాలంటే దాదాపు 10 లక్షలు అవుతుంది సార్ ఈ రోజుల్లో. సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ద్వారా సబ్సిడీ అందిస్తుంది సార్. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీ ఇస్తుంది సార్. బ్యాంక్ ద్వారా దాదాపు 8 లక్షలు మన వరకు కూడా మనకు సబ్సిడీ ఇస్తుంది సార్. దీంట్లో ఇంకో ప్రోగ్రాం ఉంది సార్, ఓం నమో దీది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా మహిళలకి, నిరుద్యోగ మహిళలకి డ్రోన్ పైలటింగ్ నేర్పించి డ్రోన్లు కూడా సబ్సిడీ ద్వారా అందజేసి వారికి ఉద్యోగాన్ని కూడా కలుగజేస్తున్నారు సార్. వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా మనకి ఉత్పత్తిదారుల సంఘాలని ఉంటాయి సార్, ఎఫ్పిఓస్, వాటికి కూడా మనకి 75% వరకు సబ్సిడీ లభిస్తుంది సార్. అదే కాకుండా కొన్ని రైతు సేవా కేంద్రాలు మరియు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి సార్, వాటికి కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ మరియు కేంద్ర ప్రభుత్వాలు వారు కూడా సబ్సిడీని అందిస్తున్నారు సార్.
1: సార్, మరి ఈ డ్రోన్లలో ఎటువంటి సాంకేతికతను వినియోగిస్తారు, రైతు సోదరులకు అర్థమయ్యేలా చెప్పండి
0: సార్. వ్యవసాయ డ్రోన్లు ముఖ్యంగా 2 రకాలైనటువంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఒకటి LARS అంటారు, అంటే ఎల్ అంటే లో ఆల్టిట్యూడ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ సార్. అంటే మనం జనరల్గా ఇప్పుడు జరిగేది ఏంటంటే శాటిలైట్స్ ద్వారా ఇమేజెస్ని తీసుకుంటాం సార్. ఈ డ్రోన్స్ని మనకి తక్కువ ఎత్తులో నుంచే ఫోటోలు తీస్తాయి కాబట్టి మనకి ఖచ్చితత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.

0: సార్. సో పంట యొక్క ఆరోగ్యాన్ని మనం సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. రెండవది మల్టీ స్పెక్ట్రల్ కెమెరా రిమోట్ సెన్సింగ్ ఇమేజింగ్ టెక్నాలజీ సార్. అంటే ఇది వివిధ రకాల బ్యాండ్ విడుతుల్లో మనకి ఫోటోలను పంపించేసి వాటి యొక్క అనాలిసిస్ ద్వారా మనం పంట యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు సార్. సో ఈ రకంగా చేసేటప్పుడు మనకి ఏంటంటే పంట యొక్క హైటు మరియు పంటలో ఏదైనటువంటి తెగుళ్ళు కానీ లేదా పురుగు కానీ సోకినట్లయితే దాన్ని తెలుసుకోవచ్చు సార్. అదేవిధంగా ఏదైనా మూలకాలు లోపం ఉన్నా కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు సార్. మన కంటితో కాకుండా దీని ద్వారా అయితే వెంటనే మనం కనిపెట్టవచ్చు.
1: సాంకేతిక ద్వారా ఈజీగా కనిపెట్టవచ్చు.
0: కంటి కనపడినటువంటి లోపాన్ని కూడా ఈ సాంకేతిక ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు
1: సార్. అలాగే రైతులు ఎవరైనా సొంతంగా డ్రోన్లు ఎగరేయడం లేదా అద్దెకి ఇవ్వడం ఈ విధంగా చేసుకుని ఉపాధి పొందొచ్చు అంటారా?
0: అన్ని ప్రాంతాల్లో కూడా కూలీల కొరత బాగా ఏర్పడింది సార్. ఈ కూలీల కొరతని అధిగమించాలి అంటే ఖచ్చితంగా డ్రోన్లలోకి షిఫ్ట్ అవుతున్నారు సార్. అందరూ డ్రోన్ల ద్వారా కెమికల్స్ ని పిచికారీ చేస్తున్నారు సార్. సో ఖచ్చితంగా మన డ్రోన్లు కొనడం వలన ఏమవుతుందంటే వారికి స్వయం ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డ్రోన్ పైలటింగ్ నేర్చుకోవడం వలన డ్రోన్ మాత్రమే కొని అలా ఆ రకంగా కూడా మనకి డబ్బుని సంపాదించవచ్చు సార్.
1: సార్ ఇందులో డ్రోన్ ని మనం ఎగరేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: డ్రోన్ ని ఎగరవేయాలంటే మన ప్రాంతాలని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు సార్. రెడ్ జోను, ఎల్లో జోను, గ్రీన్ జోన్ అని ఉంటాయి సార్. ఈ రెడ్ జోన్ లో మటుకు పర్మిషన్ లేకుండా అసలు ఎవరు ఎగరవేయటానికి అవకాశమే లేదు సార్. ఎల్లో జోన్ లో ముందుగా పర్మిషన్ తీసుకుని డీజీసీ వారి పర్మిషన్ లేదా ఏసీటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారి పర్మిషన్ తీసుకుని ఎగరవేయచ్చు సార్. గ్రీన్ జోన్ లో మటుకు పర్మిషన్ అనేది అవసరం లేదు సార్. మన అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని కూడా దాదాపు గ్రీన్ జోన్ లోకి వస్తాయి సార్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి వారి యొక్క అనుమతి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు సార్.
1: అలాగే ఈ గాలి స్పీడ్ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా, అది ఎలా చూసుకోవాలంటే?
0: మొదట విండ్ స్పీడ్ అనేది గాలి యొక్క వేగం 15 కిలోమీటర్ పర్ అవర్, గంటకు 15 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే గాలి వీసేటప్పుడు మనం డ్రోన్ కూడా స్టెబిలిటీ ఉండదు సార్. ఫస్ట్ అదొకటి. రెండవది కెమికల్ స్ప్రే చేసినప్పుడు అది ఒకవైపే పడుతుంది సార్, అది డ్రిఫ్టింగ్ అంటాం. ఒకవైపే పడటం వలన అన్ని మొక్కలకు కెమికల్ అనేది సమానంగా విస్తరింపబడదు. సో ఒకవైపే కెమికల్ పడుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో డ్రోన్ను ఉపయోగించకూడదు సార్.
1: డాక్టర్ చెన్నకేశ్వర్ గారు, చివరిగా రైస్ సోదరులు డ్రోన్లు వినియోగం చేసేటప్పుడు మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే డ్రోన్ల వినియోగంలో ఎటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి రైస్ సోదరులు చెప్పండి?
0: రోజు తీసుకునే జాగ్రత్తలు ఉంటాయి, నెలకు ఒకసారి వారానికి ఒకసారి తీసుకునే జాగ్రత్తలు కూడా ఉండాలి. అదేవిధంగా డ్రోన్ కొంతకాలం మనం వాడినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి చాలా ఉన్నాయి సార్. కానీ ముఖ్యంగా స్ప్రే చేసిన ప్రతిసారి మటుకు ట్యాంక్ని శుభ్రంగా కడగాలి సార్. అదేవిధంగా పైప్ లైన్స్, నాజుల్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఒకవేళ ఏదైనా కెమికల్ ఉంటే వాటిని పూర్తిగా వాష్ చేయాలి సార్. ఆ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి సార్. అదేవిధంగా డ్రోన్ యొక్క ఫ్రేమ్ని నీట్గా తుడుచుకోవాలి సార్. మిగతా భాగాల్లో ఏదైనా కెమికల్ పార్ట్స్ ఏదన్నా ఉన్నాయో అదన్నీ శుభ్రంగా తుడవాలి సార్. ఇది ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్. అదేవిధంగా డ్రోన్ని ఆపరేట్ చేసేటప్పుడు మన పొలంలో ఎవరు మనుషులు కానీ పశువులు కానీ ఉండకుండా చూసుకోవాలి సార్. గాలి స్పీడ్తో పాటు మనుషులు లేదా పశువులు ఎవరు లేకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో చూసుకుంటే డ్రోన్స్ జీపీఎస్ ని సెట్ చేసుకుంటే మన పొలం పరిధిలో మాత్రమే స్ప్రే చేసి మళ్ళీ బయటికి రావచ్చు సార్. ఆ విధమైనటువంటి సౌకర్యం ఉంది సార్.
1: అయితే ఈ విధంగా రైస్ సోదరులు కేవలం వ్యవసాయ పనులకే కాకుండా ఉద్యాన తోటల్లో కూడా డ్రోన్లు వినియోగించుకోవచ్చు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. డాక్టర్ చెన్నకేశ్వర్ గారు నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.
2: ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రబీ కాలానికి అనువైనటువంటి పంటల సాగు వివరాలు వింటారు. రైతన్నలు రబీకి సిద్ధమయ్యే పరిస్థితులు ప్రస్తుతం. అదును చూసి విత్తడం, పదును చూసి వ్యవసాయ పనులు చేపట్టడం తరతరాలుగా రైతులు చేస్తున్నవే అయినప్పటికీ కూడా మారిన వాతావరణ పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయంలో చాలా అవసరం. రబీలో ఆరుతడి పంటలైనటువంటి వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, కుసుమ, ఇంకా ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవటం చాలా మంచిది. నల్లరేగడి పొలాల్లో నీరు సరిపడా ఉన్నప్పుడు మొక్కజొన్న, కంది, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అదే తేలికపాటి నేలల్లో అయితే వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అవశేష తేమ ఆధారంగా నల్లరేగడి నేలల్లో జొన్న, శనగ, కుసుమ ఇట్లాంటి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తుని కూడా ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవచ్చు. పప్పుధాన్యాలు, నూనె గింజల కొరతను కూడా అధిగమించడానికి వీలవుతుంది. వరి తర్వాత ఆరుతడి పంటలు సాగు చేసేటప్పుడు ముఖ్యంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు ఇట్లాంటి పంటలు విత్తుకునేటప్పుడు నేల తయారీలో

చాలా జాగ్రత్త పడాలి. లేనట్లయితే మొలక శాతం తగ్గి మొక్కల సాంద్రత తక్కువ అవటం ద్వారా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల కలిగే మేలేంటో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో రబీ పంట కాలంలో 25.07 లక్షల హెక్టార్ల వరకు సాధారణ విస్తీర్ణంలో వరి, శనగ, మినుము, మొక్కజొన్న, పెసర, జొన్న, వేరుశనగ ఇలాంటి పంటలను సాగు చేస్తున్నారు. సాంప్రదాయకంగా రబీ పంటలు వేసే ప్రాంతాల్లో మార్కెట్ అవసరాలను, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వివిధ ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా పంట మార్పిడి కూడా సాధ్యమవుతుంది. పంట మార్పిడి వల్ల పురుగులు, తెగుళ్ల ఉధృతి తగ్గడమే కాకుండా పప్పుధాన్యాలు పంటలు సాగు చేయటం వల్ల భూసారాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఆరుతడి పంటల సాగు చేయటం వల్ల మనకు ముఖ్య అవసరాలైన పప్పులు, నూనె గింజల కొరతను కూడా అధిగమించుకోవచ్చు.

చేసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా పంట మార్పిడి కూడా సాధ్యమవుతుంది. పంట మార్పిడి వల్ల పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గడమే కాకుండా పప్పుధాన్యాలు పంటలు సాగు చేయటం వల్ల భూసారాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఆరుతడి పంటల సాగు చేయటం వల్ల మనకు ముఖ్య అవసరాలైన పప్పులు నూనె గింజల కొరతను కూడా అధిగమించుకోవచ్చు. ఒక ఎకరం వరి పంటకు రబీ కాలంలో 1200 మిల్లీమీటర్ల సాగునీరు అవసరమవుతుంది. అదే ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నకి అయితే 600 మిల్లీమీటర్లు, వేరుశెనగకి అయితే 500 మిల్లీమీటర్లు, పెసర మినుము శనగ పంటలను అయితే 150 మిల్లీమీటర్ల నీటితో సాగు చేసుకోవచ్చు. ఒక ఎకరం వరి పంట సాగుకు అయ్యే నీటితో ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నను 2 ఎకరాల్లోనూ, వేరుశెనగనైతే 2.4 ఎకరాల్లోనూ, పెసర మినుము శనగ పంటలనైతే 8 ఎకరాల్లో పండించుకోవటమే కాకుండా నికర రబీ పంట సాగు విస్తీర్ణం పెంచుకునే అవకాశం ఉంటుంది. రబీలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించడానికి ఏరువాక కేంద్రం, ఇంకా కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్రంలోని వివిధ సేద్య పరిస్థితులకు అనువైనటువంటి పంటల సాగు యాజమాన్యంపై అందించే సాంకేతిక సలహాలను, ప్రదర్శన క్షేత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని, అంతేకాకుండా రాష్ట్ర రైతులు ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను గమనించుకొని వారి వారి ప్రాంతాల్లో భూ వాతావరణ పరిస్థితుల అనుకూలతను దృష్టిలో పెట్టుకుని సిఫార్సు చేసిన ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి అని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు తెలియజేస్తున్నారు. అపరాల పంట అయినటువంటి కందిని సాగు చేస్తున్నటువంటి రైతుల్లో ఈ మధ్య కాలంలో గమనించినటువంటి తెగులు ఫైటోఫ్థోరా తెగులు. ఈ తెగులు వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ తెగులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో రైతులకు శాస్త్రవేత్తలు ఏ విధంగా తెలియజేస్తున్నారో, అపరాల్లో కంది ప్రధాన పంటగా మనం చెప్పుకోవచ్చు. కంది వర్షాధార పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. కంది పంటను ఫైటోఫ్థోరా వడలు తెగులు ఆశించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా నష్టం కలుగు చేస్తూ ఉంది. కాబట్టి ఈ తెగులు నివారణకు సరైన యాజమాన్య పద్ధతులను రైతులు తప్పనిసరిగా పాటించాలి. ఈ తెగులు ఎక్కువ వర్షపాతం, ఇంకా నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. పైరు తొలి దశ మొదలుకొని మొక్క ఏ దశలోనైనా ఎక్కువ వర్షపాతం నమోదై పొలంలో సరైన మురుగునీరు పోయే వస్త లేనప్పుడు పొలంలో నీరు నిల్వ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తెగులు తొలి దశలో ఆశించినట్లయితే ఆకులు కాండం పైన నీటి మచ్చలు ఏర్పడి అవి తరువాత గోధుమ రంగుకు మారతాయి. ఈ మచ్చల తర్వాత దశలో ముదురు గోధుమ రంగుకు మారి మొక్కలు వడలిపోయి గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతాయి. మొక్కల కాండంపై మచ్చలు గోధుమ రంగు నుండి నలుపు రంగుకు మారి మాడినట్లుగా మనకు కనిపిస్తుంది. తెగులు ఆశించిన కాండం పైన గరుకైన కణుతుల మాదిరిగా ఏర్పడి వాటిలో పగుళ్ళు మనకు కనిపిస్తాయి. ఈ పగుళ్ళు కనిపించిన దగ్గర గాలికి కొమ్మలు తేలిగ్గా విరిగి కింద పడిపోతాయి. అలాగే కాండం పైన మొదలు నుంచి పైకి ముదురు గోధుమ రంగు చార విరిచి చూసినట్లయితే లోపల కణజాలం మొత్తం ముదురు బూడిద రంగులోకి మారి మనకు కనిపిస్తుంది. దీన్ని నివారించుకోవటానికి నివారణ పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలంటే పంట మార్పిడి, విత్తన శుద్ధి, ఎత్తుమడులు చేసుకోవటం, ఇంకా రసాయన మందుల యాజమాన్యం, ఈ విధమైనటువంటి నివారణ పద్ధతులను రైతులు పాటించుకోవాలి. ముందుగా పంట మార్పిడిని కనుక మనం చూసుకున్నట్లయితే శిలీంద్రం భూమి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి పద్ధతిని చేపట్టుకోవాలి. అలాగే పంట వేసుకోవడానికి ముందుగానే ట్రైకోడెర్మా విరిడి అనే జీవ సంబంధ రసాయన శిలీంద్రాన్ని చివిగిన పశువుల పేడకు కలిపి 15 రోజుల తర్వాత పొలం మొత్తం ఎద్దజల్లుకోవాలి. ఇక రెండవది విత్తన శుద్ధి. మెటలాక్సిల్ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. ఇక మూడవది ఎత్తుమళ్ళు. ఈ పద్ధతిలో సాధారణ పద్ధతిలో గొర్రుతో కంది పంట విత్తడం వల్ల ఎక్కువ వర్షాలకు నీరు నిలిచి పంట తెగులు బారిన పడుతుంది. కాబట్టి దీనికి బదులుగా ఎత్తుమళ్ళు చేసుకుని వాటిపైన కందిని విత్తుకోవటం వల్ల వర్షపు నీరు నిలవకుండా చేసుకోవచ్చు. దీనికోసం 4 అడుగుల ఎడంతో బెడ్ను తయారు చేసుకోవాలి. అలాగే మడుల మధ్యలో వర్షపు నీరు పోయేందుకు వీలుగా కాలువల్ని వదులుకోవాలి. ఇక రసాయన మందులతో ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి అంటే ఎక్కువ వర్షాలకు తెగులు ఆశించినప్పుడు మెటలాక్సిల్ లేదంటే మాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో వాటిని తీసివేసి
చుట్టూ ఉండే మొక్కలకు మొదలు తడిసే విధంగా మందును పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ కందిలో వచ్చే ఫైటోప్తరా తెగులను సమర్థవంతంగా నివారించుకోవటానికి వీలవుతుంది.

0: ఉంది. మీరింతవరకు రబీ కాలానికి అనువైన పంటల సాగు వివరాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలహాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆర్సెటి డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో నేడు మనతో ఉన్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారు. వారితో ఈ శిక్షణ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కాసయ్య గారు.
2: నమస్కారం మేడం.
1: ముందుగా మా రేడియో శ్రోతలకి ఆర్సిటీ అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
2: ఖచ్చితంగా మేడం. ఆర్సిటీ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగు దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటీ అనేటువంటిది 1982 ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్పన మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీలని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
1: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు, వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
2: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంత వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏం చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
1: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
2: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టమండి, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్ళే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్ళే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం.
1: ప్రస్తుతం మీ ఆర్సిటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
2: మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు. కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరుగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు

0: చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగనే సిసి కెమెరాస్ ఇన్స్టాలేషను సర్వీసింగు, ఏసీ ఫ్రిడ్జ్లు మెకానిజము, మష్రూమ్ కల్టివేషను, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారండి.
1: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
0: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గానే ఎక్కువగా ఉన్నాయి.
1: ఆర్థికంగా
0: నిలదొక్కుని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గాని కోర్సు పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్సు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
1: చాలా మందికి శిక్షణ కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
0: మన ఆర్సిటీ శిక్షణ కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి, మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం కానీ లేకపోతే వసతి కానీ దూర ప్రాంతంలో దగ్గర వాళ్ళు కానీ ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికెళ్ళి వస్తాము అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ కానీ అంటే యూనిఫామ్ కానీ ప్లస్ మనకి టైలరింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కానీ అన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
1: సాధారణంగా శిక్షణ కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
1: అవును,
0: జనరల్గా. కానీ ఇక్కడ ఆర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి జనరల్గా సపోజ్ మీరు టైలరింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 1 ఆర్ 2 అంటే 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్లో ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో సుమారుగా మీరు 24 ఐటమ్స్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్ళే టయానికి 30 రోజుల్లో 24 ఐటమ్స్ కూడా పర్ఫెక్టే కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుంది అండి. ఇది ఆ ట్రైనీస్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళనే తీసుకుంటారనమాట మన ఇన్స్టిట్యూట్లోకి.
1: శిక్షణ కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణ కాలం అనేటువంటిది మన కోర్సుని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్కి 30 డేస్, మగ్గం వర్క్కి 30 డేస్, బ్యూటీ పార్లర్కి 30 డేస్, జూట్ బ్యాగ్స్కి వచ్చేసరికి 14 డేస్ ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్కి అలాగే 10 డేస్ అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది కూడా. అలాగే సీసీ కెమెరాస్కి అది కూడా 13 డేస్ ప్రోగ్రాము. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్గా మనకి 7 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో ఉంటుందండి. ఏ కోర్సు తీసుకున్నా సరే 7 to 45 డేస్ మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి శిక్షణ కాలము అయిపోయిన తర్వాత లాస్ట్ డే అసెస్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ అసెస్మెంట్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ, వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు వాళ్ళు, 2 రకాలుగా చెక్ చేస్తారు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే 2 రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు వాళ్ళు. పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్లోనే

0: మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి,
1: ఓకే,
0: అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్లోనే వాళ్ళకి అన్నీ నేర్పిస్తామండి.
1: ఓకే,
0: నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్లోనే.
1: ఓకే,
0: ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కొంతమంది లింక్ ఉండదు, అది కూడా లింక్ చేయించి, అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాం ట్రైనింగ్ పీరియడ్లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉంటే ఎల్డిఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రెకమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలో అప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగే నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడిపి కోర్సు అని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడిపి కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే అవలేలగా దాటడానికి అవకాశం ఉంటుంది అనమాట. మేము గేమ్స్ ద్వారా స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మేము తయారు చేస్తామండి ఇన్స్టిట్యూట్లో.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి? ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అండి, మా నెంబర్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఈమెయిల్ ఐడి ఉంది, ఆర్సెట్టి నెల్లూర్ RSETINELLORE22@gmail.com. ఈ దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేకపోతే మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి, తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్
0: చేసుకోవచ్చు అండి,
1: డైరెక్ట్గా మన దగ్గరికి రావాల్సిన అవసరం
0: లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫీ కానీ మావి కానీ వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్లో రాసుకొని, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, 25 to maximum 35 members. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిక్ నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్సే ఉంటారు. అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి పలానా టైంలో మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాము, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్లో మా DRDA మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సులు ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్సు పీరియడ్లో ప్రతి కోర్సులో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను, దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణులను తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అనమాట. అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇట్లలో ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకొని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ కానీ, దానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్లో ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది
1: మరి RCTలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్గా ప్రోగ్రామ్స్ పెట్టారా? వాళ్ళకి ఏమైనా స్పెషల్గా శిక్షణ ఇచ్చేది అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ ఈడిపి ఫర్ PWDs అని ఉంటుంది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి జనరల్ ఈడిపి 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్సులో మనం వీళ్ళని భాగస్వాములు చేసి ఎక్స్క్లూజివ్గా అంటే ఓన్లీ వాళ్ళు PWDs మాత్రమే మనం ట్రైనింగ్

0: ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ని ఎనేబుల్ ఇండియా సహకారంతో, వాళ్ళ సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలామంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి, అంటే మన పీడబ్ల్యూడీస్కి వాళ్ళకి స్పెషల్గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేసి.
1: చివరిగా మా రేడియో శ్రోతలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
0: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకొని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
1: ఆసిటీ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: థాంక్యూ మేడం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి వారితో చర్చిద్దాం. సార్ నమస్కారం.
2: నమస్తే అండి. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
1: సురేష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ముందుగా మాట్లాడదాం. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలేంటి, వాటి లక్ష్యాలేంటి మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాల యొక్క ప్రజా జీవితంలో వారు మొదట 13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, చివరికి తన తల్లిగారు చనిపోయిన సందర్భంలో కూడా ఆయన దానికి కావలసినటువంటి తన బాధ్యతను నిర్వర్తించి వెంటనే వచ్చి మళ్ళా ప్రభుత్వ ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో దాంట్లో ఆయన పనిచేయడం జరుగుతుంది. అంటే ఆయన దేశం పట్ల కానీ సమాజం పట్ల, ఈ దేశం మొత్తం కూడా ఈ 140 మంది కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా యొక్క సోదరి సోదరి మండలనేటువంటి భావనతో ప్రపంచంలోనే భారతదేశాన్ని అమెరికా, జర్మనీ, జపాన్ లాగా ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి తపన మాత్రమే ఉంటూ ఆయన సర్వస్వం దేశానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆయన యొక్క జీవితం మనకు ఒక ఆదర్శం. అలాంటి మహనీయుడు ఈ భారతదేశంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రైతుల కోసంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిషన్ ఏదైతే గతంలో చెప్పిందో, పెట్టుబడికి 1.5 రెట్లు MSP రేటు పెంచాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా భారతదేశంలో ఆయన 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు 1300 రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ యొక్క వరి ధాన్యానికి మద్దతు ధర ఇవాళ సుమారుగా 2400 రూపాయలు క్వింటాల్ యొక్క ధాన్యం ధర పెరగడం జరిగింది. అంటే ఖర్చులు పెరుగుతున్నటువంటి సందర్భంలో, ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నటువంటి సందర్భంలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు జరపాలనేటువంటి చిత్తశుద్ధి ఇవాళ ప్రధానమంత్రిలో ఉంది. అంతేకాదు ఇవాళ మనకి ప్రధానమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ఒక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 2014 వరకు వ్యవసాయ బడ్జెట్ కేవలం 25,000 కోట్లు ఉంటే ఇవాళ సుమారుగా

90,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రంలో ఇవాళ వ్యవసాయ బడ్జెట్ ఉంది. ఇది ఒక రోజు చూసినట్టయితే 348% కూడా ఎక్కువ. అంతేకాదు ఒకప్పుడు రుణాలు సుమారుగా 7.85 లక్షల కోట్లు మాత్రమే రుణ పరపతి ఉంటే బ్యాంకులకి, ఇవాళ సుమారుగా అది 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణ పరపతిని కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రైతాంగం వాళ్ళకి మధ్య దళారులకు పోయి వాళ్ళ యొక్క వడ్డీ అధిక వడ్డీలతో భారాన్ని మోయకుండా మనకి రైతులకు కావలసినటువంటి రుణాలైతే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో రుణ పరపతిని కూడా పెద్ద ఎత్తున ఆయన పెంచడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డులు ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దాన్ని కొనసాగిస్తూ కేవలం రైతాంగంలో అలైడ్ యాక్టివిటీస్ చేసేటువంటి కోళ్ల పరిశ్రమలు కానీ పౌల్ట్రీ కానీ డైరీ కానీ అనేక రకాలైనటువంటి చేతి ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ఒక వాటికి కూడా 3 లక్షల వరకు కూడా 7% వడ్డీకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. సకాలంలో కట్టినటువంటి ఒక వీళ్ళందరికీ కూడా మళ్ళా 4% రిబేట్ వస్తుంది. ఆ రకంగా మొత్తం మీద 25 పైసలకే వడ్డీకే ఈ రకంగా రుణం దొరికేటువంటి పరిస్థితిని ఇవాళ తీసుకురావడం జరిగింది. దాంట్లో కిసాన్ క్రెడిట్ కార్డు అనేటువంటిది ఇవాళ రైతులకు ఎంతో ఉపయోగంగా తయారైంది. దాంట్లో వాళ్ళకి ఏదైతే యాక్సిడెంట్ దీంట్లో కానివ్వండి ఆ రకంగా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి దాంట్లో వాళ్ళకి హక్కులు పొందుపరుస్తూ కిసాన్ క్రెడిట్ కార్డుని ఆనాడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా రైతులకు అనుగుణంగా కూడా ఆయన తీసుకురావడం జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి సహజంగా మనం చూస్తూ ఉన్నప్పుడు రైతాంగానికి ఎంత చేసినా తక్కువే. ఉదాహరణకి ఇవాళ మనం చూసినట్టయితే ఉక్రెయిన్ అమెరికా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఫెర్టిలైజర్స్ రేట్లు ఆకాశాన్ని అంటిపోయినాయి మనకి. ఎందుకంటే మనం ఫర్టిలైజర్ మొత్తం దానికి కావాల్సిన ముడిసరుకంతా కూడా దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ ఒక్క సంవత్సరమే సుమారుగా 2,14,000 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు మనం ఈ యొక్క ఫర్టిలైజర్ యొక్క సబ్సిడీనే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఫర్టిలైజర్స్ కానివ్వండి లేదా డీజిల్ కానీ అనేక రకాలటువంటి మనం మద్దతు ఇస్తే తప్ప వాళ్ళు దాన్ని భరించలేరు. ఉత్పత్తి వ్యయం పెరగకుండా మన యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకొని ఒక యూరియా బస్తా సుమారుగా 240 రూపాయలు ఉంటే దానికి జీఎస్టీ కలిపితే 260 రూపాయలు అవుతుంది. ఇవాళ యూరియా బస్తా మీద మనం కొన్నిసార్లు 3,000-4,000 రూపాయల మధ్య కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక యూరియా బస్తా పైన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఎంత సబ్సిడీ ఇస్తుందని చాలా మందికి తెలియదు. అట్లే డిఏపి 1,350 రూపాయలు ఉంది. దానికి అదనంగా ఇవాళ 5,000 రూపాయలకు పైగా కూడా డిఏపి మనం దిగుమతి చేసుకునేటువంటి వాస్తవ ఖర్చు అంత అవుతుంది అన్నమాట. అంటే మనం రైతాంగానికి ఒక డిఏపి కట్ట మీదనే 3,500 రూపాయలు సబ్సిడీ ఇవాళ ఇస్తూ ఉంది. అంటే ఒక రైతు ఒక ఎకరానికి ఒక 5-6 బస్తాలు యూరియా ఒక 2 బస్తాలు డిఏపి అట్లా ఇచ్చినట్టయితే సుమారుగా 10,000 రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక రైతుకు నేరుగా సబ్సిడీ వస్తుంది. అంటే కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చేటువంటిది మనం 6,000 రూపాయలు ఇస్తున్నాం చిన్న సన్నకారు రైతులకు. అది ఒక రకమైన వరం. కేవలం అది ఒక్కటే కాకుండా ఇవాళ ఎరువుల పైన ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది అనూహ్యంగా ఆ యొక్క సబ్సిడీ పెరిగింది. ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అదే రకం డీజిల్ విషయంలో కూడా ఇవాళ డీజిల్ అనేటువంటిది గతం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో మనం ఎద్దులతోనో లేకపోతే సాంప్రదాయ పద్ధతులతోనో వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడంతా మనం పెట్రోకెమికల్ లేనిదే అసలు వ్యవసాయం లేదు కాబట్టి ఈ డీజిల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు కానీ ఇటు రైతాంగానికి కానీ ఇవాళ కొంత తక్కువ రేటుతో ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం భరిస్తూ. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి రైతాంగానికి అండగా నిలబడి ఈ దేశంలో అటు అలైడ్ యాక్టివిటీస్ కోళ్ల పరిశ్రమ కానీ చేపల పరిశ్రమకు కానీ లేకపోతే ఇతరితర అలైడ్ యాక్టివిటీస్ చాలా చాలా రకాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తూ వాటికి కావలసినటువంటి సబ్సిడీలు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసంగా అంటే మనకు సంబంధించినటువంటి ఈ ఏదైతే మనం ఇప్పుడు MSME ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ రకంగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్కి కానీ రకరకాలుగా మనం 1,00,000 కోట్ల రూపాయలు పథకాన్ని తీసుకొని వచ్చి
వీళ్ళందరినీ ప్రోత్సహించడం ద్వారా, ఎగుమతులను ప్రోత్సహించడానికి కానీ, పారిశ్రామికవేత్తలు అగ్రి పారిశ్రామికవేత్తలకు కానివ్వండి,

0: ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులతో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో మనం మన యొక్క వస్తువుల యొక్క నాణ్యతని ఆ రకంగా ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ మన రైతులకు అండగా నిలబడడానికి కోసంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా 2047 నాటికి మనం ఇంత పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలంటే అగ్రికల్చర్ కూడా డెవలప్ కావాలి. కాబట్టి ఆ లక్ష్యంతో 1,00,000 కోట్ల రూపాయలు 2031 దాకా కూడా ఈ సబ్సిడీలను కొనసాగిస్తూ ఇటు ఎఫ్పిఓలకు ఇచ్చేది కానివ్వండి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ ఇట్లా అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగానికి 1,00,000 కోట్ల రూపాయల సబ్సిడీతో ఆ రకంగా 1,00,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని కూడా వాళ్ళకి ఇచ్చి ఈ రకంగా అనేక పథకాలను ముందుకు తీసుకుపోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
1: సార్, పిఎం కిసాన్ పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: ఇవాళ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతులను ఆదుకోవడానికి కోసంగా డైరెక్ట్ బెనిఫిట్ అనేటువంటిది ఇవాళ కానీ చూసినట్టయితే నేరుగా బ్యాంకు ఖాతాల్లో 4 నెలలకి 2,000 రూపాయల చొప్పున ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తూ ఉన్నాం. సుమారుగా 11 కోట్ల మంది ఇవాళ రైతాంగానికి ఇప్పటి వరకు కూడా 411,00,000 కోట్ల రూపాయలకు పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద స్కీమ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ జనాభాలో రైతాంగం యొక్క 11 కోట్ల మందికి నేరుగా ఈ ప్రయోజనం అందుతుంది. ఆ రకంగా కిసాన్ సమ్మాన్ దాంట్లో ఉన్నటువంటి 1.5 కోట్ల మంది మహిళా రైతులు కూడా దీంట్లో ఉన్నారు. ఈ రకం పెద్ద ఎత్తున ఈ కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటిది తీసుకుని వస్తూ ఉన్నాం. ఆధారు కేఏసీసీ రెండును కలుపుకుంటూ ఎక్కడా కూడా ఇది మళ్ళా పక్కదారి పట్టకుండా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ ద్వారా వాళ్ళకి రైతాంగానికి ఇస్తున్న ఈ పథకం ఏదైతే ఉందో చిన్న సన్నకారు రైతులకి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను.
1: అలాగే ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి ప్రభుత్వం ఈ రైతుల కోసం ఏం చేస్తోంది?
0: ఒకటి డైరెక్ట్గా ఇవాళ విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఈ విత్తనం ఏదైనా సరే 10 రూపాయలు కేజీ గన ఉన్నట్టయితే దాంట్లో 5 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అంటే 50% సబ్సిడీ విత్తనాలకు కానీ వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అట్లే ఫర్టిలైజర్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద ఎత్తున మనం సబ్సిడీ ఇస్తూ ఉంటాం. అయితే ఇది ఒక రకం. రెండోది అసలు మన సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నటువంటి గో ఆధారిత వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం అనండి, ఇలా ఏదైతే ఈ వ్యవసాయ పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఒకప్పుడు ఖర్చు తక్కువతో మనం మన భూమిని సారవంతం చేసుకుని మంచి నాణ్యమైనటువంటి దిగుబడులను ఒకప్పుడు సాధించేటువంటి వాళ్ళం. అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని అదే రకంగా ఈ వీటిని కూడా ప్రోత్సహించడానికి కోసంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అంటే ఉత్పత్తి వ్యయం తగ్గాలన్నట్టయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఈ ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయం మొత్తం మారినప్పటికి కూడా మనం శ్రీలంక యొక్క ఉదాహరణ మనకుంది. వాళ్ళు ఆ దేశంలో మొత్తం ఒక్కసారిగా మారినప్పుడు వాళ్ళకి ఆ ఎప్పుడైతే ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సంక్షోభం వచ్చింది అక్కడ. ఆ రకంగా కాకుండా మన దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులను నేరుగా ప్రోత్సహిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయం కానీ రకరకాల పద్ధతులతో ఎక్కువగా మరి విపరీతమైనటువంటి ఫర్టిలైజర్స్ వాడకుండా కొంత భాగాన్ని, కొంతమందిని పూర్తిగా ఈ యొక్క ఫెర్టిలైజర్స్ లేకుండా గో ఆధారిత వ్యవసాయాన్ని ఈ రకమైనటువంటి పద్ధతులను మనం ప్రోత్సహిస్తున్నాం. ఒక 2 హెక్టార్లకి 50,000 రూపాయలు వాళ్ళకు ప్రాసెసింగ్ చేయడానికి అనేక రకాల పద్ధతులతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టి దానికి కావాల్సినటువంటి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంది. దానికి కావాల్సిన సెమినార్స్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఇవి ఒకవైపు జరుగుతున్నాయి. ఉదాహరణకి సిక్కిం రాష్ట్రం పూర్తిగా కూడా ఇవాళ ప్రకృతి వ్యవసాయానికి ఒక కేంద్ర బిందువు అయింది. అనేక కొండ ప్రాంతాల్లో ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి దాని పద్ధతులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 1,00,000 మంది రైతులు ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఉత్పత్తి వ్యయం తగ్గడానికి డైరెక్ట్గా మనం ఇచ్చేటువంటి సబ్సిడీలు ఒక రూపం అయితే మన యొక్క వ్యవసాయ విధానాన్ని మార్చుకోవడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి నేచురల్గా ఉన్నటువంటి ఒక వనరుల్ని మళ్ళీ తిరిగి మనం వాటిని ఉత్ప్రేరణ చేసి భూమిని నాణ్యమైనటువంటి సారవంతంగా తీసుకొని వచ్చి మంచి ఆర్గానిక్ పంటలను తయారు చేసుకుంటూ ఈ 2 రకాలైనటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం సమతుల్యం తీసుకొని వచ్చి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కోసంగా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుని ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు తన కుటుంబాన్ని వ్యవసాయం దానికి అనుబంధమైనటువంటి విషయాలను కూడా చేసుకుంటూ తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి కోసంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు బ్యాంకులతో అనుసంధానం చేసుకుని రైతు లేదా కొంత చదువుకున్న వాళ్ళైతే ఆన్లైన్లో ఇవాళ ఉన్నటువంటి మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవాళ

0: మనకి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ రకంగా తీసుకోవడం ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రైతులు సగౌరవంగా వాళ్ళు నిలబడాలని, ఆ రకంగా అభివృద్ధిలోకి రావాలని మేము కోరుతున్నాం.
1: దార్శనిక్ భారత్ కార్యక్రమం ద్వారా రైతుల సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రైతుల ఆదాయాన్ని పెంచే అంశాలపై ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సెనపరెడ్డి సురేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారు.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మైమరిచేల మెలోడీ ఫీలింగ్ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా సూర్యవంశం చిత్రం నుంచి హరిహరన్ పాడిన పాట

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: తరువాత పాట వసంతం చిత్రం నుంచి చిత్ర పాడిన పాట విందాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: తరువాత పాట మా అన్నయ్య చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరొక దుక్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత వాయుసేన నూతన చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రవాణా లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ప్రాజెక్టుల మదింపు, ప్రభావ అంచనా వంటి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ అథారిటీ దోహదపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన పాత్రికేయులకు వెల్లడిస్తూ దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని చెప్పారు. దేశ జీడీపీ సుమారు 7-8% వృద్ది చెందుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్కు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, జల మార్గాలు, విమానాశ్రయాలు, కొత్త ఓడరేవుల అభివృద్ది జరుగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ ఆర్ లాజిస్టిక్స్ కి జో అథారిటీ బన్ రహి హై ఉసే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కే అండర్ రఖా గయా హై. పిఎం గతి శక్తి పోర్టల్ ఏక్ టెక్నాలజీ హై. ఇస్మే జో భీ ఫిజికల్ సిట్యుయేషన్ హై ఉస్కో కంప్యూటర్ మే డిఫరెంట్ లేయర్స్ మే రిప్రజెంట్ కియా గయా హై. దట్ టెక్నాలజీ లేయర్ ఇస్ ది టూల్ విచ్ కెన్ బి యూస్డ్ కి దేశ్ కి ఆజ్ కి జరూరత్ కియా హై, ఆజ్ సే 5 సాల్ బాద్ కి జరూరత్ కియా హై, అండ్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ దెన్ టేక్ ది స్టెప్స్ టుడే సో దట్ బిఫోర్ ది ప్రాబ్లమ్స్ కమ్ యూ కెన్ సాల్వ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ దట్.
0: అదేవిధంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్యతరహా సంస్థలకు కేటాయించనున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ రోజు తీసుకున్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ నిర్ణయం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రంగానికి అతిపెద్ద ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ తరం భారతీయ వ్యాపార నాయకులను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగు అని అన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ఒక పోస్టులో

0: ప్రధానమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్న మధ్యతరహా సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకోవటం, ఆధునిక సాంకేతికతలను స్వీకరించటం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవటం, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించటం, ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థల్లో భాగస్వామ్యం కావటానికి ఈ నిర్ణయం వేదికగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ను భారత వాయుసేన 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కీలకమైన కార్యాచరణ వ్యూహాత్మక బాధ్యతల్లో అశుతోష్ దీక్షిత్ పనిచేశారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్కు సంబంధించిన బాధ్యతలు, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా కూడా ఆయన సేవలందించారు. భారత నౌకాదళం కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ లాంచర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఈరోజు 661.50 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. బై ఇండియన్ ఐడీడీఎం కేటగిరీ కింద ఈ కొనుగోలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో కనీసం 68% స్వదేశీ కంటెంట్ ఉండనుంది. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు సహా భారతీయ పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రోత్సాహం లభించడంతో పాటు రాబోయే 3 ఏళ్లలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సముద్ర శక్తిని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు పటిష్టమైన సమగ్ర సముద్ర వ్యవస్థ అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4ను, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సూర్యగా నామకరణం చేసిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 భారత నౌకాదళం సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం, దీర్ఘకాలిక కార్యాచరణను మరింత పెంచుతుందని తెలిపారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో కొత్త స్లిప్వే గోలియత్ క్రేన్ ఏర్పాటుతో భారీ నౌకా నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టే షిప్ యార్డ్ సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణ మంత్రి పేర్కొంటూ,
1: यहाँ तक भारत की मैरिटाइम स्ट्रेंथ की है तो मुझे लगता है इसका निर्माण अकेले नेवी या अकेले शिपयार्ड्स नहीं कर सकते हैं। इसके लिए एक इंटीग्रेटेड नेशनल मैरिटाइम इकोसिस्टम भी ये बहुत आवश्यक है और आज के इस समारोह का एक अत्यंत महत्वपूर्ण हिस्सा फ्लीट सपोर्ट शिप प्रोग्राम है। यह इंडियन ओशन को लेकर हमारे विजन को और मजबूत करेगा, ऐसा मेरा विश्वास है। फ्लीट सपोर्ट शिप का लॉन्च इंडियन नेवी की रीच, एंड्योरेंस और ऑपरेशनल इफेक्टिवनेस को और मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम है।
0: ఆ తర్వాత ఒడిశా వెళ్లిన రాజ్నాథ్ సింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ కోరాపుట్లో శక్తి ఇంజన్ తయారీ 2వ ప్రొడక్షన్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2000వ ఇంజన్ను తయారు చేసి కీలక మైలురాయి సాధించిన హెచ్ఏఎల్ కోరాపుట్ విభాగాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. 6 దశాబ్దాల ఇంజనీరింగ్ సామర్థ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలనే నిబద్ధతకు ఈ మైలురాయి ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. విపిజీ రామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల షెడ్యూల్ను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల వ్యవస్థలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గత విధానంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% ఎక్కువ. ఈ కొత్త షెడ్యూల్లో మొత్తం పనులను 4 ప్రధాన అంశాలుగా పునర్వ్యవస్థీకరించారు. జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక వసతులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల సమయంలో విపత్తుల సన్నద్ధతకు సంబంధించిన ప్రత్యేక పనుల కింద వీటిని వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా పర్యవేక్షిస్తారు. భారతీయ సేవారంగం సెప్టెంబరులో 3 నెలల గరిష్ట వేగంతో విస్తరించింది. దేశీయ డిమాండ్ పెరగడంతో పాటు కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడినట్టు ఈరోజు విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ నివేదిక తెలిపింది.

కాలానుగుణ సర్దుబాట్లు చేసిన హెచ్ఎస్బిసి ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు నెలలో 54.1గా ఉండగా సెప్టెంబరులో 55.2కి పెరిగింది. దీంతో జూన్ తర్వాత సేవల కార్యకలాపాల్లో నమోదైన అత్యంత వేగవంతమైన వృద్ధిగా ఇది నిలిచింది. సెప్టెంబరులో కొత్త వ్యాపారాల పెరుగుదల కూడా గణనీయంగా నమోదైంది. 3 నెలల కాలంలో ఇదే అత్యంత వేగవంతమైన వృద్ధి. డిజిటల్ సొల్యూషన్స్, ఆహార సేవలు, బీమా, రుణాలు, సాఫ్ట్వేర్, రవాణా, టూర్స్ అండ్ ట్రావెల్ సేవలకు డిమాండ్ పెరిగినట్టు సంస్థలు వెల్లడించాయి. భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ ఈరోజు లక్నోలో ప్రారంభమైంది. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి T20 క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ అర్ధ సెంచరీతో రాణించగా భారత బౌలర్లు కులదీప్ యాదవ్, నమన్ ధీర్లు చెరో 2 వికెట్లు తీశారు. నీటి భద్రత అంటే కేవలం మౌలిక వసతుల

0: మాత్రమే కాదని సమర్థవంతమైన ప్రణాళిక, పటిష్టమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో సమాజ భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో అమలు చేస్తున్న జలపాలనా నమూనాపై జాతీయ దినపత్రికలో ప్రచురితమైన ఒక కథనాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నో వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. తర్వాత సుధీర్ వర్మ పుట్టినరోజు గురించిన కొన్ని వివరాలు. ముందుగా ఒక పాట విందాం. నీరాజనం చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట

కార్యక్రమంలో ఈరోజు సుధీర వర్మ పుట్టినరోజు గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర వర్మ ఒక సినీ చిత్ర దర్శకుడు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో 1979 అక్టోబర్ 6వ తేదీన జన్మించారు. ఈయన టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు మరియు రచయిత. నిఖిల్ సిద్ధార్థ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా స్వామిరారా 2013 చిత్రంతో ఈయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత దోచేయ్, కేశవ, రణరంగం, రావణాసుర వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అసలు సుధీర్ వర్మ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ ఇంజనీరింగ్ చదివారు. అతని ఖాళీ సమయంలో వేల కొద్ది సినిమాలు చూసేవారు. చిత్రదర్శకుడు కావాలనే కోరికతో 2002 హైదరాబాద్ వచ్చారు. 2005 అతనికి సహాయ దర్శకునిగా అవకాశం వచ్చింది. అతను ఆంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్, నిన్న, నేడు, రేపు, యువత, ఆంజనేయులు, వీడు చేడ తేడా చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు. ఆ చివరి చిత్రంలో అతని పని నచ్చి నిర్మాత నిఖిల్ సిద్ధార్థ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: కార్యక్రమంలో పాట విందాం. పరుగు చిత్రం నుంచి సాకేత్ పాడిన పాట.

2016లో తెలుగు సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాను పివీరావు నిర్మాణంలో వి ఆనంద్ గారి రచనలో మేఘనా ఆర్ట్స్ కింద నవంబర్ 11 విడుదలైంది. ఈ సినిమా ఒక ప్రసిద్ధ తెలుగు న్యాచురల్ రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందించింది. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తూ సుధీర్ వర్మ రచన దర్శకత్వం వహించిన తెలుగు

యాక్షన్ నేర చిత్రం దోచి. నాగచైతన్య, కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించారు. ఆ తర్వాత సూపర్ ఓవర్ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 2024 సంవత్సరంలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. రెజీనా, నివేతా థామస్ ప్రాజెక్టు, సుధీర్ వర్మ, సురేష్ ప్రొడక్షన్, గురు సినిమా నిర్మాణంలో రెజీనా, కాసాండ్రా, నివేతా థామస్ ప్రధాన పాత్రలుగా ఒక కొత్త సినిమా అనౌన్స్ కూడా చేయడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్లు, ప్రాజెక్టులు, కొత్త కథలపై ఆయన వర్క్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం కూడా ఉంది. తర్వాత పాట సీతారామ కళ్యాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, అనంతరం 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అలనాటి మధురాలు కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేసి వారు కోరుకున్నటువంటి పాటను వినవచ్చు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 08596223393. ఫోన్ నెంబర్ మరొకసారి 0859962233393. కార్యక్రమంలో హలో హలో
1: సార్ గుడ్ ఈవినింగ్ సార్
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
1: సార్? చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: బాగున్నా అండి. చిత్తూరు జిల్లా నుంచి చేస్తున్నారా?
1: అవును సార్.
0: మరి ఏ పాట కోరుకుంటున్నారు ఈరోజు
1: సార్? సిఐడి.
0: సిఐడి నరేంద్ర గారు ఏం చేస్తుంటారు మీరు
1: సార్? మేము వ్యవసాయం చేస్తాం సార్.
0: వ్యవసాయం చేస్తుంటారు, ఏం పంటలు వేశారు మరి ఈ సంవత్సరం?
1: ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ సార్. మా ఇప్పుడు ఒక 20 డేస్గా పడుతుండే, కానీ దానికి ముందు వర్షం అనే మాటే లేదు సార్ మాకు.
0: అవును, మరి ఎల్లిలో ప్రభావం అని ముందుగానే ఈ రేడియో కానీ టీవీలు కానీ చెప్తున్నాయి కదా, ఈ సంవత్సరం వ్యవసాయం సంక్షోభం ఉంటుందని.
1: ఆరితడి పంటలో ఇప్పుడైతే వేసినా సార్, ముందైతే వేయలేదు సార్.
0: అవునా? మరి చీయడి చిత్రం నుంచి ఏ పాట కోరుకుంటున్నారు?
1: ఎందుకయ్యా ఉంచినావు బంది కానలు అనే పాట సార్.
0: అనే పాట నుంచి ఈ సిఐడి చిత్రం నుంచి మీరు కోరుకున్నటువంటి పాటను వినిపిస్తున్నాం, వినండి మరి.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.

ఇంత రచనా పలుకవ, సాక్షాత్కరింపవ. ఇకాల రామదాసు భజనే నాకు గతే. రామయ్య నిందిస్తున్నానని కుందకే

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: కార్యక్రమంలో తర్వాత కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో
2: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
2: సార్? అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
1: అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి గారు, ఏ చిత్రం నుంచి పాట కోరుచున్నారు ఈరోజు?
2: గూడు పుటాని సార్.
1: గూడు పుటాని,
2: అవును సార్.
1: మధుసూదన్ రెడ్డి గారు, మరి ఎంత దూరం నుంచి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారు మీరు
2: సార్? వ్యవసాయం సార్.
1: వ్యవసాయం చేస్తుంటారు
2: సార్. ఫార్మర్.
1: ఫార్మర్. ఏ పంటలు వేశారు ఈ సంవత్సరం
2: సార్? ఆమ్లము, పల్లి, కంది వేసింటే వర్షాలు లేక ఎండిపోయినాయి సార్.
1: ఎప్పుడు? జూన్లో వేసిన పైర్లా?
2: అవును సార. వర్షమే లేదు సార్, 3 మంత్స్ అవుతుంది.
1: అవును. ఏ పాట కోరుకుంటున్నారు?
2: గూడు పుటాని.
1: గూడు పుటాని నుంచి ఏ పాట కోరుకుంటున్నారు?
2: అనేది తీరలేదే నా మనసు నిండలేదనే సాంగ్ ఉంటుంది సార్.
1: ఓకే, మరి ఆమ్దాలు కంది వేసిరు కదా, మరి కంది పైరు అన్న బాగుందా?
2: కంది పర్వాలేదు సార్, ఓ రకంగా ఉంది.
1: వర్షాధారమేనా, నీటి పారుదల కిందనా?
2: వర్షాధారమే సార్. నీటి నీరు డెప్త్ వచ్చేసి 1000 అడుగులు వేసినా కూడా వాటర్ దొరకదు సార్
1: ఈ సంవత్సరం. ఎల్లిల్లో ప్రభావం అంతగా ఉందన్నమాట.
2: అవును సార్, అంతలా కట్టాను సార్, ఒకసారి కాదు.
1: అందుకే ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి కదా, ఆరుతడి పైరులు వేసుకోవాలి అని చెప్పేసి.
2: అవును, హెచ్చరిస్తాను సార్.
1: ఓకే, మరి మీరు కోరుకున్నటువంటి పాట నుంచి, చిత్రం నుంచి పాట వినండి మరి.
2: ఓకే సార్. గుడ్ నైట్ సార్.
1: గుడ్ నైట్ అండి.

0: కార్యక్రమంలో తర్వాత కలవరు చూద్దాం. హలో
1: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీనివాసరావు గారు. ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు? బాలనాగమ్మ. మార్కాపురంలో ఎక్కడండి? శ్రీనివాస ఆర్ట్ చిప్స్. అవునా? ఓకే అండి. అన్ని వింటుంటారు ప్రోగ్రామ్స్? మరి
2: షాప్లో రేడియో ఉందండి, వింటుంటాం.
1: మంచిదండి. రేడియో ఇంకా వింటున్నారంటే మీరు ఎన్ని సినిమా పాటలు ఎన్ని చెల్లెలో ఉన్నా రేడియోలో పాట వినడం అంటేనే చాలా మంది ఇష్టపడతారు.
2: వచ్చిన కస్టమర్లు కూడా చాలా ఇదిగా రేడియో ఇప్పట్లో వాడుతున్నాం మీరు, గ్రేట్ అని.
1: అదే కదా, ఇప్పుడు మన మొబైల్లో ఎన్ని పాటలు విన్నా రేడియోలో వినడము ఒక ఇది, మనం కోరిన పాట వినడము ఇంకా ఆనందకరమైంది. మరి బాలనాగమ్మ చిత్రం నుంచి ఏ పాట కోరుతున్నారు? ఓకే అండి, మరి పాట వస్తుంది వినండి మరి.
2: థాంక్యూ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: హలో.
2: నమస్తే సార్. నమస్తే.
1: నమస్తే అండి.
2: గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు?
2: వచ్చిన భక్త ప్రహ్లాద ఉందా సార్? ఉందా సార్?
1: భక్త ప్రహ్లాద. ఏం పేరండి మీ పేరు?
2: సార్ మా పేరు ఎస్పి ఉచ్చేగౌడ. అలగాపుర గ్రామ అనూరు తాలూకు చామరాజనగర్ జిల్లా కర్ణాటక నుంచి మాట్లాడుతుంది సార్.
1: భక్త ప్రహ్లాద నుంచి
2: సార్?
1: భక్త ప్రహ్లాద చిత్రం నుంచి ఏ పాట కోరుతున్నారు?
2: ఏదైనా ఒక పాట భక్త ప్రహ్లాద్ ఉండాలి. అంటే 1932 వచ్చిన పాట అది. మా ఫ్రెండ్ ఉంటారు సార్, వెళ్ళా సార్. ఇది శ్యామల ప్రకాష్, మల్లు హనుమంత నగర, మతే కాశీ విశ్వనాథ్ అయ్య.
1: ఓకే ఓకే. ఈ చిత్రం నుంచి పాట పేరు చెప్పండి ఒకసారి.
2: పాట పేరు యదార్వగి పాట.
1: యదార్వగి.
2: యదారు ఒకటి ఒకటి పాట. యదారు సరే, ఏదైనా సరే.
1: ఏదైనా ఒక పాట ఏమంటారు?
2: అవును సార్.
1: ఓకే. మరి
2: సార్ ఇది లైవ్ సార్? ఇది
1: అవును లైవ్ అండి.
2: సరే సార్. ఇది సార్ నమ్మ అల్లుడు డాక్టర్ ఎం చంద్రరాజు, శ్రీ పూర్ణచంద్ర జోషి, అరుణ్ కుమార్, పూర్ణిమ, కింపమ్మ.
1: ఓకే. మీ అందరి కోసం, శ్రోతలందరి కోసం, మరియు మీకు మీ కుటుంబ సభ్యుల కోసం భక్త ప్రహ్లాద చిత్రం నుంచి మీరు కోరుకున్నటువంటి పాట వినండి మరి.
2: ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
1: ఓకే అండి.

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: సార్, తల్లా వెంకటేశ్వర సార్, చేంబుకుంటు నుంచి.
0: చెప్పండి వెంకటేశ్వర గారు, బాగున్నారండి?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్?
0: మేము బాగానే ఉన్నామండి. ఏ చిత్రం నుంచి పాట కూర్చున్నారు?
1: సార్, మంచి మనసులు సార్, నాగేశ్వరరావు పిక్చర్.
0: మంచి
1: మనసులు,
0: మంచి మనసులు,
1: నాగేశ్వరరావు. నన్ను వదిలి నీవు పోలేవలేని సాంగ్ సార్. ఉందా సార్?
0: ఉందండి.
1: సార్, అయితే మనకి విజయవాడ వివిధ భారతి రిలే చేశారు కాబట్టి చాలా ఆనందం ఉంది సార్. రిటైర్ అయిన వాళ్ళకి కానీ, ఇంటికాడ ఉండే వాళ్ళకి కానీ కావాల్సినంత వినోదం.
0: అవునా?
1: అవును సార్. బాగా మంచిగా దాన్ని మన
0: మరి శ్రోతల వినోదం కోసమే కదా.
1: అవును సార్, ఇంకా బాగుంటుంది సార్. అది కార్యక్రమాలు అన్ని కూడా అవి కూడా బాగానే ఉంటున్నాయి. బాగా హ్యాపీగా ఉంటున్నారు సార్ వినే శ్రోతలు.
0: మారిన కార్యక్రమాలు వినే శ్రోతలు హ్యాపీగా ఉంటున్నారంటావు?
1: అవును సార్, అవును సార్.
0: మీరు హ్యాపీగా ఉండడమే కదా మా ఆల్ ఇండియా రేడియో యొక్క లక్ష్యం.
1: అది
0: ఓకే, మరి మీరు కోరినట్టు పాట వినండి. మరి
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతాలు ప్రత్యక్ష పూర్ణిన్ కార్యక్రమంలో భాగంగా శ్రోతలు వారు కోరినటువంటి పాటలు వినే కార్యక్రమం ప్రసారం విన్నారు. కార్యక్రమం రేపు రాత్రి 9:30 కూడా అప్పటి శ్రోతలు కోరుకున్నటువంటి పాటను ప్రసారం చేసి వినిపించగలము. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10:00 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.

0: वाणी हैदराबाद को।
1: ఈనాటి కార్యక్రమంలో వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్.

ఈ పార్వతి రామ రామ రామ అని 3 సార్లు జపించినట్లయితే 1000 ఇతర నామములు జపించిన ఫలితమొస్తుందని పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రం రామనామము. మన పుణ్యాల ధామము. రామనామం చేసి అనేక మంది తరించారు. రా కలశంబులల్ల భయలంబడదోచును, మా కవాటమై ఢీకొను అని పెద్దలు చెప్పిన ప్రకారంగా రా శబ్దోచ్చారణ మాత్రం చేత అంతర్హితమయ్యున్న పాపములన్నీ పటాపంచలైపోతాయట. మా అని ఉచ్చరించగానే పెదవులు కలవడం చేత కవాటవత్ మూతబడి తిరిగి ఆ పాపములు లోచేరకుండా పోతాయట. అలాంటి పరమ పవిత్రమై మహాఫలదమైన శ్రీరామనామాన్ని లోకానికి పంచి ఇచ్చి ఆంధ్రుల పుణ్యాల పంట పురాకృత సుకృతాల రాశి అనదగిన శ్రీరామదాసుడు రామనామ ప్రసాదాన్ని మనకందరికీ పంచి ఇచ్చాడు. అతని కథా సంవిధానంలో అట్టివారు తెలుగునాట అనేక మంది పుట్టారు. తెలుగు తల్లి పుణ్యాల పంట.

గోపన్నలనంగ పోతనా త్యాగరాజ గోపన్నలనంగ సజ్జన వందనీయులను కన్నది ఆంధ్రమాత. కోట్లాది ప్రజలున్నా, కోట్ల కొలది ధనము కలిగిన వారున్నా ప్రజావాణి కవికలము వారందరినీ కీర్తించదు. త్యాగేన ఏకేన అమృతత్వమానుషు అన్నది ఉపనిషన్మాత. త్యాగులు మాత్రమే కీర్తించబడతారు. త్యాగం త్యాగిపోయినా మిగులుతుంది, భోగం భోగి ఉండగానే నశిస్తుంది. తెలుగు తల్లి కడుపు పండింది, ముగ్గురు అనర్ఘ భక్త రత్నాలను మనకు ప్రసాదించింది. వారు రామదాసు, పోతన, త్యాగరాజు. తెలుగు సాహిత్యానికి ముగ్గురు రాజులున్నారట. గూడు

తెలుగు సాహితీలోకాన్ని భక్తిరస ధారణ చేత తడిపి పండించిన మహాకృషీవలుని ముగ్గురు. వారిలో ఆద్యుడు మహావాగ్గేయకారుడు, త్యాగధనుడు, రామభక్తి సామ్రాజ్యాధినేత అయిన శ్రీ రామదాసు చరిత్ర నేటి హరికథాగానం.

అది నీలకొండపల్లి, పెద్ద గ్రామం, ప్రసిద్ధి చెందిన గ్రామం. నైజాం నవాబుల ఏలుబడిలో ఉన్నది. ఆ గ్రామంలో కంచర్ల లింగన్న అనే ఒక గృహస్థు సుగుణాల రాశి కామాంబతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నాడు. ఆనాటి సంపద ఒకచోట కేంద్రీకరింపబడకుండా చక్కని ఉపాయం చెప్పారు పెద్దలు. కలిగిన ప్రతి గృహస్థు కనీసం ఒక పేదవానికైనా భోజనం పెట్టి తాను భోజనం చెయ్యాలి. ఆ ధర్మాన్ని అనుసరించి లింగన్న గారింట్లో నిత్యము అన్నదానము జరుగుతున్నది. గృహము ఆనందనిలయముగా ఉండేదట. కానీ ఎంతటి వారికైనా ఏదో ఒక లోపం తప్పకపోవడం ఆశ్చర్యం కదా. కామాంబ లింగన్నలు సంతానం లేక మిగుల వంతనుంది. వారి గ్రామంలో ఉన్న గోపాలస్వామిని ఆరాధించారు. ఆశలుడిగే కాలంలో ఆశ చివురించింది. గోపాలస్వామి దయావిశేషం చేత కామాంబ గర్భవతి అన్న మాట ఆ ఊరివారికే ఆనందకారణమైనది, నవమాస స్ఫూర్తి అయినది. గోపాలస్వామి కరుణా కిరణమాయన్నట్లు ఒక్క శుభ సమయంలో కామాంబ ఒక కుమారుణ్ణి ప్రసవించినది. అతనికి గోపన్న అని నామకరణం చేశారు. గోపన్న శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడవుతున్నాడు. 5వ ఏట అక్షరాభ్యాసం, 7వ ఏట వంశానుజానుసారంగా ఉపనయనము జరిగినది. 8 గోపన్న ఒకనాటి శుభోదయాన తండ్రి యొక్క అతిథి సేవావ్రతానికి అతిథి కోసం వెతుకుతుండగా అలా వెలుపలకు రాగా అతని పురాకృతం కదిలి వచ్చినట్లు, జన్మ జన్మల పుణ్యాలు పుంజీభూతమైనట్లు ఎదురుగా వస్తున్నారు ఒక ఆజానుబాహులైన ఫకీర్జీ. ఎలా ఉన్నారయ్యా ఆయన అంటే, కరిగిపోసిన సాత్విక ప్రతిమాగాయన, కరిగిపోసిన సాత్విక ప్రతిమాగాయన,

భక్తి దేవత ఎన్నట్లు వస్తున్న ఆ కబీరుకు ఎదురు వెళ్ళి పాద ప్రణామం చేశాడు బాలగోపన్న. స్వామి, మా ఇంటికి ఆతిథ్యానికి దయచేసి మా గృహం పావనం చేయండి అని ఆహ్వానించాడు. లింగన్న గారింటికి విందుకు చేరిన కబీరు బాలగోపన్న గుణసంపదకు ఆనందపరవశుడై భక్తి బీజం నాటడానికి తగిన క్షేత్రంగా గుర్తించి లింగన్న గారి అనుమతితో గోపన్నకు రామతారక మంత్రోపదేశం చేశాడు. నాయనా, గోపన్న,

పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రాన్ని రామదాసునకు ఉపదేశించి, నాయనా, ఇక మీదట రామదాసని పిలువబడతావని గురువే నామకరణం చేశారు. మంత్రశ్రీకానందారం

నిరంతర రామ మంత్రానుష్ఠానంలో రామసేవలో కాలం గడిచింది. రామదాసు యుక్త వయస్కుడైనాడు. సమీప గ్రామంలోని ఒక పేద ఇంటి పిల్ల ఉప్పులకుప్ప కమలయ్యను కన్యతో రామదాసునకు వివాహమైనది. కమలతో మధుర వైవాహిక జీవితం గడుపుతున్నాడు రామదాసు. ఒకనాడు ప్రాతకాల కృత్యములు ఆచరించి అతిథిదేవుల కోసమై ఎదురుచూస్తున్న రామదాసునకు రామానుగ్రహ కారణంగా ఛందోబద్ధమైన లయబద్ధమైన కీర్తనాధార వెలువడింది. మహావాగ్గేయకారుడు రామదాసు రాములిలా కీర్తించనారంభించాడు.

ఈ విధంగా నిత్యము లోకనాథుడైన రామునికి ఒక కీర్తన వ్రాసి రాముని పూజానంతరం తన మనోవేదన రామునికి కీర్తనలో మనవి చేసుకునేవారు. అది ఒకనాటి ఉదయాన రామదాసు భార్య కమల నిండు చూలాలు నిండిన బిందెతో నీళ్లు తెస్తున్నది. రామదాసు తల్లిదండ్రులు మిగుల మొగ్గి పండులై ముదుసలి ఒగ్గులై వాకిట్లో కూర్చుని ఉండగా ఆ వృద్ధ దంపతులకు లోకంతో సంబంధం తెగిపోయింది. ఆహా, ఏమీ దైవకృప! ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయాణం చేసినట్లు లింగన్న కామాంబలు ఏకకాలమందు స్వర్గాధిరోహణం చేశారు. ముడతలు పడ్డ ముదుసలి శరీరం నాకెందుకన్నట్లు జీవుడు శరీరం వదిలాడు. తల్లిదండ్రుల శరీరాలు నిలవారినవి. మాతాపితృవియోగ దుఃఖం పొంగి పొర్లగా కట్టలు తెగిన నదిలా కన్నీరు కారుస్తూ రామదాసు వచ్చి తల్లిదండ్రుల మృతదేహాలు చూస్తూ కన్నీటితో కాళ్ళు కడిగినాడు. ఇంతలో మరి ఒక వైపు నుండి పిలుపు. ఏమని రామదాసు, ఒక్కమారు ఇలా వస్తావా? ఏం అవ్వా, ఏం జరిగింది, ఇలా రావయ్యా అని చెప్పి పిలవగా, అమ్మా ఏమిటి అనగా, పలియించెను సతి గర్భవాసంబు

0: రామదాసు, నీకు కుమారుడు కలిగాడన్న వార్త, ఆహా, మాతాపితృ వియోగ దుఃఖమా, పుత్రజనన సంతోషమా, మనకు సమస్య. కానీ రామదాసుడు స్థితప్రజ్ఞాలక్షణము గలవాడవుట చేత మాతాపితరులకు పితృకర్మలు ఆచరించాడు, కుమారునకు జాతకర్మ పూర్తి చేశాడు, పిల్లవానికి రఘురాముడని పేరు పెట్టినారు. తల్లిదండ్రులు మరణానంతరం తాళంచెవి చేతికి వచ్చినది. అనూచానంగా వచ్చే అతిథి సేవావ్రతానికి దరిద్ర నారాయణ సేవావ్రతంగా పరిణమించింది. పేద సాధలకు సంతర్పణలు చేయనారంభించాడు. ఒక్కనాటికి రామదాసు ఆస్తి పూర్తిగా వ్యయమైపోయినది. హారతి కర్పూరంలా హరించింది. ఒకనాటి ఉదయాన కుమారుడు రఘురాముడు లేచి, అమ్మా ఆకలమ్మా అన్నాడు. కన్న బిడ్డకు పట్టెడన్నం పెట్టలేనటువంటి పెడదామని ఇల్లంతా చూచింది కమలమ్మ. ఎక్కడ చూసినా మెతుకు లేదు. కుమారుడి ఆకలికి పట్టెడన్నము పెట్టలేని దౌర్భాగ్యపు తల్లినయ్యానని పరిపరి విధాలా పరివేదన చెందింది కమలమ్మ. ఆ కమలమ్మ కన్నీరు కారుస్తూ కాల్వలు కాగా భర్తను సమీపించింది. ఏమండి, రఘురామునకు పట్టెడన్నము పెట్టలేని పాపిష్టి తల్లినయ్యాను అని వలవల మని విలపించింది. నన్నేం చేయమంటావు కమల అన్నారు రామదాసు. నేనొక్క సలహా చెబితే వింటారా అన్నది కమలమ్మ. తప్పక వింటానన్నాడు రామదాసు. ఏమండి?
1: అలరెడు గోల్కొండపురి

అనగానే పొరుగింటికి వెళ్లి చారడి గింజలు పట్టుకుని వచ్చి గంజి కాచిపోసింది కమలమ్మ. గంజి తావి కంటకావృత అరణ్య ప్రాంత నిర్గమనం చేస్తూ ఇలా పాడుకుంటాడు రామదాసు.

నిరంతర శ్రీరామచంద్ర భజనా పారవశ్యంతో మార్గశ్రం మరిచిపోయాడు రామదాసు. 6 దినాల కఠినతర ప్రయాణానంతరం గోల్కొండ చేరి నవాబుగారి కోటలోని భటుల సహాయంతో మేనమామల ఇల్లు చేరినాడు రామదాసు. ఏం నాయనా, పని కలిగి వచ్చావా అని ప్రశ్నించిన మేనమామలకు పొట్ట కొట్టుకుని తనలేమి చెప్పలేదు రామదాసు. తన రాముని నైవేద్యం కోసం వచ్చానన్నాడు. అందుచేతనే త్యాగరాజస్వామివారు రామదాసును ధీరశబ్దంతో సత్కరించారు. ధీరుడగు రామదాసుని బంధములు తెంచినావని వినియున్నానురా అని కీర్తించారు త్యాగరాజస్వామివారు. సరే నాయన, ప్రయత్నం చేద్దామన్నారు మేనమామలు. అది మరునాటి ఉదయం తానీషా నిండు కొలువు తీర్చియున్నారు. దేవేంద్ర వైభవంగా ఉన్నది తానీషా సభ. ఒక్కవైపు మంత్రులు, మరొక్కవైపు సామంతులు, ఒక్కవైపు దండనాథులు, మరొక్కవైపు కవులు, ఒక్కవైపు గాయకులు, ఒక్కవైపు నట్టువకత్తెలు, మరొక్కవైపు విదూషకులు. సభా సప్తాంగ లక్షణం అని నీలు నేల జీలువారే పట్టు శాలువాలతో మహామంత్రులు, అక్కన్న మాదన్నలు ఆ సభలోకి ప్రవేశించారు. వారి వెనుకనే బక్కచిక్కిన పేదబాపడు బంగారు బుజ్జకాంతులు పంగనామాల సందు నుండి వేదులార్చుచు పల్లెవాటు ఉత్తరీయం సరిచేసుకుంటూ సభాప్రవేశం చేశాడు రామదాసు. రామదాసు వినయ సంపదకు ఆకర్షితుడైనాడు తానీష. నాయన, ఏం పని కలిగి వచ్చావు అని ప్రశ్నించగా రామదాసు నిర్లిప్తంగా బదులు చెప్పినాడు.

ఏమున్నది? నాకేం పని లేదు రాజా, శ్రీరామచంద్రుని కరుణాకిరణ ప్రసారం కోసం అర్రులు చాచి చూస్తాను. భార్యాబిడ్డల పోషణ కొరకై ఇచ్చటికి రాలేదు. నా రాముని నిత్య నైవేద్యం కొరకు వచ్చాను అన్నాడు రామదాసు. ఆ సమాధానం విన్న తానీష, ఆహా, ఈతని త్యాగం ప్రశంసనీయం, ఈతనికేదైనా ఉద్యోగం చూడండి అంటూ మంత్రుల వైపు తిరిగాడు. రాజా, భద్రాచలం తాలూకా తహసీల్దార్ పని ఖాళీగా ఉన్నది, నియమిద్దామా అన్నారు మహామంత్రుడు. వెంటనే భద్రాచలం తాలూకా తహసీల్దారుగా నియమించండి,

అన్నారు తానీష. వెంటనే నియమించారు రామదాసును. నీలకొండపల్లి నుండి గోల్కొండకు భార్యాబిడ్డలను రావించి పల్లకిపై పయనించాడు రామదాసు. కుటుంబ సకుటుంబంగా భద్రగిరి సమీపిస్తూ భార్యాబిడ్డలతో ఈ ప్రకారంగా పాడుకుంటాడు.

అలా గానం చేస్తూ భద్రగిరి చేరి గౌతమి నదిలో స్నానం చేసి శ్రీరామచంద్ర సందర్శనం చేసి తరువాత కచేరీకి చేరి పరిపాలనం ప్రారంభం చేశాడు. చక్కని పరిపాలనం సాగిపోతోంది. మంచి మాటలతో ప్రజల నుండి బకాయి పడిన ద్రవ్యం కూడా వసూలు చేసి ఖజానాకు జమ చేసి మంచివాడని పేరు పొందాడు రామదాసు. నెలకు 300 జీతం వస్తుంటే పాత అలవాటు బయటపడింది. మరలా రామదాసునింట నిరంతర సంతర్పణం. అది ఒకనాటి సంతర్పణం. బారులు తీర్చి భగవంతుని ప్రసాదం కొరకు కూర్చున్నారు ప్రజానీకం. వడ్డన సాగిపోతోంది. రామదాసు హడావిడి చేస్తూ ఉన్నాడు. ఎవరక్కడా బాబు, మీరు కూడా ఓ పళ్ళెం అందుకోండి. ఇదేం పరాయి పనియా, చూస్తూ ఊరుకుంటారేం? ఎవరక్కడా? ఓహోహో, వచ్చారా? ఇలా రండి, ఇటువైపు కూర్చోండి బాబు. కమలా, నీవు కూడా వడ్డన చేయి. ఇదిగో వీరెవరో వచ్చారు, 2 విస్తాళ్ళు వేయి. ఇలా హడావిడి చేస్తూ ఉన్నాడు యజమాని రామదాసు. రామదాసు కూడా ఒక పళ్ళెం చేత పట్టుకుని వడ్డిస్తున్నాడు. తండ్రి వెంట నడుస్తున్న రఘురాముడు 3 ఏండ్లవాడు. తాటియాకుల దడి ప్రక్కకు తప్పుకున్నాడు తండ్రి వేగాన్ని అధిగమించలేక. అక్కడనే 1000 మందికి ప్రజానీకానికి వండి వార్చిన గంజిగుంట మృత్యుదేవత కూరలాగా గబగబమని పొగలు గక్కుతున్నది. పొగ తాకునకు వడిలింది రఘురాముని శరీరం, జారింది కాలు, వాలింది గంజిగుంటలు, తేలింది తుకతుకమని ఉడికి మాంసపు ముద్దయ్యి. అనుకోకుండా అటు వచ్చిన తల్లికి కుమారుడు గంజిగుంటలు కనిపించాడు. రఘురామా అని అగ్నిపర్వతం పలికినట్లుగా అరిచింది. రామదాసు వడివడిగా అక్కడికి వచ్చాడు. భర్తను చూస్తూనే, కమలమ్మ, ఏమండి ఏమండి, మీరు చేసిన రాముని సేవకు ఇదియా ప్రతిఫలం అంటూ గొల్లున విలపించింది కమలమ్మ. రామదాసు తడివారిన కనులు ఒత్తుకుంటూ, ఎందుకలా ఏడుస్తావు కమలా, ఇనకులేశుడికి ఇంత మొగమాటమే కూడా ఉండదా, రమ్మన్నాడు తన భార్యను. రామదాసు సుతప్రేతం భుజాన వేసుకొని భద్రగిరి దిగువ మెట్టుకు చేరుకొని కుమారుణ్ణి అక్కడ నుంచి రాముని ఎలుగెత్తి పిలిచాడు. నా కుమారుడు జీవిస్తే

తే ఇల్లు చేరుతాను, లేదో నేను వాడితోనే నీ దగ్గరికి వస్తాను అంటూ కనులు మూసి రాముని కీర్తించనారంభించాడు రామదాసు.

అనేక విధాలా రాముని కీర్తించగా ఆ యొక్క రామానుగ్రహం వల్ల తన పుత్రుడు మరలా బ్రతికినాడు. బ్రతికిన కుమారుణ్ణి అక్కున చేర్చి, రామా, నా కొడుకును నాకిచ్చావా, కరుణావరుణాలయ కాంచనచేల ఈ శిథిల దేవాలయంలో ఎండకు ఎండి వానకు తడుస్తున్నావా, నీ జీర్ణ దేవాలయ పునరుద్ధరణ చేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు రామదాసు. ఇల్లు చేరి రైతులను పిలిపించారు. ఇల్లు చేరి పిలిపించిన తర్వాత శిల్పులను రప్పించి కార్యారంభం చేసి ప్రజలందరినీ సహాయము అర్థిస్తూ భక్తకోటిని వెంట పెట్టుకుని పురవీధులలో అనేక విధాలా ఈ ప్రకారంగా కీర్తిస్తూ ఉన్నారు.

భద్రగిరి తాలూకాలోని ప్రజలు సహకరిస్తారనే నమ్మకంతో ఖజానాలోని ద్రవ్యం తీసి ఖర్చు చేయనారంభించాడు. అనతి కాలంలో భద్రాచలం భూలోక వైకుంఠంలాగా తయారైంది. శ్రీరమ సీతగా.

అంటూ కీర్తించాడు రామదాసు. గర్భగృహ ప్రాకార మంటపాలన్నీ కట్టించాడు రామదాసు. రామదాసుకు హితులైన వారు ప్రభుత్వ ద్రవ్యం వెచ్చించినందుకు ప్రమాదం కలగవచ్చని సూచించారు. రామదాసు అందులకేమీ భయపడలేదు. 600,00,000 అపహరించి దేవాలయ నిర్మాణం ద్వారా తన పలుకుబడి పెంచుకున్నాడని తానీషాకు తెలియవచ్చింది. కుపితుడైన తానీషా, ఎవరురా అక్కడా, పొండి, భద్రాచల తహసీల్దారును రెక్కలు విరిచి కొట్టి లాక్కునండిరా అని ఆజ్ఞాపించగా భటులు దండపాణులై భద్రాచలం చేరారు. పోని భార్యాబిడ్డలను చూచుకొని వస్తాడు కాబోలనుకొని భటులు వదిలారు. అతడు భార్యాబిడ్డలను చూచుటకు పోలేదు. తాను పునర్నిర్మాణం చేసిన రాముని దేవాలయమునకు పోయారు. రామునికి తన కుటుంబాన్ని రాముని కుటుంబానికి తన కుటుంబాన్ని

ఉప్పజెప్పాడు. తిరిగి వచ్చి భటుల ముందు నిల్చునగా కాళ్ళు చేతులకు సంఖ్యలు బిగించి వీధుల వెంట ఊరేగిస్తూ తీసుకుని వెళుతున్నారు రామదాసును. ఇరువైపులా బాలుడు తీర్చిన ప్రజానీకం రామదాసుని దురవస్థకు కన్నీరు కారుస్తూ తలలు వంచుకుంటున్నారు. ఆ ప్రజానీకాన్ని ఓదారుస్తూ నిరంతర రామభక్తి చింతనలో మునిగిన రామదాసు అనేక విధాలుగా గానం చేస్తూ గోల్కొండ చేరారు. గోల్కొండ చేరిన రామదాసును తానీషా ముందు నిలుచుండబెట్టారు. తానీషా ఉగ్రుడై ప్రభుత్వ ద్రవ్యం అపహరించిన ద్రోహికి ఆజన్మ కారాగార శిక్ష అన్నాడు. ఖైదులో వేయండి అని గర్జించాడు. రామదాసు బందీ అయినాడు. బందీఖానాలో ఇక నిరంతర రామసేవకు అంతరాయం లేదు కదా అనుకున్నాడు. రామదాసునకు ఆహారంగా పావుసేరు జొన్నపిండి, పావుసేరు ఉప్పు కలిపి ఇస్తున్నారు. ఆ ఉప్పు ముద్ద విషతుల్యం కదా, ఎలా తింటాడో చూద్దామని చూస్తున్నారు. అది రామునకు నివేదన చేసిన రామప్రసాదం, మధురం అని భావించాడు రామదాసు.

కానాలో ఇక నిరంతర రామసేవకు అంతరాయం లేదు కదా అనుకున్నాడు. రామదాసునకు ఆహారంగా పావుసేరు జొన్నపిండి, పావుసేరు ఉప్పు కలిపి ఇస్తున్నారు. ఆ ఉప్పు ముద్ద విషతుల్యం కదా, ఎలా తింటాడో చూద్దామని చూస్తున్నారు. అది రామునకు నివేదన చేసిన రామప్రసాదం, మధురం అని భావించాడు రామదాసు.

ఏమి రుచి అని విషతుల్యమైన ఉప్పు కలిపిన పదార్థములు ఎంతో రుచి, ఎంతో రుచి అని తినటం వారికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నెమ్మదిగా రామదాసు దరిచేరి, మీరు తినేది నిజంగా రుచికరంగా ఉన్నదా అని ప్రశ్నించారు. రామదాసు, నాయన మీరు తినండి అంటూ కొంత జున్నముద్ద వారికి ఇయగా వారు రుచి చూచి ఆశ్చర్యచకితులైనారు. ఇంత రుచి ఉప్పు ముద్దకి ఎలా వచ్చింది అంటే, రామదాసు, సోదరులారా, దానిలో అమృతం కలిసింది, అది రామనామామృతం, ప్రతిరోజు ఈ వేళకు రండి ప్రసాదం పుచ్చుకోండి అన్నారు రామదాసు. తానీషా భటులు ప్రతిరోజు ప్రసాద భక్షణం చేస్తూ రామనామం చేస్తున్నారని విని తానీషా స్వయంగా చూడ్డానికి వచ్చాడు. ఆ సమయానికి రామదాసు రామనామం అనేక విధాలుగా చేస్తూ ఉన్నాడు.

లేదే, కరుణాహృదయుడవై కరుణాహృదయుడవంటారే, ఇదేనా స్వామి నీ యొక్క కరుణాహృదయం అంటూ పలవరిస్తూ నిద్ర చెందాడు రామదాసు. నిద్రలో సుఖవంతమైనటువంటి యొక్క సుఖమయమైనటువంటి యొక్క స్వప్నం, సతీ సమేతుడైన రాముడు కనిపించాడు. అనేక విధాలుగా పలవరిస్తుండగా ఆ యొక్క రామదాసుకు ఇంతలో మెలకువ వచ్చింది. కలిగి కన్నువిచ్చి చూస్తే విచ్చుకత్తులతో పహారాలతో తానీషా భటులు కనిపించారు. హతాశుడైన రామదాసు పలుకనైనా పలుకవే రామా అంటూ మరలా

ఈ ప్రకారంగా ప్రార్థిస్తున్న రామదాసును గర్జించాడు. ఏం రామదాసు, మా 600,000 పైకం మాటేమిటి? రామదాసు సవినయంగా, అయ్యా, ఆ జన్మ కారాగారంలో 600,000 ఎలా సంపాదించేది అంటుండగా రాజు కనుసైగ చేశాడు. 10 మంది రాజభటులు ఒక పెద్ద రాతిబండను రామదాసు ఎత్తి కొండ శిఖరం వైపు ఎక్కి దిగమన్నారు. నెత్తిన రాతిబండ, నడినెత్తిన సూర్యుని ఎండ, ఎక్కవలసినది ఒక కొండ. రామా, ఏమి నేరం చేశానని ఇలా శిక్షిస్తున్నావురా అని అనేక విధాలుగా బాధపడుతూ ఉండగా రామ స్థవమైకంలో కొండ ఎక్కి దిగాడు రామదాసు. ఆశ్చర్యచకితుడైన తానీష, రామదాసు, బండమోసి బతికావా అన్నాడు. రాముని అండ ఉన్నవారికి బండ ఎండ లెక్కలేదన్నాడు రామదాసు. తిరిగి జైలుఖానాలో బందీ చేశారు భటులు. ఆరేయి రామునితో ఇలా అన్నాడు, రామా, ఎందుకయ్యా నన్నిలా వితలపాలు చేస్తావు? పరిపరి విధాలా నన్ను ప్రార్థించినా ఇంచుకంత కనికర

ఈ విధంగా గానం చేస్తూ ఉండగా ఎట్ట ఎదురు ఇనుప గొలుసులు ఉన్నాయి. రామదాసును ఆ ఇనుప గొలుసులతో కట్టివేసి కొరడాలతో కొట్టారు. బాధ భరించలేక రామా రామా రామా అని అనేక విధములా రామచంద్రుని పలవరిస్తూ స్పృహ తప్పి పడిపోగా ఊడదీసి బందిఖానాలో పడవేశారు. కన్నులు తెరిచి చూడగా ఒంటి నిండా వాతలు తేలి కనిపించాయి. రామా, ఎంత దయామయుడవయ్యా, నేను నీకు నీ పరిమానికి నగలు చేయిస్తే ప్రతిఫలంగా నాకు నా శరీరానికి వాతలు పెట్టిస్తావా అని

అనేక విధాలైనటువంటి యొక్క నగలు నాణ్యాలు నీకు చేయిస్తే నాకు మాదలు పెట్టిస్తావా? రామా, నీకంటే రక్షకు లేరని మొరలు పెట్టుకొని చేసిన ఖర్చులకు రామునకు జమ ఖర్చులు చెప్పాడు. అయినా నిన్ను ప్రార్థించి లాభం లేదులే రామా, కఠిన హృదయుడవు.

0: అని అమ్మకు మొరబెట్టుకునగా దయామయి కరుణా వరుణాలయ సీతమ్మకు మెలకువ కలిగింది. రామలక్ష్మణులను జాగృతం చేసింది. రామలక్ష్మణులు జవానుల వేషం ధరించి వరహాల మూటలను భుజాన నిడుకొని ఏడు పహారాలు దాటి అర్ధరాత్రి సమయంలో తానీషాకు రామదాసు బాకీ ఉన్న 600,000 పైకం చెల్లించారు. తానీషా లేచి చూచి, ఎవరయ్యా మీరు? మేము రామదాసుని జవానులమన్నారు. ఆ దొంగకు కూడా జవానులా అని ప్రశ్నించాడాయన. మా అయ్యగారిని ఏమైనా అంటే ఊరుకునే వాళ్లము కాదు. రామదాసుడు మా గ్రామం రాకముందు మాకు ధూపదీప నైవేద్యాలే లేవని 600,000 మొహరీలు చెల్లించగా రామదాసును విడిచిపెట్టినట్లుగా రసీదు ఇమ్మని తానీషా తెలవారకముందే తలుపులు తీశారు. ఖిల్లాపై నుండి కేక వినిపించింది. ఆ యొక్క రామదాసును భద్రాచలం జాగీరుగా వ్రాసి ఇచ్చారు తానీషా. చేసిన తప్పుకు క్షమాపణ వేడుకున్నాడు తానీషా. బంగారు పల్లకిలో సాగనంపగా భద్రగిరి చేరిన రామదాసుడు గౌతమి నది స్నానం చేసి రామచంద్ర దర్శనం చేసి, రామా, నాకెందుకయ్యా ఈ జాగీర్లు? నేను ధనము కొరకై ప్రయత్నించలేదే. చారుతర దివ్య సుందర సందర్శనం కొరకు కదా ఇన్ని బాధలు పడ్డాను. రామా, తానీషాకు కనిపించిన నీవు నా కన్నులకొక్కసారి కనిపించవా, కనపడరాదా? నీ చేసిన పాపమేమని పరిపరి విధాల పరివేదనం చెంది కంటతడి పెట్టాడు రామదాసు. ఎట్ట ఎదుట శ్రీరామచంద్రుడు ఎడమ తొడపై అమ్మ సీతమ్మను కూర్చుండబెట్టుకొని,
1: వామాంక స్థిత జానకీం

అని ఈ విధంగా తను రచించినటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క కీర్తనను స్వామివారికి మనవి చేసుకొని ఈ ప్రకారంగా సీతారాములకు మంగళం పాడుతూ ఉన్నాడు.

0: మీరింత వరకు వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికత విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. मंत्रिमंडल ने एकीकृत परिवहन और लॉजिस्टिक्स प्राधिकरण के गठन को मंजूरी दी है. नई दिल्ली में मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा कि इससे परिवहन और लॉजिस्टिक्स क्षेत्र में अनुसंधान, योजना, मूल्यांकन, निगरानी और प्रभाव आकलन को मजबूती मिलेगी. श्री वैष्णव ने कहा कि ये देश में एकीकृत परिवहन और लॉजिस्टिक्स योजना के लिए शीर्ष संस्था के रूप में काम करेगा. श्री वैष्णव ने बताया कि मंत्रिमंडल ने छोटे और मझोले उद्यमों में पूंजी निवेश के लिए 10,000 करोड़